0: చాలు.
1: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD. చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చమిక పరాట.
2: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్.
5: ఇస్తిరమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

Yes, a beautiful, beautiful, beautiful part వినేసాం. దేవ్ దనాదన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అని అంటే మీరు ఎక్కడ పప్పులో సాంబార్లు అన్నిట్లోనూ గట్టిగా కాలేసినట్టే. ఇది మార్నింగ్ వైబ్స్ కాదండి, ఈవినింగ్ వైబ్స్. అంటే టిపికల్లీ ఇండియన్ చేస్తున్న దాకా మార్నింగ్ వైబ్స్ అని చెప్పచ్చు, బట్ మీకు మాత్రం ఫుల్ టు ఫుల్ ఎనర్జీ ఇచ్చేటానికి పొద్దు పొద్దున్నే 5 తెలుసా నేను అది. ఈ త్యాగం ఊరికే పోకూడదు. అండ్ మీరు కూడా వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, అసలు ఈరోజు ఈవినింగ్ షోని మార్నింగ్ షో ఎంత పెద్ద హిట్ చేస్తారో అంతే గట్టిగా హిట్ చేసేయండి. అండ్ నేను కూడా ఎప్పటిలాగానే నా వంతు కొంచెం మ్యాడ్నెస్ తో, కొంచెం క్యూట్ గేమ్స్ తో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకా ఇంకా ఆల్మోస్ట్ ఎంత ఒక్క రోజు గ్యాప్ లో ఇండిపెండెన్స్ డే కూడా ఉంది. ఓకే, ఆ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనం తెచ్చేసాం. ఓకే, సో ఈ 7-9 డ్రైవ్ అవినాష్ తో ఇప్పుడు షో వింటూ ఇంటికి వెళ్తూ ఇంకొంచెం ఇంకొంచెం ఇండియన్ షో చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం సౌండ్స్ లైక్ హోమ్ లాగా, ఇంకొంచెం ఫీల్ లైక్ హోమ్ లాగా ఫీల్ అయిపోతూ రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ విందాం. ఓకేనా? సో ఈవినింగ్ వైబ్స్ లో మీకు ఎలాంటి పాటలు కావాలి, మంచి మెలడీస్ కావాలా, మంచి హై ఇచ్చే నెంబర్లు కావాలా, ఏంటి అని చెప్పి ఇప్పటికే మనం శ్రీదేవి గారి పాటలు రెండు విన్నాం. ఓకే, అసలు కొన్ని ఎవరి పాటలు ఉంటాయి చూసారా, అవి టైమింగ్ తో సంబంధం ఉండదు అనమాట, అలా ర్యాండమ్ గా గుర్తొస్తుంది, అవి అడ్జస్ట్ మిస్ అయ్యారు అని చెప్పి అనిపిస్తుంటది అనమాట. అలాగా మీకు అనిపించే హై ఎనర్జీ నెంబర్స్ కానీ లేకపోతే బ్యూటిఫుల్ మెలడీస్ కానీ ఏవైనా సరే జస్ట్ గివ్ మీ ఎ కాల్ రైట్ అవే. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. సౌండ్స్ లైక్ హోమ్. ఓకేనా? మంచి పాట ఉందా, మరి స్టార్ట్ చేద్దామా? లెట్ ది షో బిగిన్ డూట్. అది కానీ ఏమాట కాబట్టి మొదటి రోజులు హైదరాబాద్ లో మధ్యాహ్నం క్లైమేట్ బో బాగా చెట్టాను. అంటే ర్యాండమ్ గా మధ్యాహ్నం బయటకు వెళ్తే 30°C కనబడి ఫారెన్హైట్ లో చెప్పాలి మీకు. ఓకే, ఫారెన్హైట్ కనుక్కొని వస్తా. ఈ గ్యాప్ లో మాత్రం నా ఫేవరెట్ పాట ఒకటి ఈవినింగ్ టైంలో ఇళయరాజా గారిని తలచేసుకుంటూ ఓ పాట వేశాను. ఓకే, ఇందాక ఆల్రెడీ ఒక సాంగ్ వచ్చేసింది, బట్ ఇప్పుడు మాత్రం ఇది ఇప్పటికీ అప్పట్లో ఎలా కంపోజ్ చేశారా అని అనిపించే సాంగ్, వన్ ఆఫ్ ద ఐకానిక్ సాంగ్స్. ఎవరైనా సింగిల్ గా ఉన్నారా అంటే, ఇన్ కేస్ మీ పార్ట్నర్ ఇండియాకి వెళ్ళి ఇంకా రిటర్న్ రావాలి, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు, హ్యాండిల్ చేస్తున్నారు, కష్టంగా ఉంది, బట్ దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి అన్న ఫీలింగ్ ఉంటే కనుక దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ. రేడియో సురభిలో పెడుతున్నారు 107.9 HD3 సౌండ్స్ లైక్ హోమ్ విత్ మీ దే ధనార్దన్ అవినాష్. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసాడు, ఇచ్చి పడేస్తాడు.

చిన్నప్పుడు ఈ పాట అసలు ఏ రేంజ్ లో ఎనర్జెటిక్ గా డాన్స్ చేశాను అంటే అది మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట. దాట్ ఈజ్ వెంకటేష్ గార్ ఫర్ యూ. అండ్ అంటే మీరు గమనిస్తే ఇన్ఫాక్ట్ ఇందాక విన్న ఉంటది బర్డ్ ఇన్ని నేను అట్లా అదొక బీట్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సాంగ్ కూడా అటెన్షన్ నెప్పి పట్టి నేను వస్తాను నబీరటి నే మహారాజు ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ పాటలు ఉంటాయి కానీ బట్ యట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఓన్ యునిక్ వేస్ అది మ్యాటర్. సో అండ్ వెంకటేష్ గారి ఇళయరాజు గారి కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అయినా సరే అది మామూలు మాస్ మీన్స్ కాదనమాట. అది ఇన్ఫాక్ట్ సినిమా పేరు మర్చిపోయింది అయ్యో అయ్యో అయ్యో అంటూ వెంకటేష్ గారు అండ్ దివ్యభారతి గారు కొన్ని సినిమాల్లో కూడా అండ్ ఐకానిక్ సాంగ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ బలభం బట్టి బామ వల్డు నేర్చుకుంటా అది. సో త్రికండ స్పీచ్ చెప్తారు కదా కొమ్మల్లో కుక్కులు కొండల్లో ఎక్కువలు అక్కడ స్పేస్ లేదు ఆయన తీసుకున్నారు అని చెప్పేసి అంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ సిరీనల్ గారు స్పేస్ తీసుకుని రాయటం కానీ అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్పేస్ ని క్రియేట్ చేయడం కూడా ఇళయరాజా గారి మ్యాజిక్ అది మ్యాటర్. ఓకే అండ్ ఇండిపెండెన్స్ డే ఇంకొక రోజులో ఉంది అండ్ ఆబ్వియస్లీ ఎలాంటి ప్లేస్ కెళ్ళాలి ఎక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతున్నాయి హౌ వుడ్ యూ ఫీల్ బెటర్ యూనో ఫీల్ హోమ్ అని చెప్పి ఆబ్వియస్లీ ఆలోచిస్తూ ఉంటారు కదా. మరి రేడియో సొరబి సౌండ్స్ లైక్ హోమ్ కదా ఇట్స్ ఇట్ మేక్ యూ ఫీల్ హోమ్ కాబట్టి ఎర్వింగ్ టెక్సస్ లో 8 AM కి అన్ని మెమోరియల్ ప్లాజా దగ్గర యూనో విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఆనవాయితీ అండ్ ఆనవాయితీ ప్రకారమే అండ్ అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఇటు ఫ్రిస్కోకి వచ్చిన అండ్ ప్లేనోకి వచ్చిన చాలా ప్లేసెస్ లో కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. ఆబ్వియస్లీ ఎంట్రీ ఫ్రీ ఉన్న ఈవెంట్స్ వెర్ యూ కెన్ యాక్చువల్లీ బ్యాగ్ అండ్ షాప్ అండ్ వాట్ ఎవర్ ఇవన్నీ చేయొచ్చు అదే సార్. సో కుదిరితే చిన్నప్పుడు నేను ఎక్కడైనా రీక్రియేట్ చేస్తుంటే కనుక అలాంటి ప్లేస్ లో ఉంటే చెప్పండి. అంటే ప్రాపర్ ఫ్లాగ్ హోస్టింగ్ దాంతో కొంచెం చాక్లెట్స్ పంచిపెట్టడం దాని తర్వాత యూనో చిన్న కల్చరల్ ఈవెంట్స్ ఇట్లాంటివి ఉంటే కూడా నేను అప్డేట్ చేస్తాను. బట్ మిస్ దోస్ డేస్ మ్యాన్ మిస్ దోస్ డేస్ బట్ 20 ఇయర్స్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఒక చిన్న ఇంకొక ఆనవాయితీ ఉంది తెలుగు వాళ్ళందరికీ. అదేంటంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎక్కడున్నా సరే మనకి టేబుల్ అంటే టీవీ కనెక్షన్ కనుక ఉంటే ఆర్ ఆ రోజు వస్తే ఖచ్చితంగా మనం ఆ పనులన్నీ పక్కన పెట్టేసుకుని ఈ ఒక్క పార్ట్ ఈ ఒక్క సినిమా దగ్గర కోసం మాత్రం వచ్చేస్తాం. మరి అలాంటి ఆ సినిమా ఈసారి యాక్చువల్లీ రీ రిలీజ్ అవ్వబోతుంది నిజం ఇండియాలో. ఇక్కడ ఐ థింక్ డాలస్ లో ఆ ఛాన్స్ ఎంతవరకు ఉంది అనేది కొంచెం డిసైడ్ చేయాల్సిన విషయమే. బట్ ఇండియాలో దే ఆర్ రీ రిలీజింగ్ దిస్ ఫిలిం ఆన్ ద ఒకేషన్ ఆఫ్ August 15th. మరి ఇంతకి ఈ సినిమా పేరేంటి గెస్ చేస్తారా? 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. కాల్ పన్నుంగ మాట్లాడుకో.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
0: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
2: నల్లంచు తెల్ల
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening me nestam Radio Surabhi.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
5: Idi office party a leka jatra?
0: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ ఎంపాం కి పన్నీర్ టిక్కా, విచ్ అని కబాబ్ పరోటా కూడా.
7: ఎందు బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
0: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
10: Yes, we are back. Dev Daradara Vinash to DFW Morning Vibes on her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Untunnaru mari ee time lo, evening time lo Avinash enduku vachadu ante morning time lo icche dose saripotledu, evening kuda vachesi appapudu ila kalchesi naalugu maatlu maatadesi and local kabbulu cheppesi and sounds like home kaadu feels like home cheyinchesi velipodam annamata adi. సో అందులో భాగంగా ఇప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికీ ఓ ఫన్ గేమ్ మనం రెగ్యులర్ గా ఆడుతున్నాం. ఇన్ఫాక్ట్ మన మార్నింగ్ షోలో కూడా ఆడా, బీభత్సంగా రెస్పాన్స్. సో ఆ గేమ్ మళ్ళీ పునరావృతం చేద్దాము. అండ్ బిఫోర్ వి లీడ్ ఇన్ టు ద హాట్ హాట్ టాలీవుడ్ అప్డేట్స్, ఎస్ ఇట్స్ టైమ్. సో ఈ గేమ్ గురించి ఒక చిన్న డ్రిల్ లాస్ట్ టైం ఇచ్చినట్టు ఇప్పుడు కూడా ఒక చిన్న డెమో ఇచ్చేస్తాను. అదేంటి అని అంటే, ఇట్స్ కాల్డ్ కుళ్ళు జోక్ గేమ్. ఓకే, ఇట్స్ కాల్డ్ కుళ్ళు జోక్ గేమ్. సో జనరల్ గా ఆలోచించి చాలా మంచిగా జీఆర్ఈలో, ఐఎల్స్ లో లేదా ఇండియాలో గేట్ లో గేట్ ఎగ్జామ్ లాగా ఆన్సర్ ఇస్తానంటే మాత్రం మీరు పప్పులోను, సాంబార్లోను, ఆల్మోస్ట్ డోనట్ లోను కలిసినట్టు. కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా, వింతగా, అరే ఇలా కూడా అలయిస్తారా అన్నట్టు ఆలోచించారనుకోండి, ఎస్ యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మన మార్నింగ్ షోలో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్ 7 to 10 షోలో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇలియానా గారు జనరల్లీ ఎక్కడైనా ట్రావెల్ చేస్తే ఎలా ట్రావెల్ చేస్తారు? ఓకే, ఇలియానా గారు జనరల్లీ ఎక్కడైనా, స్టార్ హీరోయిన్ ఇలియానా గారు గుర్తున్నారు కదా, నొప్పి నొప్పి గుండంత నొప్పి, ఎస్ ఆ ఇలియానా గారు జనరల్లీ ట్రావెల్ చేస్తే ఎలా ట్రావెల్ చేస్తారు అని అడిగనమాట. అడిగితే కొంతమంది కారా బస్సా బైకా అని చెప్పేసి అన్నారు. బట్ ఇలియానా గారు ఓన్లీ క్రూజ్ లో మాత్రమే ట్రావెల్ చేస్తారు అని చెప్పా. ఎందుకు అని అంటే ఇలియానా డి క్రూజ్ కాబట్టి. ఎస్, ఇది విన్న వెంటనే ఒక రెండు నిమిషాలు సైలెన్స్, ఒక చిరాకు, ఇవన్నీ మీ దగ్గర వచ్చేసి ఉంటాయి కదా. ఎస్, దీన్నే కుళ్ళు జోక్ అంటారు అనమాట. ఈ రోజు షో కొంచెం ఈ ఫార్మాట్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నా. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నా. అంటే ఇది తెలుగు క్వశ్చన్, ఆన్సర్ మాత్రం ఇంగ్లీష్ లో ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ తెలుగు క్వశ్చన్ ఆన్సర్ కూడా తెలుగులోనే ఉంటుంది, ఇంగ్లీష్ లో కాదు. ఓకే, ఒక అచ్చ తెలుగు పేరే ఈ పేరు. ఓకే, పాపాలు చేసే అమ్మాయిని ఏమంటారు? ఓకే, పాపాలు చేసే అమ్మాయికి పెట్టే పేరేంటి? ఓకే, ఇది ఈరోజు క్వశ్చన్, ఆలోచించండి. పాపాలు చేసే అమ్మాయికి పెట్టే పేరేంటి? తర్వాత ఈ పేరున్న వాళ్ళందరూ ఫోన్ చేసి మరీ తిడతారేమో అని భయంగా ఉంది. బట్ స్టిల్ ఈ ఉద్యమం ఆగదు, ఎవరు చెప్పినా ఆగదు, అంతే. ఓకే, పాపాలు చేసే అమ్మాయి పేరేంటి? 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఓకే, గెస్ చేయండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. పాపాలు చేసే అమ్మాయిని ఏమంటారు? ఆరల్స్ ఆవిడకి పెట్టే పేరేంటి? 972-636-1966 అది. ఓకే, అచ్చ తెలుగు పేరు, చాలా మంది హీరోయిన్లకు కూడా ఉంటుంది ఈ పేరు. అది సింపుల్ చెప్పాలంటే.

0: ఆయన మీ పేరు?
1: శైలజ.
0: శైలజ గారు, శైలజ గారు చాలా సార్లు ఫోన్ చేసినట్టున్నారు కదా మా షోకి. చెప్పండి చెప్పండి చెప్పండి. పాపాలు చేసే అమ్మాయి పేరు? పాపాయమ్మ. అంటే మీ యాంగిల్ ఆలోచిస్తే అది రైట్ ఆన్సరే, బట్ నా యాంగిల్ ఆలోచిస్తే రైట్ ఆన్సర్ కాదనమాట. దానికి ఆన్సర్ వేరే ఉంది. కొంచెం ఇంగ్లీష్ ని కలపండి లైట్ గా. ఇంగ్లీష్ అంటే పేరు తెలుగు పేరే, కానీ అందులో ఇంగ్లీష్ వస్తుంది అనమాట తెలియకుండా. సో లైట్ గా ఇంగ్లీష్ ని తెలుగుని అరగంట కాచి దాని తర్వాత వడగొట్టి ఓ మంచి చక్కటి చిక్కటి కాఫీలా కలిపేస్తే అదే పేరు అనమాట. ఓకే సైల్జ్ గారు, డెఫినెట్లీ. ఏంటండి వీకెండ్ ప్లాన్స్? ఏంటి ఇండిపెండెన్స్ డే మరి సండే? యా సండే సెలబ్రేషన్ సార్. సాటర్డే సెలబ్రేషన్ సార్? సాటర్డేనేనా? మరి గాంధీ మెమోరియల్ ప్లాజా వెళ్ళిపోతున్నారా? అవునండి. ఆ రోజు షాపింగ్ చేస్తారు? ఎస్. మీకు మీకు శ్రావణ మాసం లక్ష్మీలు ఉన్నారు, మహాలక్ష్మీలు ఇంటికి వచ్చేస్తారు, దానికి రిజిస్టర్ అవ్వండి. ఇంకా మా వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తారు ప్రేమలతో. థ్యాంక్ యూ సైల్జ్ గారు, బాగా ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడన్నా కాల్ చేసి ఆన్సర్ చేయకపోతే ఆనందం ఎంత తెలుసా? ఓకే. హలో సురభి, అరే ట్రై చేశారు, మళ్ళీ మళ్ళీ కాల్ చేద్దాం. రెండుసార్లు ట్రై చేశారు, ఆయన మాట్లాడండి ట్రై చేద్దాం. ఓకే. హలో సురభి.
2: హలో
0: సురభి, చెప్పండి.
2: పాపాయమ్మ పేరు పాపమ్మ. అది
0: పాపాలు చేసే పేరండి. ఓకే. ఇంగ్లీష్ లో పాపాలను ఏమంటారు అన్న యాంగిల్ లో ఆలోచించండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది.
2: ఏంటంటే మా అమ్మమ్మ పేరే పాపమ్మ.
0: కానీ అక్కడ అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ పాపమ్మ అనగానే అయ్యో పాపమ్మ అన్నట్టుంది, కానీ పాపాలు చేసే అమ్మ అని ఎలా ఉందండి? అలా ఎలా అంటారండి? పొరపాటు పాపం కదా.
2: అమ్మమ్మ పేరే పాపమ్మ అని పెట్టినారు.
0: ఓకే ఓకే. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సురభి. థ్యాంక్ యూ. అది ఇంకొక కాలర్ ఉన్నారు, తీసేసుకుందాం. హలో సురభి. హలో అండి, రేడియో సురభి ఫోన్ చేశారు. అది సో ఒక ఇద్దరు కాలర్స్ ఇట్లా ఫోన్ చేసి గలగలా మాట్లాడిస్తుంటే ఒకళ్ళు మాత్రం అట్లా మొహమాట పెడుతూ ఉంటారు అనమాట. అరే హలో సురభి.
3: హలో అండి.
0: హలో అండి, సురభికి ఫోన్ చేశారు, చెప్పండి.
3: పాపాలు చేసే అమ్మ పేరు ఆసిన్ అండి.
0: ఆసిన్, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్, వెల్ ట్రైడ్. నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది, బట్ దిస్ ఆన్సర్ డెఫినెట్లీ హ్యాస్ అ ప్లేస్, ఇట్ హ్యాస్ ఎవ్రీ యాంగిల్. మీరు నాలాగే కుళ్ళుగా ఆలోచించారు. బాగుందండి. ఇలా రోజు ఇలా అప్పుడప్పుడు మార్నింగ్ 7 to 10 షో గానీ, నేను 7 to 9 వస్తానండి, ఇలా ట్రైన్ చేస్తే మనం ఏదో ఒక రోజు పిహెచ్డి పొందేస్తాం ఇందులో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సురభి అండి. థ్యాంక్ యూ. హలో సురభి. అది సో ఇప్పుడే 3 కాలర్స్ ధనాదన్ ఫోన్ చేశారు, దే ధనాదన్ అవినాష్ షోకి. మళ్ళీ ఇంకొకటి ఫోన్ చేస్తున్నారు, లెట్స్ సీ. హలో అండి, రేడియో సురభికి ఫోన్ చేశారు.
4: హలో
0: అండి, మీ పేరు?
4: శిరీష అండి.
0: శిరీష గారు, మరి పాపాలు చేసే అమ్మాయి పేరేంటండి?
3: సింధునా?
0: ఓకే, ఫస్ట్ మీకు సింధు అన్న పేరుతో ఫ్రెండ్ ఎవరు ఉన్నారో చెప్పండి.
3: ఉన్నారండి.
0: ఉన్నారా? ఓకే ఓకే, సింధుకు సారీ చెప్పానని చెప్పండి, అదే రైట్ ఆన్సర్ అని కూడా చెప్పండి. ఓకే థ్యాంక్ యూ అండి, కరెక్ట్ గా గెస్ట్ చేశారు, అద్దరిపోయేలా గెస్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో సురభి, అది మొత్తానికి ధనార్థాన్ని ఆన్సర్లు వచ్చేసాయి, ఇచ్చి పడేసారు ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి. బట్ నేను అనుకున్న ఆన్సర్ అయితే మాత్రం చెప్పింది, చెప్పారు అంజనా గారు అనుకుంటే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ విత్ కాలర్ ఐడి ఐమ్ టెలింగ్. సో అలా కాకుండా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పింది మాత్రం డెఫినెట్లీ అయ్యో ఆవిడ పేరు నేను రిజిస్టర్ చేసుకోలేదే. సరే ఓకే, ఆవిడ అసిన్ అని కూడా చెప్పారనమాట. సో పాపాలు చేసే అమ్మాయి పేరు సింధు అయినా కావచ్చు, అసిన్ అయినా కావచ్చు. పాపం అసిన్ గారు అంటే చూసారా, అసిన్ గురించి మాట్లాడుతుంటేనే పాపం వస్తుంది కదా. అసిన్ గారు ఈ మధ్యన కనిపించకపోవడం నాకు చాలా బాధేస్తుంటది అప్పుడప్పుడు. అసలు లిటరలీ సడన్ గా దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు లేచి ప్రసాద్ మన అసిన్ ఇది ఎక్కడున్నారు అని చెప్పి అడగాలనిపిస్తుంటుంది అనమాట. అది విష్ షీ మేక్స్ ఎ కమ్ బ్యాక్ ఎట్ ఎనీ డే. బట్ మ్యాన్, ఇంకొక కాల్ రండి చూద్దాం, మాట్లాడేసాక ఈ పాటలోకి వెళ్ళిపోదు. హలో సురభి.
1: హలో.
0: హలో,
1: శివ అండి.
0: శివ గారు, సైకిల్ చైన్ ఉందా మీ దగ్గర? లేదా?
1: లేదండి, ప్రస్తుతానికి అన్ని ఎలక్ట్రిక్ బైక్ యూజ్ చేస్తున్నాం. లేవు.
0: ఓకే, థ్యాంక్స్ ఫర్ గోయింగ్ ఎక్కువ ఫ్రెండ్లీ. చెప్పండి.
1: ఏంటంటే సుహాసిని సింగ్ ఉంది కదా అక్కడ కూడా, ఎందుకు సుహాసిని కూడా కదా.
0: ఓకే ఓకే అండి, అసలు ఇంత ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పేస్తుంటే అన్ని రైట్ రైట్ అనిపిస్తున్నాయి నాకు. నేను ఒకటే ఆన్సర్ అదండి. బాగుందండి, డాలస్ లో అందరికి బ్లడ్ కే గ్రూప్ చాలా బాగుంది, అందరూ అందరు ఇలాగే ముందుకెళ్ళాలి, ముందు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదండి, నేను సింధు గారిని వరకు బుక్ చేయడానికి ఫిక్స్ అయ్యాను, బట్ సుహాసిని అన్న పేరును కూడా బుక్ చేశారు, నాకేం సంబంధం లేదు దీనికి. ఓకే, సో అసిన్ గారికి, సింధు గారికి, సుహాసిని గారికి కూడా సారీ, థ్యాంక్ యూ. మీ పేరు వల్ల ఈరోజు షో అవుతుంది. ఓకే, అండ్ బ్యూటిఫుల్లీ ఒకరోజు అసిన్ గారిని నేను ఏదో ఒక రోజు కలవాలి. ఆ కలిసినప్పుడు పాట ఎలా ఉండాలంటే

0: సో ఇందాక కుళ్ళు జోక్ గేమ్ కనుక మీరు గట్టిగా ఫాలో అవుతుంటే గనక ఈ పాట ఎందుకు ప్లే చేశానో మీరు ఈ పాటకి అసలు గెస్ట్ చేసేసారనమాట. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ సౌండ్స్ లైక్ హోమ్ అంటూ దే ధనాధన్ అవినాష్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ టైమ్ లో కాకుండా ఈవినింగ్ టైమ్ లో వచ్చేసి సరదాగా నవ్విస్తున్నాం అండ్ ఒక గేమ్ ఆడుతున్నాం. బా బ్యూటిఫుల్ రెస్పాన్స్ అండి. వాట్ అ కాలర్స్, వాట్ అ కాలర్స్. శైలజ గారు అండ్ మన శివ గారు దగ్గర దగ్గర నిన్న ఇందాకే జస్ట్ ఒక 6 కాలర్స్ ఇచ్చి పాడేశారు. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్లీ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ ఇందాక దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను. సో పాపాలు చేసే అమ్మాయి పేరు ఏమై ఉంటుంది అని చెప్పి కుళ్ళు చూపేశారు. సో ఒకళ్ళు అసిన అని అన్నారన్నమాట. బట్ చిన్నప్పుడు నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను తెలుసా, సిన్ ఇస్ అ వర్డ్, సో అసిన్ అంటే అసలు పాపాలు చెయ్యిన అమ్మాయేమో అనుకున్నాను నేను. సో బట్ స్టిల్ ట్రై చేశారు, చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అనిపించింది. సింధు ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ వాట్ ఐ ఫిక్స్డ్ ఇన్ మై మైండ్. అండ్ ఇప్పుడు ఈ పాట బొమ్మరల్ నుంచి ఈ పాట ప్లే చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే తను హహా హా సిని కాబట్టి, సో హా సినీలో కూడా సిన్ ఉంది కాబట్టి సో తను కూడా పాపాలు చేస్తున్నాము ఏమో ఎనవర్ను పాప సిద్ధు అందుకే క్లైమాక్స్ లో అంత ఫీల్ అయ్యాము. సో అలా పాపాలు చేసే అమ్మాయి పేరు సింధు గాని హాసిని గాని సుహాసిని కూడా అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తారనమాట. సో వీళ్ళందరికి సారీ అండి, సో పెద్ద సారీ ఈరోజు షోలో మిమ్మల్ని అనవసరంగా ఆడుకున్నందుకు. బట్ ఎప్పుడైనా ఎవరైనా సరే అంటే కనుక హహా నా పేరు నేను పాపాలు చేశాను కాబట్టి నా పేరు హాసిని అని చెప్పండి, ఇట్స్ ఓకే ఫైన్. ఎనీవేస్ ఇప్పుడు ఇంకొక కుళ్ళు చెప్పు టైం అయిపోయింది. అదేంటి అని అంటే, సో ఇది ఒక అబ్బాయి పేరు. ఓకే, ఇది ఒక అబ్బాయి పేరు. ఈ అబ్బాయి ఎలాంటి అబ్బాయి అంటే వాట్సాప్ లో మీరు ఎప్పుడు మెసేజ్ పెట్టినా చూస్తాడు. ఓకే, ఈ అబ్బాయి ఎలాంటి అబ్బాయి అంటే మీరు వాట్సాప్ లో ఎప్పుడు మెసేజ్ పెట్టినా చూస్తాడు, అంత మంచి అబ్బాయి. సో చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాట్సాప్ మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇవ్వాలి చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు నేను అడిగే కుళ్ళు జోక్ ఏంటంటే వాట్సాప్ లో మీరు ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఈ అబ్బాయి చూస్తాడు. ఈ అబ్బాయి ఒక అచ్చ తెలుగు అబ్బాయి. ఓకే, ఈ అబ్బాయి పేరు ఏమై ఉండొచ్చు? ఓకే, వాట్సాప్ లో మీరు మెసేజ్ పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే చూస్తాడా, రిప్లై కూడా ఇస్తాడా? చూస్తాడు, చూడడం అయితే పక్కా చూస్తాడు, రిప్లై ఇస్తాడు లేదా తెలియదు, పక్కా చూస్తాడు. 972636 1966.
1: Tick tick. Radio Surabhi time check. Studio lo time 8 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్త

0: surabhilakshmi కి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
3: అమ్మా, సాటర్డే మూవీ?
0: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక.
0: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స్. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Yes, we are back again. Dev Danadana Vinash to DFW. Morning vibes in Haru. Only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station. Correct chela? నేను DFW మార్నింగ్ వైబ్స్ అంటే, మార్నింగ్ వైబ్స్ ఏంటవి, ఈవినింగ్ కదా, ఈవినింగ్ టైమ్ లో వస్తున్నా నువ్వు, ఇది లైవ్ షో అని చెప్పండి జనాలకి. అది మరి ఇందాక కాలర్స్ ఎవరు ఇచ్చి పెట్టేశారు పాపాలు చేసే అమ్మాయికి పేరేంటి అని అంటే, సింధునా, హాసినీనా, సుహాసినీనా, అసినా, ఇలా మొత్తానికి పేర్లు కుళ్ళు చోకుల పర్వంలో నేను అడిగిన క్వశ్చన్ కి అసలు ఏమాత్రం ఆలోచించకుండా తగ్గేదేలే అంటూ ఆన్సర్లు ఇచ్చేశారు. సో మరి అమ్మాయిలేనా ఇలాంటి క్వశ్చన్లు అడిగేది, అబ్బాయిలకు కూడా కొంచెం వేసి మనం సమన్యాయం చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అండ్ ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ గా మీరు ఈ క్వశ్చన్లకి ఆన్సర్ మాత్రం స్ట్రైట్ గా ఆలోచించద్దు, చాలా వింతగా వంకరగా ఆలోచించండి. అప్పుడే ఈ కుళ్ళు జోక్ గేమ్ లో మీరు PhD పొందగలరు. అండ్ ఎక్కడైనా మీ H1B స్టేటస్ కి ఇది బాగా హెల్ప్ అవచ్చేమో, నెవర్ నో. సో షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లడ్ కే గ్రూప్ అది. ఓకే, సో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక అబ్బాయి పేరు. ఓకే, మీరు వాట్సాప్ లో ఎప్పుడైనా మెసేజ్ పెడితే, అరే చూసావా, ఎందుకు చూడవరా, నా మెసేజ్ ఎందుకు చూడవు అని చెప్పి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా. కానీ ఈ అబ్బాయి మాత్రం మీరు వాట్సాప్ లో ఎప్పుడు మెసేజ్ పెట్టినా చూస్తాడు, రిప్లై ఇస్తాడో లేదు తెలియదు కానీ వాట్సాప్ లో మీరు ఎప్పుడు మెసేజ్ పెట్టినా పక్క చూస్తాడు తను. తన పేరేంటి? ఓకే ఓకే, మళ్ళీ చెప్తున్నా, వాట్సాప్ లో మెసేజ్ పెడితే ఏ టైంలో అయినా సరే ఈ అబ్బాయి చూస్తాడు. ఈ అబ్బాయి పేరు ఒక అచ్చ తెలుగు పేరు. ఓకే, ఈ కుళ్ళు జోక్ గేమ్ లో దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పటికే అమ్మాయిలు అబ్బాయిలు పర్లేదు, అబ్బాయిలు ఎక్కువ మంది ఆన్సర్ చేశారు ఇందాక క్వశ్చన్. మరి ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల గురించి బాగా ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. ఓకే, చూసారా, అమ్మాయిలు అబ్బాయిలు అంటున్నాను, ఆంటీలు అంకుల్స్ అనట్లేదు. చూసారా, తెలుసండి, నాకు తెలుసు. ఐ నేను కూడా ఇప్పుడు అలాంటి దెబ్బలు తింటున్నాను కాబట్టి అయినా. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్, వాట్సాప్ లో ఎప్పుడు మెసేజ్ పెట్టినా. ఇలా మిస్డ్ కాల్స్ ఇవ్వకూడదు, వెంటనే కాల్ చేసేయాలి. సో ఎస్, నేను లైవ్ లోనే ఉన్నాను, నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నేను లైవ్ లోనే ఉన్నాను, వెయిట్ చేస్తాను. యూ కెన్ గివ్ మీ అ కాల్, ఒక 2 సెకండ్స్ ఆగుదాం అండ్ దాని తర్వాత పాట ప్లే చేస్తున్నాను. వాట్సాప్ లో ఎప్పుడు మెసేజ్ పెట్టినా రిప్లై ఇచ్చే

0: అబ్బాయి రిప్లై కాదు, ఎప్పుడు పెట్టినా చూస్తాడు తను, జస్ట్ చూస్తాడు, రిప్లై ఇస్తాడో లేదు తెలియదు. ఓకే, గెస్ చేయండి, పాట ప్లే చేస్తున్నాను, ఇన్ కేస్ మీరు కాల్ చేస్తే పాట మనం మాట్లాడదాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఈసారైనా ఈయన మాట్లాడతారేమో చూద్దాం. ఇప్పటికి మూడు మిస్డ్ కాల్స్ ఇచ్చారు ఈయన. హలో, హలో సురభి.
1: హలో,
0: హలో సురభి, చెప్పండి. వంశీనా? అంటే మీరు మీరు అన్ని లేదండి, అంటే బేసిక్ గా మీరు మీరు ఫైనాన్స్ హెచ్ఆరా? లేదండి, ఇండియాలో క్యాట్ కి ప్రిపేర్ అయినప్పుడు ఒక ఆన్సర్ ఉండదు అనమాట, రెండు మూడు ఆన్సర్లు ఉంటాయి. ఆ రెండో ఆన్సర్ ఉందని కూడా గెస్ట్ చేయడం కరెక్ట్. ఆ రెండో ఆన్సర్ ఎప్పుడు మీరు చెప్తున్నారు?
1: అది చిన్నప్పటి నుంచి మాకు మల్టిపుల్ ఆన్సర్స్ ఆన్సర్ చేసేసి అలవాటు.
0: ఓకే, నేను ఒక ఆన్సర్ అనుకున్నాను, ఆన్సర్ ఎవరైనా గెస్ట్ చేస్తారో చూద్దాం. అసలు వంశీ అయితే నేను కాదని లేను, బాగా చెప్పారు యాక్చువల్లీ. ఎలక్ట్రికల్ వెహికల్ వాడి సైకిల్.
1: శ్రీనివాస్
0: ఎట్లయిన అవ్వదు. ఓకే, ముందు వంశీ వరకు ఫిక్స్ అవుదాం, ఈ గ్యాప్ లో ఆలోచించండి. ఎస్, హలో సురభి, హలో సురభి,
1: హలో,
0: హలో అండి. రేడియో సురభికి ఫోన్ చేశారు, మీ పేరు?
1: శ్రీను.
0: శ్రీను గారు, మీ పేరు శ్రీను? చెప్పండి శ్రీను గారు, ఎందుకు క్వశ్చన్ ఆన్సర్ ఏంటి?
1: శ్రీను.
0: శ్రీనువా? శ్రీను ఎలా అవుతుందండి? అనుకున్నారా? కన్ఫామా?
1: మీరు బ్లడ్ గ్రూప్ కే అన్నారు కాబట్టి మీరే కన్ఫామ్
0: చేయాలి. ఓకే, మీ ఇంతేనండి బేసిక్ గా క్లాస్ లో సడన్ టీచర్ లేపి మనం రైట్ ఆన్సర్ చెప్పినా కూడా కన్ఫ్యూజ్ చేసే టీచర్లు ఉంటారు, అంటప్పుడు మనం జంకకూడదు, ఇది రైట్ ఆన్సర్ అండి అని చెప్పాలి. అంతే అంటే మీ పేరు శ్రీనునా లేకపోతే ఒరిజినల్ పేరేంటి సార్?
1: కుమార్. కుమార్ యాక్చువల్లీ.
0: ఓకే, కుమార్ గారు. కుమార్ గారు రైట్ ఆన్సర్ చెప్పారు, ఇచ్చి పడేశారు. అదే అదే సి రైట్ ఆన్సర్. నేను ఫిక్స్ అయిన ఆన్సర్ అయితే ఇది. ఓకే, ఎందుకు సార్ డల్ గా ఉన్నారు? ఇంటికి వెళ్తున్నారు ఏంటి ఇప్పుడు? ఓకే ఓకే, హ్యావ్ అ గ్రేట్ డే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కుమార్ గారు ఆలోచిస్తూనే ఉన్నారు ఇందాకండి సార్, ఏంటో నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, ఎస్, వాట్సాప్ లో ఎప్పుడు మెసేజ్ పెట్టినా చూసే అతను పేరు ఏంటి? వంశీ అని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆన్సర్. శివ గారు చెప్పిన తర్వాత మనం కాదండి. అలాగే ఇప్పుడు ఇంకొక కాలర్ ఫోన్ చేశారు, కుమార్ గారు. సో ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి సీను అని అంటున్నారు. నేను రైట్ ఆన్సర్ అంటున్నాను మరి, బట్ నేను మార్చొచ్చు, తెలుసు కదా నా సంగతి. అది చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా అంటున్న వ్యక్తి పేరేంటి? ఓకే, బ్లడ్ గ్రూప్ కే అయితే కనుక కాల్ చేయండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్.

సీను సీను ఆన్సర్ చెప్పాను. దే ధనాద్ నవినష్టడి డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అన్నాను. వింటున్నారు మార్నింగ్ వైబ్స్ ఏంటి? మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఈవినింగ్ టైమ్ లో రెగ్యులర్ గా ఇట్లా ఫ్లోర్ నేను చెప్పేస్తూ ఉంటాను, మీరు మాత్రం కరెక్ట్ చేస్తూ ఉండాలి. అవి నువ్వు జనరల్లీ మార్నింగ్ 7 to 10 షో చేస్తావు, అది తెలుసు మాకు. కానీ ఈవినింగ్ ఇలా రావడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని అనకపోయినా అనండి, ఓకేనా? ఏ ఎందుకు ఆనందంగా ఉండదండి? ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, ఇంతలా నవ్విస్తున్నాను, ఆ మాత్రం ఆనందం రాకూడదా చెప్పండి? చిన్న గ్యాప్ ఇస్తే చెల్లరా, చిన్నపిల్లలు అడుగుతావు. ఇట్ ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, కాంట్ హెల్ప్ ఇట్. సరే, ఎనీవేస్, ఇందాక బ్లడ్ గ్రూప్ కే మీకుంటే గనక నా కుళ్ళు చోకులు ఆన్సర్ చేయండి అని చెప్పాను. వాట్ అ రిసెప్షన్, వాట్ అ మ్యాజిక్, వాట్ ఎనర్జీ. ఎస్, పిచ్చోళ్ళైపోయారు మా టీం అంతా. సో అది మొత్తానికి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్సాప్ లో ఎప్పుడు మెసేజ్ పెట్టినా చూసి అబ్బాయి పేరు ఐదర్ వంశీ అయినా కావచ్చు, వంశీ బికాస్ ఈ సీ, లేదా సీను అయినా కావచ్చు. వాట్సాప్ సీన్ సీన్ అంటారు కాబట్టి సీను ఈజ్ అ రైట్ ఆన్సర్ అండ్ నా ఫీలింగ్ అనమాట. అందుకే అల్లుడు సీన్ కూడా పిలిచేసాను అనమాట, ఎందుకంటే అల్లుడు సీను బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇస్ అన్ ఎమోషన్. మన డాలస్ వచ్చినప్పుడు కూడా సతీ సమేతంగా అసలు ఏ రేంజ్ రిసెప్షన్ ఇచ్చామనో మామూలు లేదు కదా. అది సరే, అది సంగతి. హ్యావింగ్ సెడ్ దాట్, ఒక్క రోజులో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి. నాకైతే ఒకటి ఏమనిపిస్తుంది తెలుసా, అంటే పండగలు ఏవైనా ఉన్నా కూడా వి పోస్ట్పోన్. ఓకే ఫైన్, మనకి మండే టు సాటర్డే టైం దొరకదు, సండే ప్లాన్ చేసుకుంటాం, సండే వెళ్తాం, యూనో వి హ్యాపన్, యూ గెట్ టు సెలబ్రేట్ ఇట్ దట్ వే. సరే ఓకే, మీ ఎంత కథ అనుకున్నా అది విసులుబాటు, ఫ్లెక్సిబిలిటీ అని అనుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఐ వాంట్, నేను ఎప్పుడైనా సరే ఈ మెసేజ్ చేసినట్టు కొంచెం బాధపడుతుంటాను అనమాట. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ 16th August అని కొన్ని చోట్ల ఉంటాయి అనమాట. బ్రూ 16th August పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే బ్రూ, కెన్ యూ జస్ట్ అండర్స్టాండ్? నాకు నిజంగా అసలు అరే ఈ ఒక్క డేట్ ని మాత్రం మార్చొద్దు, మీరు ఏదైనా చేసుకోండి, ఏదైనా వీకెండ్ కు పుష్ చేసి సెలబ్రేట్ చేసుకోండి. కానీ ఇండిపెండెన్స్ డే ఏ రోజు ఉంటే ఆ రోజు, మీ బర్త్డే రోజు కాకుండా పక్క రోజు చేస్తారా? చేయరు కదా. అలా ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డోనే సెలబ్రేట్ చేసుకోండి, అంతేగాని దాన్ని కూడా వీకెండ్ పుష్ చేసి ఓ సెపరేట్ బ్యాంక్వెట్ హాల్ బుక్ చేసి మేరా భారత్ మహాన్ అని అనడం కాదు. ఇండిపెండెన్స్ డే రోజే చేయండి, అదొకటే రిక్వెస్ట్. అన్ని అంటే వన్ గుడ్ థింగ్, మా వాళ్ళు ఎక్కడో చోట కంగారు పడి నిజంగా 15th రోజు కాకుండా 16th కన్నా బుక్ చేస్తారని భయం వేసింది నాకు. ఈసారి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మా సైడ్ నుంచి అయితే లేవు గాని, బట్ ఐఎమ్ గ్లాడ్ ఇట్ ఈస్ దట్ వే. 15th ఉంటే 15th సెలబ్రేట్ చేసుకోండి, 16th పుష్ చేసి పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే రోజు చేయొద్దు. దట్ ఈస్ ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ కమింగ్ హాఫ్ అన్ అవర్ ఇంకా విషయాలు నేను మాట్లాడదాం. ఇప్పుడైతే మాత్రం కమింగ్ అప్ అనదర్ పాట ఫర్ యూ, అంటే డెఫినెట్లీ 15th రోజు నేను షో చేయలేను కాబట్టి, వీకెండ్ వచ్చేసింది కాబట్టి. సో ఇప్పుడైతే మాత్రం కొంచెం లైట్ గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్, ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్, అంటే చిన్నప్పుడు ఇంత నచ్చుతుంది అనుకో ఈ పాట, బట్ ఇప్పుడు రికలెక్ట్ చేసుకుంటే చాలా మంచి పాట. అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్ ద ఫ్యాక్ట్, ఓకే, ఇండిపెండెన్స్ డే 15 రోజే సెలబ్రేట్ చేసుకోండి. దేశానికి చాలా దూరంలో ఉన్నా కూడా ప్లీజ్ మేక్ దట్ హ్యాపన్, ఓకేనా? బ్యూటిఫుల్ పాట మీకోసం కవిగా పోనీ ఆన్ రేడియో సర్వే 107.93 డాలస్ నెంబర్ 1.

0: ఎస్ దే ధనాధర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ కాదు ఈవినింగ్ వైబ్స్ అంటారు. ఎస్ ఇందాక మాట్లాడిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్ ఏంటి అని అంటే ఆగస్ట్ 14th ఇండిపెండెన్స్ డే పాకిస్తాన్. సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్, ఐ వాంటెడ్ ఎంఫసైజ్ ఏంటి అంటే మాత్రం డెఫినెట్లీ ఇందాక చెప్పిన దానికి ఇంకొకసారి మళ్లీ గుర్తు చేసి చెప్తుంది, ఇండిపెండెన్స్ డే మాత్రం ఇండిపెండెన్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకోండి. పండుగలు అవన్నీ పుష్ చేస్తున్నారు, వీకెండ్ చేస్తున్నారు, అంత ఓకే, బట్ ఇన్ యూ కమ్యూనిటీ ఇఫ్ పాసిబుల్ అంటే ప్రతి చోట అందరూ గ్యాదర్ అయ్యే ప్లేస్ కి మీరు వెళ్ళడం కుదరచ్చు కుదరకపోవచ్చు, బట్ ఇండిపెండెన్స్ డే వెన్ ఇట్ కమ్స్ టు సెలబ్రేషన్ ఇంకొక రోజు ఉంది, 15th మన ఇండిపెండెన్స్ డే. సో ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత మాత్రం చేయొద్దు, బిలేటెడ్ సెలబ్రేషన్స్ చేయొద్దు. అదొక్కటే పర్సనల్లీ నేను క్లాసులు పీకాలి అనుకోను, బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం లెట్ స్టిక్ టు దట్ ఫ్యాక్ట్. ఓకే, అదొక్కటి మాత్రం ఐ జస్ట్ వాంట్ రీఇటరేట్ అనమాట అది సంగతి. ఓకే, సో ఆన్ దాట్ నోట్ ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే ఇట్ ఈస్ అ ట్రెడిషనల్ అనువైతే అవింగ్ లో జరగడం 8 AM గాంధీ మెమోరియల్ ప్లాజా. సో 8 AM ఫ్లాగ్ హోస్టింగ్, తెలుగు వాళ్ళు ఇన్ఫాక్ట్ ఇండియన్స్ అందరూ ఒక చోట వచ్చి సెలబ్రేట్ చేసే వన్ ఆఫ్ ద ఐకానిక్ ఈవెంట్స్. సో అక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే 15th మార్నింగ్ 8 AM కి వెళ్ళిపోండి, దే ఆర్ గ్యాదరింగ్ సెలబ్రేషన్, ఐ మీన్ ఫ్లాగ్ హోస్టింగ్. అండ్ దాని తర్వాత there are couple of retail places where you can have some food, entry obviously free, and you can buy some food, you can buy some clothes and all this stuff. So daniki sambandhinchi kuda events jarugutunayi, adi plenum lo jarugutundi, I think adi Frisco lo jarugutundi. So adi, so plan accordingly and 15th roju maatrame independence day celebrate cheskovali, adu okate request. Ventane undandi radio survey 107.93. Dallas number 1 radio station sounds like home. Okay. ఇప్పుడు కాసేపు యాడ్ చూస్తే దాని తర్వాత నువ్వు మాట్లాడు. ఓకే.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
4: Oh, hello, dinner plans enti group lo evaram support chesalaru?
5: What a day, I'm completely exhausted. Dinner plans enti?
6: Nene em undaledi roju dinner ki. Dinner plans enti?
1: Every time okate question, dinner plans enti? Answer matram chala simple, madira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్నొచ్చిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com. Or contact Gopal Ponnangi at 214-868-7538.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు పాటలు కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.

డే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. మార్నింగ్ వైబ్స్ కాదండి, ఈవినింగ్ వైబ్స్. అప్పుడప్పుడు ఇలా 7 to 9 కూడా నేను మధ్యలో వచ్చి సడన్ గా మిమ్మల్ని పలకరిస్తాను. ఆ రోజు మనం ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడతాం అండ్ బోల్డ్ విషయాలు మాట్లాడుకుంటాం కదా. సో ఇంకా ఒకటంటే ఒకే ఒక్క రోజు గ్యాప్ లో మన ఇండిపెండెన్స్ డే దగ్గరలో ఉంది. సో ఇండిపెండెన్స్ డే టైంలో ఆనవాయితీ ప్రకారం ఖడ్గం మూవీ చూడడం అందరికి అలవాటు కదా. సో ఖడ్గం మూవీతో పాటు ఈసారి నెట్ఫ్లిక్స్ లో కెన్ యాక్చువల్లీ ట్రై అవుట్ దిస్ ఇంట్రెస్టింగ్ సిరీస్ కాల్డ్ సఫేద్ సాగర్. సో అదేంటి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎస్పెషల్లీ కార్గిల్ వార్ టైంలో యూనో వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ దే హావ్ బీన్ ఆపరేటింగ్ అండ్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ సినారియోస్ వర్ దేర్. అంటే బేసిక్ గా వాట్ హ్యాపెండ్ అరౌండ్ దట్ కార్గిల్ వార్ ఎస్పెషల్లీ విన్ ద పిఓవీ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది చూపిస్తారు అనమాట అది. సో అండ్ స్టెల్లార్ స్టార్ క్యాస్ట్ ఉన్నారు అనమాట, మామూలు స్టార్ క్యాస్ట్ కాదు. దియా మిర్జా ఉన్నారు అండ్ మన సిద్ధార్థ్ ఉన్నారు అండ్ ప్రాజెక్టా కోహ్లీ మొత్తం ఇండియన్ యూట్యూబర్ అండ్ రీసెంట్ గా మిస్ మ్యాచ్ ఇట్లాంటి సిరీస్ లో షీ క్లెయిమ్ టు ఫేమ్ అండ్ షీ హాజ్ అ గ్రేట్ ఫాలోయింగ్. అండ్ ఇది కాకుండా ఇన్ఫాక్ట్ యూట్యూబ్ స్పేస్ లో కూడా చాలా మంచి యాక్టర్స్ వాళ్ళని ఇందులో మెయిన్ స్ట్రీమ్ లో తీసుకుని మరి దే కాస్టెడ్. సో ఇట్ ఈస్ ఇట్ టర్న్ అవుట్ టు బి గుడ్ సిరీస్ అండ్ అని అయితే విన్నాను నేను అది సంగతి. యా సో అది పక్కన పెడితే కొంచెం ఇండిపెండెన్స్ డే ఫేవర్ అయిపోయిన తర్వాత కొంచెం వీకెండ్ మోడ్ లో ఓ మంచి చిల్ వెబ్ సిరీస్ చూడాలి అని అంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ ఇంటర్నేషనల్ స్టెర్లింగ్ పాయింట్ అని ఒకటి ఉంది. ఇట్ ఈస్ హ్యాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రమైజ్ స్టెర్లింగ్ పాయింట్ అని, ఇట్స్ ఆన్ ప్రైమ్, అది చెక్ అది చూడండి. అండ్ తెలుగు రిలీజ్ కూడా ఒకటి లైన్ లో ఉంది, అదేంటి అని అంటే ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ August 21st రిలీజ్ అవుతుంది. సో అదే చెన్నై లవ్ స్టోరీ. సో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే తెలుసు కదా కొంచెం ఎక్స్క్లూజ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ TFI అప్పుడప్పుడు నేను మీకు ఇస్తూ ఉంటాను, మీ చెవుల్లో వేస్తూ ఉంటాను. సో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే సోనీ లివ్ ఇస్ యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ విత్ అ వెరీ గ్రేట్ బ్యాంగ్ ఇన్ తెలుగు స్పేస్ అని చెప్పి విన్నాను నేను. అందులో చెన్నై లవ్ స్టోరీ ఇస్ సూన్ టు కమ్ ఆన్ సోనీ లివ్ అట అండ్ ద డేట్ ఈస్ August 21st అని విన్నాను. సో యా ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక ఇంకొంచెం గట్టిగా చెప్తా. బట్ చెన్నై లవ్ స్టోరీ థియేటర్ లో చూడన వాళ్ళు ఈ 2-3 రోజుల్లో అయినా కుదిరితే థియేటర్ లో చూసేయండి. బికాస్ వెన్ ఐ వాచ్డ్ ఇన్ థియేటర్ ఎస్పెషల్లీ ఫర్ ద సౌండ్, ఫర్ ద బీజిఎం, ఫర్ ద సాంగ్స్, ఇట్ గేమ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చెప్పా కదా నాకు ఏం నచ్చా ఏం నచ్చలేదు సినిమాలో అని చెప్పి. సో ఇఫ్ యూఆర్ ఇన్ ఫర్ ఇట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఫిల్మ్, అది మ్యాటర్. అది కాకుండా ఈ రోజే జస్ట్ ఈ రోజు ఉంటే అంటే రేపు పొద్దున్న మీకు. సో ఇన్ఫాక్ట్ అనాలిసి యూఎస్ లో కొంచెం అర్లీగానే ప్రీమియర్స్ పడిపోతాయి కాబట్టి విశ్వనాథన్ సన్స్ కూడా రిలీజ్ అయింది మాస్టర్, ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో పొద్దున్నే ఇక్కడ హైదరాబాద్ లో అయితే మంచి బ్రేక్ఫాస్ట్ తిని ప్రసాద్ స్కిల్ సినిమా చూడడంలో ఒక ఆనందం ఉంటుంది. సో కుదిరితే ఇప్పుడు నా షో అయిపోయిన తర్వాత బ్రేక్ ఇద్దాం అని అనుకుంటున్నాను, చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇప్పుడైతే మాత్రం మంచి పాట మీకోసం విశ్వనాథన్ సన్స్ నుంచి అండ్ దాదాపు ఇంకొక పాట అప్పుడు ఒక్కసారి మాట్లాడుకుని మళ్ళీ రీపేమ్ ప్లాన్ చేద్దాం అని అనేసుకుని అప్పుడు బయలుదేరు. ఓకేనా? ఇప్పుడైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ సాంగ్, ద వెడ్డింగ్ సాంగ్ కమింగ్ అప్ ఫ్రమ్ విశ్వనాథన్ సన్స్. సూర్య గారి ఫ్యాన్స్, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ.

0: దే దనదన అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ కాదు ఈవినింగ్ వైబ్స్ ఉన్నారు విత్ మీ అజయ్ అవినాష్. సో ప్రతిరోజు మార్నింగ్ 7 to 10 నా షో వింటూ కుదిరినప్పుడల్లా కాల్ చేస్తూ మీ ఆఫీస్ లో ఉన్న కష్టాలు మర్చిపోతూ డైలీ షో వింటున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అది సంగతి. అండ్ ఇది సరదాగా ఇలా కలుసుకోవడం అండ్ కొంచెం రెగ్యులర్ గా ఇట్లా ఈవినింగ్స్ టైమ్ లో కూడా అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తా. అండ్ మా రాజశేఖర్ చెప్తుంటారు అసలు ఈవినింగ్ ఆడియన్స్ ఉంటారు అవి మామూలుగా ఉండరు, మా వాళ్ళ ఎనర్జీ డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు. డెఫినెట్లీ ఎనర్జీ డిఫరెంట్ గానే ఉంది. ఈరోజు ఇచ్చి పడేసి ఎనర్జీ ఇచ్చారు అందరు. చాలా చాలా బాగా గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా మనం వింటున్నాం టాలీవుడ్ కి సంబంధించి. అండ్ ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు మీరు విన్న పాట ఇట్స్ ఫ్రమ్ అ మూవీ కాల్డ్ ఇట్లు అర్జున. ఓకే, ఈ సినిమా కూడా కొంచెం క్లోజ్ గా లైట్ గా వర్క్ చేస్తున్నాం అనమాట. సో 14th ఈ సినిమాకి సంబంధించి పాట ప్రోమో రావచ్చు అండ్ 17th సాంగ్ రిలీజ్ అవ్వచ్చు. నెక్స్ట్ సాంగ్ తమన్ గారు ఆల్బమ్ అంతా ఇచ్చి పడేసే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట అది. సో నేను ఐ థింక్ నెక్స్ట్ సాంగ్ పేరు చిన్ని చిన్ని ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ సాంగ్ ఏంటి, ఆ హడావిడి ఏంటి, అవన్నీ నాకు తెలిసి మీకు కొద్ది రోజులు ఇంకా క్లియర్ గా పూర్తిగా తెలుస్తుంది. దట్స్ వాట్ ఐ కెన్ టీస్ ఫర్ అ వైల్ అది. అండ్ ఇనుముడి సినిమా టీజర్ ట్రైలర్ చూసారా చూడలేదా? రవితేజ గారు అసలు చాలా అంటే చాలా రోజుల తర్వాత అంటే హీ అటెంప్టెడ్ వెరీ వెరీ డిఫరెంట్ అంటే అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఐ వి నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఆయన ఆయన ఆయన చేసే సటిల్ యాక్షన్, సటిల్ యాంగర్ ఇవన్నీ అద్దరిపోతాయి మనకు తెలుసు కదా. సో ఈసారి ఒక ఫాదర్ డాటర్ బ్యాక్ డ్రాప్ లో ఆయన చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సినిమా తీసుకొస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు అది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వైజాగ్ వాళ్ళు ఎవరిని ఉంటే గనక నర్సీపట్నం అరకు ఇటు సైడ్ వాళ్ళు ఎవరికైనా సరే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే సీలేర్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అనమాట. మీకు గుర్తుంటే సీలేర్ డ్యామ్ పైన సీలేరు దిగువ సీలేరు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా అక్కడ. సో ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఖమ్మం సైడ్ నుంచి వైజాగ్ వెళ్లే రూట్ మోతుగూడెం ఇట్ సైడ్ నుంచి సో రూట్ ఇస్ మామూలు అమేజింగ్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. మాన్సూన్ టైంలో కార్ లో ప్రాపర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది ప్రసాద్. డాలస్ లో నాకెందుకు ఇన్ఫర్మేషన్ చెప్తానండి, పొరపాటున ఇలా అటెంప్ట్ అయ్యి మీరు ఏమైనా వెకేషన్ ప్లాన్ చేస్తారేమో అని. ఏంటి ఇరుముడి కట్టు పాట వస్తుంది, బ్యూటిఫుల్ పాట ఫ్రమ్ ద మూవీ ఇరుముడి. వింటున్నానండి రేడియో సురభి 107.93 సౌండ్స్ లైక్ హోమ్. రేపు మళ్ళీ కలుద్దాం, ఇచ్చి పడేద్దాం.
1: స్వామి శరణమయ్యప్ప.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Istilamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేం యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రం ఫ్రెష్ ప్రొడ్యూస్.

0: and exit points. Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3. మిస్సుకున్న చిన్న కిస్సుల గిచ్చుడు లవ్వ.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3. Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా వేరు చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9721997999.
11: కేరింతలకి కేరా ఫైడ్రస్, రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: Hi, I'm Ram Gopal Varma.
13: అందరికీ నమస్కారం, నేను మీ వి ఆదిత్య.
14: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
15: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Media room screen size

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM.

0: ఐ ఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnala ki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
4: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి?
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Call Nanda G3 at 919-491-4514.
1: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు పాటలు కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
2: Boring long drives ki, tiring workouts ki, wakate solution. Radio Surabhi, Americano, Telugu Nestam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3.
4: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: ఆయన రాము పాల్వన్న.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీది అని ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకని చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
5: కీప్ లిజనింగ్ మీ నేస్తాడు.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

ఆసాంటి ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తా ఉంది లీవ్తోనా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయలేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జా.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
5: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design.

0: or call Nanda G3 at 919-491-4514.
1: Hi, name is Aarti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Saudi ani. Kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio ni vinachu. Good luck Radio Saurabhi.
2: You're listening to Radio Saurabhi 107.9 FM HD3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిటీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎన్ రాంగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
5: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
7: Koti rupayala kosam mee aakhari prashna ready?
8: Yes sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tally and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
9: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
13: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను నిర్యాణ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా?
4: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.
6: అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి.

0: Super Jealous? We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hi, name is Aarti Patnaik, America lo mottamodati 24/7 radio, Radio Surabhi ani. Kotta frequency tosna ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinachu. Good luck, Radio Surabhi.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी. मल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
6: అక్క. లైట్ దోసా, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: Skills, calibration, knowledge, though, make your best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
5: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
0: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: materials, calibration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan cheptondi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani pandiche vidhanam, ivanni kuda chodutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణుమంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Galileo.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి 214-868-7538.
7: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
10: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
12: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ హరిశంకర్.
5: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
4: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం.
10: రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కవా పరాటా.
12: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2btexas.com, perfect for dine in, take away or full service catering.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
4: రాజదాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
14: ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజదాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజదాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఆర్కే యూఎస్ఏ.

0: celebration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
4: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ తాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమ్కి కబాబ్ పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
10: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్.
11: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
10: ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: Radio Space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee personal ki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Koti rupayala kosam mee aakhari prashna ready?
4: Yes sir.
3: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tally and catering.
3: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit RKUSA.com.
6: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Aakattukuntam, o pattu padtam.
9: Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, పచ్చ మిఠా, పరాఠా.
11: ఏంది బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
13: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
4: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Aakattukuntam, opattu padtam.
1: Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
11: ఏంది బ్రో, ఎన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistundi dhanam indhanam, effective

0: Starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
1: Koti rupayalu kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
1: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
6: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
7: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విత్ చమి కబాబ్ పరోటా.
8: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
10: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham.

0: skills, calibration knowledge though, neeko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
3: Yes sir.
2: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tally and catering.
2: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
4: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసిబేలవా, చీజ్ దోశ, వన్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి వన్ టిక్కా విత్ చమికావా పరాటా.
8: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham.

0: skills, calibration, knowledge, though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
4: Koti rupayala kosam mee aakhari prashna. Radio?
5: Yes sir.
4: Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
4: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit RKUSA.com.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Akattukuntam, o pattu padtam.
1: Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu nestam.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, నీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
11: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar,
5: Hamara
4: Bazaar, Hamara Ghar.
5: Shepard sir, what you'd like to order?
6: Bhaiya, in the specials me lagara?
5: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special tari, misi pailava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus and amki paneer tikka, which amikava parata.
6: Hindi bro, gandhi yappino, and specials maathram ayalina.
5: Inga unne, chappantara, meed appadena authentic vegetarian, jain or vegan food crave chest narante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge, though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbella va, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and anki paneer tikka, which I make a parata.
2: Kendi bro, gani yepino, then specials matrame adina.
1: Inka unne, Chappan dara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapothundi. Keep listening me next on Radio Surabhi.
9: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste.

0: Be on Radio Surabhi 107.9 FM HD3.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, bisibai kabab, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and aamki paneer tikka, vichami kabab paratha.
2: Huh? Hindi bro, gani yappi no? In specials matra mein adina.
1: Inka onne, chappan tara, meera padina authentic vegetarian, Jain or vegan food crave chest narante.
3: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
4: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఇండియా వెళ్ళాలేమో నేను.
5: ఇప్పుడు ఎందుకురా,
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party aa leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
10: కవింతలకి, కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
11: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
12: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
13: హలో బాయ్స్ అండ్ గర్ల్స్, దిస్ సాంగ్ ఇస్ వెరీ గుడ్ అట్ టు.
14: Yes, they're not done, Avinash. DFW morning vibes alone. Morning show lo mano matladi. Entertainment is tanu.
15: Please, ra, poddunne. Nippade pranayamam chesi, light workout chesi, proper diet food tini. మూడ్ అంతా బాగుంది అనుకునే టైంలో కార్యక్రమం వెంటనే నీ వాయిస్ అనమాట ఇంటర్ ఇరిటేషన్ ఉన్న చిన్న ఫీలింగ్ వచ్చింది. ప్లీజ్ ఇట్లాంటి పొద్దున్నే పాడటం లాంటి ప్రక్రియలు మాత్రం చేయకు. ప్లీజ్ కైండ్లీ స్టిక్ టు వాట్ యు నో. ఐ నో, కరెక్టేనండి. ఇదే సిచ్యువేషన్ లో ఇన్ జనరల్ మనం మార్నింగ్ లేవగానే 100 విషయాల గురించి ఆలోచిస్తాం కదా. ప్రతిదీ చేసేయాలి, ఎవ్రీథింగ్ పాసిబుల్ అయిపోవాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అని చెప్పి 100 ఆలోచిస్తాం. బట్ ఆల్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ దట్ కొన్నిసార్లు మన కంట్రోల్ దాటుకుని ఉంటాయి. మనం రోజుకు 10 పనులు చేయలేము, ఓ 3 పనులు 4 పనులు మాత్రమే చేయగలము. సో ఆ 3 పనులు 4 పనులు మాత్రమే స్టిక్ అవ్వండి, అంతే. అంతే తప్పితే ప్రతి విషయం గురించి కన్సర్న్ అయిపోయి అండ్ అది ఎందుకు చేయట్లా, ఇది ఎందుకు చేయట్లా అని చెప్పి మాత్రం టెన్షన్ పడకండి. ఓ టైం ఐ అండర్స్టూడ్ ఓన్లీ వన్ థింగ్ అండి, పని చేయడం గురించి. నిజంగా అది మనమే హ్యాండిల్ చేయాలనుకోండి, మనం ఎంతవరకు ఇండివిజువల్ హ్యాండిల్ చేయగలిగో చూసుకోవాలి. అదే మనకి నిజంగానూ 10 పనులు చేయాలని అనుకోండి, టీంని పెట్టుకోవాలి. అంతే తప్పితే టీంని పెట్టుకోకుండా 10 పనులు మనం నెత్తి మీద వేసుకున్నామా, వర్క్ సెగ్రిగేట్ చేసుకోలేదా, అసలు కాన్స్టెంట్ గా బ్రెయిన్ అంతా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి, అది తర్వాత దీని తర్వాత ఏంటి అన్న జోన్ లోనే ఉంటుంది. ఓకే, సో వెన్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ వర్క్, కైండ్లీ డివైడ్ బిట్వీన్ యూర్ టీమ్ అండ్ లివ్ అ హాజల్ ఫ్రీ లైఫ్, అది మ్యాటర్. ఓకే, అండ్ ఎస్పెషలీ కంట్రోల్ బయట ఉన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడడం వల్ల పావులా ఉపయోగం నేహే. ఓకే, ఈ ఫ్రైడే రోజు ఏదైనా పెద్ద మోటివేషన్ ఉందంటే వాట్ యు కాల్ థింక్ అబౌట్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అండర్ యూర్ కంట్రోల్ అని ఒక్కసారి మీకు తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ మంచి పాట కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఈ టైంలో ఒక మంచి పాట మీకోసం. ఓకే, మీకోసం.

ఈ రోజు నిజంగా ఆఫీస్ కు బదులు ఇంచక్క లాంగ్ వీకెండ్ లా ప్లాన్ చేసుకుని బయటకు వెళ్తే మాత్రం ఇలాంటి పాటే పాడుకుంటారు అన్నమాట. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, హే హే నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. అది సో ఈరోజు ఆగస్ట్ 14th, ఈ డేట్ కి ప్రత్యేకత తెలుసా మీకు? అదేనండి, అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రితం ఒక మన మన పక్కనున్న ఆల్మోస్ట్ ఇది మన కంట్రీనే అని అనుకున్న మన కంట్రీ మన నుంచి విడిపోయి ఇది మా ఇండిపెండెన్స్ డే అని చెప్పి 14th అనౌన్స్ చేశారు. ఓకే, ఎస్, ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆఫ్ పాకిస్తాన్. సో అప్పుడప్పుడు చిన్న చిన్న కోరికలు ఉంటాయి అనమాట. ఎలాగైతే అప్పుడు మన కంట్రీని వదిలేసి ఇది మా కంట్రీ అని చెప్పి ఫామ్ చేసుకున్నారు, అలాగే మీకు మాకు సంబంధం లేదురా, మా గోలేదం మాత్రం అని చెప్పి ఇప్పుడు అనుకుంటారు, అప్పుడు రియల్ ఇండిపెండెన్స్, అలాంటి ఇండిపెండెన్స్ ఎప్పుడు ఫీల్ అవుతారు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు మా కాశ్మీర్, మీకు మీ కాశ్మీర్ కి మాకు సంబంధం లేదురా, మీ కాశ్మీర్ మీదే మా కాశ్మీర్, మాకు అసలు కాశ్మీర్ అనేది లేదు అని ఎప్పుడు రిలీజ్ అవుతారు? అలాంటి ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుందో? అండ్ ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన మన మన వాళ్ళు అక్కడికి వెళ్ళి స్పై చేసి మరీ వెళ్ళి ఎలాంటి కుట్రలు మనమే పెడుతున్నారా అని కంగారు పడే సిచ్యువేషన్ లేకుండా ఒక మంచి ఇండిపెండెన్స్ ని వాళ్ళు ఎప్పుడు పొందుతారా అని నేను కూడా యూనో కోరుకుంటున్నా అనమాట. అది సంగతి. ఎనీవేస్, ఎంత కాదనుకున్నా సరే అలాంటి కంట్రీలో అప్పుడప్పుడు కొన్ని బ్లాగ్స్ చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మంచోళ్ళు కూడా ఉన్నారని కాస్త గమనిస్తూ కొంచెం మీరు సుఖంగా ఉండండి, మమ్మల్ని సుఖంగా ఉండే ఉంటారు బాబు. ఓకే, వింటనే ఉండండి రేడియో సర్వే 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. మార్నింగ్ కొంచెం బీజీ బ్రీజీ సాంగ్ ఒకటి మణిశర్మ గారి మ్యాజిక్ వినేద్దాం.

ఎస్, మీలో మీరే మాట్లాడేసుకుంటే సరిపోదు కదా, నాతో కూడా మాట్లాడాలి కదా. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. మరి ఈ టైంలో వెదర్ ఇట్ ఈస్ కూల్ ఆర్ బ్రైట్ ఆర్ డిఫరెంట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ కొంచెం లుక్కేద్దాం. ఎస్, ప్రస్తుతానికి మాత్రం మధ్యాహ్నం టైంలో మాత్రం మాస్టరు పేరుకి మాత్రం అక్కడ సన్ ఉంటుంది కానీ నిజానికి చుక్కలే కనిపిస్తున్నాయి, మామూలుగా కనిపించట్లేదు అని చెప్పి టాక్. ఇన్ఫాక్ట్ డైలీ అంటే రోడ్ ట్రక్స్ ఉన్నవాళ్ళు లేకపోతే నార్మల్ నేను బయట పనిచేసే వాళ్ళు ఎవరిని అడిగినా కూడా అలాంటి సిచ్యువేషన్లు మామూలుగా లేవు. ఇట్ ఇస్ లైక్ లిటరలీ ఒక హెవీ ఎండలో ఒక షవర్మా కలుపుతూ ఇంకొకరికి ఇవ్వడము లేకపోతే ఒక బర్గర్ చేసి ఇవ్వడము వీటిలో ఈ హీట్ అంతా తట్టుకోవడం అనేది మామూలుగా లేదు, మనం సరదా తీరిపోతుందని చెప్పేసి అంటారు అన్నమాట. సో ఆన్ దట్ నోట్ యాక్చువల్లీ మ్యూనిచ్ లో ఏం జరుగుతుంది తెలుసా, మ్యూనిచ్ అంటారు మ్యూనిక్ అంటారు, సరే ఎనీవేస్, జర్మనీలో ఏం జరుగుతుంది తెలుసా, సింపుల్ అంటే అయిపోద్ది కదా. జర్మనీలో ఏం జరుగుతుంది అంటే జనాలందరూ సడన్ గా ఆల్ ఆఫ్ అ సడన్ యూత్ కొంతమంది ఒక బస్ ఎక్కుతారంట, ఆ బస్ ఎక్కి ఒక ప్లేస్ కి ట్రావెల్ చేస్తారు. ఆ బస్ ఎక్కడ ఆగిందా అని మనం రివ్యూ చేసి చూస్తే ఇట్ ఈస్ అ స్ట్రీమ్, రివర్ స్ట్రీమ్ లాగా. అక్కడ ఈ ఎండ తట్టుకోలేక ఈ హీట్ తట్టుకోలేక దూకేస్తారట, దూకేసి మొత్తం బాడీ అంతా చల్లబడిన తర్వాత మళ్ళీ ది కమ్ అవుట్ సైడ్ ఇన్ దట్ వెరీ సేమ్ బస్ అట. ఫ్యాక్ట్ దట్ దేర్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టు డూ దిస్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు జస్ట్ ఇమాజిన్ రోజు ఒక పాయింట్ ఆఫ్ టైం అందరూ కార్లు తీసుకుని చూడ ట్రాఫిక్ పెడితే ఎలా ఉంటుంది అంటారు, వెదర్ అప్డేట్ చెప్తే ట్రాఫిక్ అప్డేట్ చెప్పాల్సి వస్తుంది కదా. అది సో దట్ ఈస్ వన్ రేర్ సాంప్రదాయం దట్ హ్యాపెన్స్ ఇన్ మ్యూనిక్. అండ్ మీరు మాత్రం ఈ వెదర్ తట్టుకోవడం ఏం చేస్తారు, ఏసీ రూమ్ లో కూర్చుంటాను అవి పొరపాటు మీద బయటికి రావు, అది అలా ఫాలో అయితే బాగుంటుంది అనమాట. ప్రస్తుతానికి మాత్రం టెంపరేచర్ అప్డేట్ సారీ వెదర్ అప్డేట్ అది. అండ్ ఇప్పుడైతే మాత్రం పగలే చుక్కలు కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా ఒక పాట పాడతారు, ఏంటది, చుక్కలు తెమ్మన్నా తీసుకురానా కళ్ళల్లో చూపేనా డాలస్ వేడి తట్టుకోనా

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi. Istilamma vaayanam, puchukunti vaayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: Yes, we are back. Dev Dhanadhana Vinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station.
6: Weekend vachindi, hai hai lesa. Ala long drive potanu, hai hai lesa.
5: Kada, ala alda unundi kada. Velandi plan cheyandi. Kaakapothe prasthanam matram సిటీ లో అలా వీకెండ్ లాంగ్ డ్రైవ్ అన్న జోన్ లో ఆలోచించకుండా ఆఫీస్ కి వెళ్తున్న వాళ్ళకి అయితే మాత్రం ట్రాఫిక్ కొంచెం మరీ హైహైలెస్ అన్నట్లేదు కానీ కొంచెం ఆపుతుంది అనమాట లైట్ గా. సో 35 ఈస్ట్ రూట్ డౌన్ టౌన్ దగ్గర అండ్ మన ట్రెడిషనల్ రూట్ ఆఫ్ I-45 HOV రూట్ టువర్డ్స్ బ్రిటన్ రోడ్ ఈ ఏరియాస్ అయితే మాత్రం కొంచెం స్లో మూవింగ్ ఉన్నాయి, అంటే లైట్ గా రెడ్ అండ్ లైట్ ఆరెంజ్ చూపిస్తున్నాయి. వాట్ ఈస్ ఇట్ ఇంట్రెస్టింగ్ అంటే సనీ వేల్ క్విట్ క్వెస్ట్ డివర్స్ సైడ్ నుంచి సనీ వేల్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ సీ అ స్లో డౌన్ యాక్చువల్లీ, అది అదొకటి. అండ్ డంకన్ విల్ నుంచి వాల్ స్ట్రీట్ ఏరియా 35 ఈస్ట్ మేము వెళ్తుంటే కనుక అక్కడ ఆ పెరిమీటర్ ఏరియాలో బేసిక్ మొత్తం సర్కిల్ ఉంటుంది, డాలస్ అంతా చుట్టిన సర్కిల్. సో ఆ ఏరియాలో కొంచెం ట్రాఫిక్ ఉంది. అండ్ యా, దేర్ ఇస్ అ రోడ్ క్లోజర్ అట్ లేక్ హైలెండ్స్ రూట్, అది కూడా కొంచెం గమనించుకోండి. ఇంకా తప్పితే ఎస్ వీకెండ్ వచ్చింది. మెకినీ ప్రజలారా, ఎప్పుడు మీతో పెద్దగా మాట్లాడలేదు, ఏంటి విశేషాలు? ఏముందవి, కొంచెం ప్రిన్స్టన్ కి వెళ్లే దారిలో లైట్ గా ట్రాఫిక్ ఉంది, మా పని ఏదో మేము చూసుకుంటున్నాంలే అంటారా? ఓకే ఓకే, ఇలాంటి టైంలో ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సరవేగంగా పాటలు రెడీ చేద్దాం, ఎనర్జీని ఒక రేంజ్ లో ఇచ్చి పడేసేలా చేద్దాం, ఓకేనా? అండ్ మీన్ వైల్ ఈ రోజే రిలీజ్ అయిన
6: నేను బటర్ఫ్లై తానా తననా
5: అంటూ స్టార్ట్ చేసా పాడొచ్చేస్తుంది మీకోసం.

Yes. Adhirupe Padvanam De Dhanadhan. So DFW Morning Vibes in Haro. Only on Radio Surabhi 107.93. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. మీకు చిన్న సర్కిల్ ఆఫ్ లైఫ్ చెప్పనా, మా మూర్తి గారు చెప్పేంత వరకు నాకు అసలు ఈ యాంగిల్ లో నేను ఎప్పుడు ఆలోచించలేదు అనుకున్నాను. ఓకే, ఇప్పుడు చిన్నప్పుడు మనం పలానా ఫుడ్ మనకి ఇష్టం లేదు, పలానా కూర మనకి ఇష్టం లేదు, పలానా మనకి తినడం మనకి ఇష్టం లేదు అని అంటాం. అంటే జస్ట్ ఫర్ ద మూడ్ ఆఫ్ ఇట్. ఓకే, అందులో హెల్త్ రీజన్స్ కాదు, జస్ట్ ఫర్ ద మూడ్ ఆఫ్ ఇట్. కానీ డాక్టర్ అని చెప్తాడు ఇవన్నీ తినకపోతే ఎలా అమ్మా, ఎదిగే వయసు ఇవన్నీ తినాలి అని చెప్తారు అన్నమాట. తెలిసినప్పుడు ఏం చేస్తారు, సడన్ గా మమ్మీస్ అన్ని దాన్ని ఎక్కడో ఏదో ఒక వింత మిక్సీ పెడతారు అన్నమాట, వింత ఫుడ్ తయారేస్తారు, మేకింగ్ షూర్ అందులో వెజిటేబుల్స్ ఉండేలాగా, ప్రోటీన్ ఉండేలాగా, అన్ని ఉండేలాగా ఏదో మిక్స్ చేసి ఇది చాలా మంచిది చికెన్ చెప్పి నోరు ఓపెన్ చేసి మరి పెట్టేస్తారు. అవునా? సో యాజ్ అ రిజల్ట్ మనకి అన్ని విధాలుగా సామధాన బేర దండోపాయాలన్నీ పెట్టి దే మేక్ షూర్ వి ఈట్ ఆన్ టైమ్ ఆర్ వి యాక్చువల్లీ టేక్ ఫుడ్ ఆన్ టైమ్. మీరు గమనిస్తే మీరు కొంచెం పెద్ద అయ్యాక మీ పేరెంట్స్ కొంచెం 60s లో 50s లోకి వచ్చిన తర్వాత ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది మీకు అనిపించట్లేదా? అంటే ప్రోటీన్ తినాలి, ఈ ఇంత తినాలి, ఇది ఇంపార్టెంట్, షేక్ తాగాలి, అది తాగాలి, ఇది తాగాలి, హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్తున్నప్పుడు రిటర్న్ లో వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళకి ఇష్టమైన వాటిలో కల్పేసి పెట్టేసి అనిపిస్తుంది కదా. సో ఇట్స్ ద సేమ్ సినారియో. ఒకప్పుడు చిన్నప్పుడు మనకి ఏదైతే మనం ఏదైతే తీసుకున్నామో మనది రిటర్న్ ఇస్తాం అనమాట. దట్స్ ద సైకిల్ ఆఫ్ లైఫ్. హ్యావింగ్ సెడ్ దట్, సో కాన్స్టెంట్ గా వద్దంటారు కాదంటారు ఎక్కట్లేదు అని అంటారు, బట్ నిజంగా వాళ్ళకి వాళ్ళు తినే ప్రాసెస్ లో ఏది సెట్ అవుతుందో, ఏది వర్కౌట్ అవుతుందో, ఏది తింటే ఎనఫ్ అమౌంట్ ఆఫ్ డైలీ మైక్రో న్యూట్రియంట్స్ డైలో మ్యాక్రో న్యూట్రియంట్స్ వస్తాయో, అవన్నీ మాత్రం చిన్నప్పుడు చేసినట్టే మాస్క్ చేసి మరీ పెట్టేయాలి అవి అన్నారు మా మూర్తి గారు. అది సో మరి మీరు సరదాగా దోశల్లో ప్రోటీన్ షేక్ కలుపుతారు, ప్రోటీన్ పౌడర్

వెళ్తారు, లేకపోతే మంచిగా తినే సాంబార్లోనే ఇంకేమైనా ఎక్స్ట్రీమ్ ప్రోటీన్స్ యాడ్ చేస్తారు, లేకపోతే మంచి మైక్రోన్యూట్రియన్స్ యాడ్ చేస్తారు, మైక్రోన్యూట్రియన్స్ యాడ్ చేస్తారు, ఏం చేస్తారో తెలియదు. కానీ డైలీ ఏవైతే తినాలి అనేది వాళ్ళు ఇష్టం ఉండి అవన్నీ ప్రాపర్ గా తీసుకునేలా చేయండి. అండ్ ఈ రోజు మార్నింగ్ ఒక డిస్కషన్ లో ఉందన్నమాట, దేర్ ఇస్ వన్ రిలేటివ్ ఆఫ్ మైన్, వాళ్ళ మదర్ ఒక్కళ్ళు ఇండియాలో ఉంటారు అనమాట. సో ఆవిడ హ్యాండిల్ చేయడానికి ఒక కేర్ టేకర్ ని పెట్టి ఎవ్రీ 6 మంత్స్ కో 8 మంత్స్ కో వెన్ హీ కమ్స్ డౌన్ టు ఇండియా హీ మేక్ షూర్ హీ డస్ ద హెల్త్ చెక్అప్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ హర్ అండ్ దెన్ హీ లీవ్స్ ఇట్. సో బ్యాలెన్స్ అంటే ఇది ప్రసాద్, మనం ఎనీవేస్ మన మూవీ నుంచి మంచి పాట అని చెప్పబోతున్నానండి నేను. ఎవరిని ఏం దెబ్బ పడవట్లేదు, మీరు అనవసరంగా హర్ట్ అవుతున్నారు. ఓకేనా, మంచి పాట వస్తుంది కోసం మన మూవీ నుంచి. ఈ పాటకే ఈ పాట ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సౌండ్స్ లైక్ హోమ్.

0: know, Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: Oh, hello, dinner plans enti group lo em support chesalaru?
4: What a day. I'm completely exhausted. Dinner plans enti?
5: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్.

0: or call them at 817-819-8888.
1: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Evening Trinity, Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD.
1: Dear Dhanadhan Avinash Tho, DFW Morning Vibes and Haroni on Radio Surabhi 107.9 HD. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Winter. Yes, Repu, August 15th, Independence Day. Okay? నాకు తెలిసి కైండ్ ఆఫ్ ఎంత ఎన్ని మాట్లాడుకున్నా ఇండియా అప్పుడే వస్తా ఇప్పుడు వస్తా ఎప్పుడు వస్తా అసలు రానా వస్తానా ఇలాంటి డిస్కషన్ ఎన్ని మాట్లాడుకున్నా సరే ఇండియా కన్నా కొన్ని థింగ్స్ డాలర్స్ లో బెటర్ ఉన్నా సరే ఆబ్వియస్లీ ద ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ ఇండియా ఈస్ రియల్ కదా సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు లేకపోతే మన వాళ్ళు ఇండియన్స్ వీళ్ళందరూ సెటిల్ అవడం ఇక్కడ ఉండడం అనేది సంహో ఏదో విధంగా సరే ఇట్ ఇస్ మేకింగ్ అస్ ఫీల్ హోమ్ ప్రశాంతంగా బానే ఉంది అంతా బానే ఉంది సో ఇలాంటి టైంలో మాత్రం అంటే జనరల్లీ లైక్ ఎనీ అదర్ బర్త్డే కొంచెం వల్నరబుల్ ఉన్నట్టు ఇండిపెండెన్స్ డే రోజు ఎక్కడైనా మన గాంధీ మెమోరియల్ ప్లాజా ఇట్ సైడ్ అర్వింగ్ లో ఎక్కడైనా జరిగినప్పుడు ఆ మూమెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు లైట్ గా ఏదో ఒక చోట కొంచెం ఎమోషనల్ గా అనిపిస్తుంది అనమాట కదా సో ఇండియాలో ఏది ఉండదు సార్ ఇండియా ఇండియా ఇండియానే అని అంటారు కదా సో ఈ రోజు ఇండిపెండెన్స్ టైంలోనే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నా ఇదేంటంటే ఇండియా ఇండియానే సార్ అని మీకు ఏ విషయంలో అనిపిస్తుంది డెఫినెట్లీ దాన్ని సిద్ధమ్మ గిట్ల శర్మ జట్లో డైలాగ్ ఉంటుంది అనమాట మన దేశంలో ఏదైనా ఉండదు అంటా ఎక్కడ కావాలంటే కూర్చోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడ కావాలంటే మాట్లాడచ్చు ఈ స్వాతంత్రం వేరే చోట ఉంటుందా అని చెప్పి అంటారు అనమాట సో అలాగా ఇండియా ఇండియానే బ్రో అని మీకు ఏ విషయంలో అనిపిస్తుంది ఓకే 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.93 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ సో ఎంతైనా సరే ఇండియాలో ఉంటుందా బ్రో కాదు కదా బ్రో ఇండియా ఇండియానే బ్రో అని మీకు ఏ విషయంలో అనిపిస్తుంది 972-636-1966 ఈజ్ మై కాలింగ్ నెంబర్ అండ్ సీతమ్మ వీళ్ళ సరిమని చెప్పి ఒకసారి తలుచుకోగానే పాట ఒకటి ప్లే చేసేల్సిందే

0: మనకు ఆడపిడికి తేడా ఏంటంటే స్వేచ్ఛ అండి.
1: స్వేచ్ఛ అంటే ఇండియాలో స్వేచ్ఛ ఉంటుంది అంటున్నారు అంతేనా?
0: ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఎంత పెరిగినా ఎప్పుడు లోపల భయం ఉంటుంది. అన్ని ఉన్నా సరే భయం ఉంటుంది. ఆడచుకుంటుంటాడు కొంత భయం ఉంటుంది. పోలీసులు వస్తారు అన్ని చక్కగా ఉన్నా సరే భయమే. దారిలో భయమే వచ్చేవాడు ఏర్పడుతుంటాడు అని. ఒకవేళ ఇప్పుడు ఎక్కువ స్టామింగ్ పోతాం అన్ని డాక్యుమెంట్లు ఉంటాయి అన్ని పద్ధతిగా ఉంటాం దగ్గరగా ఉంటాం అన్న భయమే. ఏ పని చేయాలంటే మనసులో ఒకవేళ ఖచ్చితంగా భయం అనేది ఉంటుంది. మనవులో భయం ఉంటుంది ఎందుకంటే మనవుడు అయినట్టు కాదు.
1: ఇక్కడ
0: అది అన్నిటికంటే వ్యత్యాసం.
1: ట్రూ ట్రూ ట్రూ ట్రూ. సో ఎంతైనా సరే ఆ స్వేచ్ఛ వేరే. స్వేచ్ఛ కోసమే ఇండియా ఇండియా అని అనిపిస్తుంది. అంతే
0: అంతే మనూరు మనూరే. అంటే పిల్లలు ఎక్కడ పోయినా అంచనా భయపడతామరే
1: సరే
0: మనూరు అంత కాదు. అవుట్సైడ్ ఎక్కువ సరే ఎవరంటే ఈడ చేతులు పోతాడు పిల్లలని అంటే మనం ఒకటి పదిసారి జాగ్రత్త చెప్పాలి. నేను అటు కాదు నేను చూసుకో పిల్లలు చెప్పాలమ్మా మన ఆడ మనకు అవసరం ఉండదు. ఉదాహరణ చేసిన పిల్లలని కొంచెం ఏం చేసానికి భయమే. అండ్ ఫ్యామిలీ మమ్మల్ని కానీ పోతే ఎమోషన్ రాదండి. ఇంట్లో ఉన్న ఎమోషన్ ఎందుకంటే మన భారతీయులు కాబట్టి విన్నాం అంతేగాని ఒకసారి అంటే ఈడనే భయపడి ఉంటుంది. ఎవడనే ఉంటది మమ్మీ ఆడిపోతే ఇంకొక చుట్టూ వస్తారేమో. కానీ మీరు ఈ రోజు చెప్పి తీసుకొచ్చినారు కదా కొంతమంది మనసు ఊరికి వెళ్తా ఉంటారు ఏది మాకు వస్తూ పొలామా ఉంటుంది పొలామా ఉందామని. వాళ్ళు కదా రెండు గంటలు ఒకసారి వెళ్ళారంటే మేబీ కొంచెం ఎక్కువ అనుకుంటారేమో పోయేదే వెళ్ళము అని సంఘర్షణ ఉంటది కదా
1: మానసికంగా.
0: ఏదైనా మనం ప్రతి మనకు తెలుసు మనం పోదామని మనం మధ్యనే మనం ఉండడమే. కానీ ఏదో కారణాలతో ఇప్పుడు ఇంత అర్థం సంపాదించుకుంటుంది లేకపోతే ఇష్టపడుతున్నామో లేకపోతే ఎక్కువ కారణంతో కొన్ని కొన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయనో ఏదో అనుకుని సంధి చెప్పి కూతాపే రెండు వరకు చాలా ఉన్నారు. నూటికి ఒక 70-75 మంది అట్టే ఉన్నాం. ఎప్పుడు మనూరు మనూరే మన గారి మన గారి మనూరే అనిపించట్ల మాట్లాడుకుంటా పోయినా ఇంటా పోయినా వాళ్ళకు ఆ హై వస్తాను జరించలే కదా ఏముంది లేకపోదాంలే హై ఖచ్చితంగా తెప్పిస్తారు ఈరోజు.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి రాగి సంఘటన నా పేరు చెప్పుకుని ప్లీజ్ ఈరోజు. మీరు మీరు మాట్లాడిన ప్రతిసారి నిజంగా నాకు రాయలసీమలో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అంతే ఉన్నట్టే మామూలు కాదు. నాకు ఎక్కడైనా మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడే కొంచెం పాష్ గా లైట్ గా చేసినట్టు ఉంటుంది కానీ మీరు మాట్లాడదాం మాత్రం నిజంగా ఆ మట్టి వాసన వస్తుంది డైరెక్ట్ నాకు. అలాగే ఉన్నాడు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అది సో చాలా మంచి మాట చెప్పారు ఆయన. ఇంకో కాల్ ఎవరు ఫోన్ చేశారు చూద్దాం. కనెక్ట్ అయితే కనుక మాట్లాడదాం లేదంటే విల్ కంటిన్యూ విత్ ద సాంగ్. సో ఎంత మాట్లాడినా ఇండియా ఇండియానేరా అని ఏ విషయంలో అనిపిస్తుంది అని అడుగుతున్నా. సో చాలా అంటే ఇప్పుడు సౌకర్యాలు ఉండొచ్చు. ముందు లోన్ తీర్చడం కోసం ఆగుతాం, తర్వాత మెల్లగా సేవింగ్స్ చేసుకోవాలని ఆగుతాం, తర్వాత అక్కడ ఎవరు నచ్చారని ఆగుతాం, నచ్చిన తర్వాత ఆ నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫ్యామిలీ ఫామ్ అవుతుందని ఆగుతాం, ఆ తర్వాత ఫ్యామిలీలో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారని ఆగుతాం, ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళు సిటిజన్షిప్ రావాలని చెప్పి ఉండిపోతాం. సో ఎన్ని వేసినా సరే ఆ మొత్తం లూప్ అంతా ఎండేటప్పటికి ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది కదా. తెలియకుండానే ఇక్కడ మనం రెండు చిన్న సంఖ్యలు అయితే కట్టాము కానీ ఇండియా అయితే ఇండియానేరా అని ఏ విషయంలో అనిపిస్తుంది అని అడిగా అనమాట. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ.

ఎంతైనా సొంతంలో ఉండదబా, ఎక్కడ పడతాడు కూర్చోవచ్చు, ఏది పడ్డది మాట్లాడచ్చు, ఎలాగంటే అలా ఉండొచ్చు. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. నాకు అప్పుడప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక వీసా రెన్యువల్ కి సంబంధించి మాట్లాడడం అనుకోండి, ఐ ఫీల్ లైక్ ఒక చిన్న అనాలజీ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ఏరియాలో రెంట్ లో ఉంటున్నామండి, ఆ ఓనర్ కనుక మంచివాడు అనుకోండి, ఆబ్వియస్లీ అరే 15,000 2 BHK అమ్మా ఉండండి అని అంటాడు. అది 2,000 అయినా 3,000 అయినా సరే పర్లేదమ్మా, మీకు కూడా కష్టాలు ఉంటాయి కదా, ఒక 1,000 రూపాయలు, నేను ఇంకా కమర్షియల్ కాదమ్మా, మా అయితే 1,000 రూపాయలు 2,000 పెంచుతానని చెప్పేసి అంటాడు అనమాట. సో అదే సడన్ గా ఇప్పుడు ఆయన సడన్ గా వచ్చి, లేదమ్మా మా యుఎస్ నుంచి అబ్బాయి వస్తున్నాడు, తను ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు, మీరు వేరే ప్లేస్ కి మూవ్ అవుతారా చూసుకోండి అన్నప్పుడు కష్టపడి, అతి కష్టపడి ఇంకో ప్లేస్ ఎత్తుతారు. అక్కడ గనక ఓనర్ మంచోడు కాకపోతే 1 ఇయర్ కి ఒకసారి అమ్మా మినిమం 2,000 అన్న పెంచాలమ్మా, బయట ఖర్చులు ఎలా ఉన్నాయో తెలుసా అని చెప్పి మన ఖర్చులు కన్నా ఆయన ఖర్చులు ఎక్కువ చెప్తాడు అనమాట, ఆయనకి 10 ఇళ్ళు ఉన్నా సరే. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, చాలా కష్టపడి ప్లేస్ మారామాయే, కష్టపడి లగేజీలు తెచ్చుకున్నామాయే, సో ఆ లగేజ్లన్నీ మళ్ళీ పట్టుకుని ఇంకా ఫ్యామిలీని పట్టుకుని ఎక్కడికైనా వెళ్తాం, వెళ్ళలేం కదా, అక్కడే ఉంటాం, ఒక 2,000 ఎక్స్ట్రా రెంట్ అయినా కడతాం అది. సో కానీ అనుకుంటూ ఉంటాం, అరే మనకంటూ సొంత ఇల్లు ఉంటే బాగుండేది, మా ఒక ప్లేస్ లో ఉంటే బాగుండేది, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడచ్చు, ఇంటి దగ్గర బయట అరుగు దగ్గర వచ్చి ఒక్కొక్కళ్ళు పలకరించిపోయేవాళ్ళు ఉంటారు, ఎంత బాగుంటుంది అని చిన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇదే అనాలజీ స్టేయింగ్ ఇన్ యుఎస్ గురించి ఆలోచించండి. ఓకే, సో ఇందాక ఆయన అన్నారన్నమాట, ఆయన ఏమన్నారంటే ఒక కాలర్, ఓన్లీ ఇండిపెండెన్స్ డే రోజు ఏదో గాంధీ మెమోరియల్ ప్లాజా జరిగినప్పుడే కాదండి, ఇక్కడ ప్రతిరోజు అనిపిస్తుంది, కాకపోతే ఇండిపెండెన్స్ డే రోజు ఇంకో 2-3 కేజీలు ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పి చెప్పారనమాట. సో ఎంత ఏం చేసినా కూడా ఇండియా ఇండియా నేరా అని కొన్ని విషయాలు అనిపిస్తుంది. అలా మీకు ఏ విషయంలో ఇండియా ఇండియా నేరా అని అనిపించే విషయం ఏంటి? ముందు కాలర్ చెప్పింది స్వేచ్ఛ, ద ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ వి వాంట్. మరి మీకు ఏ విషయంలో ఇండియా ఇండియా నేరా అని అనిపిస్తుంది? 972-636-1966 is my calling number. I am waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. India, India Nera.

0: హాయ్ అండి. మీ పేరు?
1: దేవ.
0: దేవ గారు చెప్పండి, ఇండియా ఇండియా నేరా అని మీకు ఏ విషయాలు అనిపిస్తుంది?
1: అన్నారు కదా అసలు ఇండియాలో అనిపించేది ఇల్లు తీసుకుందాము, మనకంటూ సొంతం ఇక్కడ తీసుకుందామన్నా భయం వస్తుంది, అసలు ఉంటామో ఉండమో తీసుకోవడం అవసరమో మనకి. అది ఇండియాలో మా పేరెంట్స్ జాబ్ చేసి వాళ్ళు జాబ్ చేసిన ప్రతిరోజు ఇల్లు కట్టలు ఇంటి కదా, నాకు ఇక్కడ జాబ్ చేసిన ప్రతిరోజు అనిపించేది కదా ఇల్లు కట్టుకుందా ఇల్లు తీసుకుందా, అసలు ఉంటామో లేదో అన్న దాంట్లో ఉంది. అంటే సొంతము అసలు రావట్లేదు.
0: నిజంగా సొంతగా ఇల్లు తీసుకున్నా కానీ సొంతం వల్ల ఫీలింగ్
1: రావట్లే.
0: ఓకే మేక్ సెన్స్. నాకు ఇన్ఫాక్ట్ మీరు చెప్తున్న గుర్తొచ్చింది అనమాట, మా ఫ్రెండ్ 2 ఇయర్స్ బ్యాక్ వాడు డాలస్ లోనే ఉంటాడు, వాడు వెనక్కి వస్తా అని అంటున్నాడు అనమాట. అన్నాడు 2-3 ఇయర్స్ ఇల్లు కొనేసాడు, ఇప్పుడు రావాలో లేదో వాళ్ళు ఇస్తాడు అనమాట. మీరు చెప్పిన సేమ్ లాజిక్ గుర్తొచ్చింది నాకు. అరే వస్తాను వాడు ఇల్లు ఎందుకు కొన్నారా అని అడిగా, అంటే అదేదో ఊపులో అయిపోయాను అంటున్నాడు. ఊపులు ఎలా అయిపోతారు ఆలోచించకుండా అని చెప్పారు, వాడి దగ్గర ఆన్సర్ లేదు. సో ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది వాడికి కూడా. మీరు

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: Istinamma vayanam puchukundi vayanam. Ee shravana masallo mee radio survey meek andistondi kotta sambaralu. Maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru. మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Amma, Saturday movie?
7: Manabadi class.
6: Amma, old McDonald had a farm.
7: Uppu kappu rambu. Telugu paddhin cheppu?
6: Uppu kappu rambu.
7: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
8: Yes, we are back. Dev Dhanadhan, Avinash to DOW. Morning vibes in Haroni on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Sounds like home and unto Independence Day. Repu anaga. Ee roju oka most kind of an emotional conversation chestunnam. Adi enti anante, ఎప్పుడైనా సరే మనకి పెద్ద కార్ కావాలనుకుంటాం పెద్ద బంగ్లా కావాలనుకుంటాం లేకపోతే మంచి సేవింగ్స్ కావాలనుకుంటాం అంతా బాగానే ఉంటుంది స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటాం ఓకే వి ఆల్ వాంట్ దట్ లైఫ్ ఇండియా నుంచి జనరల్లీ మూవ్ అయ్యే రీజన్స్ ఏంటి ఎంత కాదనుకున్నా సరే ఇంత కష్టపడతాం ఎంత సేవ్ చేసుకోగలం అండ్ రెండోది కొన్ని థింగ్స్ ఎప్పటికీ మారవన్న చిన్న చిన్న కోపం అండ్ ఇవన్నీ నేను ఇంకొక లైఫ్ టైం దాకా వెయిట్ చేయాలా అనే చిరాకు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జనాల జడ్జ్మెంట్ కి అన్నిటికీ ఒపీనియన్స్ కి కాస్త దూరంగా ఉందాలే అని అని తీసుకునే డిస్టెన్స్ ఇలా చాలా రీజన్స్ వల్ల మూవ్ అయి వస్తాం ఇంకొంతమంది ఆబ్వియస్లీ ఫర్ మ్యారేజ్ రీజన్స్ థింకింగ్ దట్ యుఎస్ లో లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి దట్ అండర్ దట్ ఐడియా పీపుల్ జనరలీ మూవ్ సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది ఫస్ట్ 5-6 ఇయర్స్ ఇట్స్ గుడ్ బట్ దాని తర్వాత మెల్లమెల్లగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక ఇల్లు కొన్నప్పుడు లేకపోతే మెల్లమెల్లగా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పెరిగిన తర్వాత ఆ రీజన్స్ కి మీ స్టే బ్యాక్ యూ జస్ట్ థింక్ మేబీ ఎంతైనా సరే అంటే ఎన్ని సేవింగ్స్ ఉన్నా ఏం చేసినా ఇండియా ఇండియా కాదు కదరా ఇండియాలో ఏది ఉండదు కదరా అన్న చిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఈ మధ్యన కొన్ని రీల్స్ చూస్తున్నా అంటే నేను కొంచెం ట్రిగర్ అవుతున్నా మెచ్యూరిటీ ఇస్ దట్ దట్ ఐ హావ్ రియలైజ్డ్ ఐ వాంట్ లీవ్ ఇండియా సూన్ అని చెప్పి కొంతమంది ట్రిగర్ చేసేలా పెడుతున్నారు అనమాట అండ్ ఆ పోస్ట్ల కింద కాన్వర్సేషన్ అవుతా ఉంటుంది ఇట్ సేస్ అబౌట్ లైక్ ఎన్ని ఉంటాయి తెలుసా ప్రాబ్లమ్స్ ఇండియాలో నిజంగానే అవన్నీ కూర్చొని మారుస్తూ ఉంటారే అండి అంత ఒపీనియన్ లేదు ఇట్స్ బెటర్ మూవ్ టు డిఫరెంట్ కంట్రీ అండ్ సేవ్ మై మనీ అండ్ గివ్ సంథింగ్ బ్యాక్ టు మై పీపుల్ అనే జోన్ లో కొంతమంది ఆలోచిస్తారు బట్ డెఫినెట్లీ ఆ థాట్ ప్రాసెస్ నాకు అనిపించింది ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం అనిపిస్తుంది అరే ఏదైనా ఇండియా ఇండియాలో కాదు కదరా అని చెప్పి సో అలా ఏదైనా ఇండియా ఇండియానే రా అని ఏ విషయంలో మీకు అనిపిస్తుంది అని అడుగుతున్నా అనమాట. ఈ రోజు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ అది, ఎంత మాట్లాడుకుని ఏది చేసినా సరే ఇండియా ఇండియా నేరా అని ఏ విషయంలో అనిపిస్తుంది అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. మళ్ళీ చెప్తున్నా, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఎస్, ఐ జస్ట్ వాంట్ దిస్ మూమెంట్ టు బి ఎమోషనల్. హై సాంగ్స్ కాదు, నిజంగా నిజంగా మనసుని టచ్ చేసే సాంగ్స్ ప్లే చేద్దాం ఉంది. ఐఎమ్ ప్లేయింగ్ వన్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ. చెప్పద్దు, లెట్ మీ గివ్ దట్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ యూ గైస్.

ఎస్, మంచి ఎమోషనల్ పాట విన్నాం. నాకు తెలిసి ప్రపంచంలో ఏ మూలు ఉన్నా సరే ఏ జో దేశ్ హే మేరా స్వాదేశ్ హే మేరా అన్న ఫీలింగ్ డెఫినెట్లీ హిట్ అవుతుంది. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HT3 డాలస్, నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అంటే వన్ థింగ్ ఐ డెఫినెట్లీ వాంట్ టు టెల్ ఇస్ దట్ మామూలుగానే హైదరాబాద్ అంటే చిన్న ఊరు నుంచి ఒక హైదరాబాద్ లాంటి ప్లేస్ కు వచ్చి ఫైనలీ టు ఫార్మ్ అ లివింగ్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ వేర్ యూ ఫీల్ లైక్ ఒక పాయింట్ లో హైదరాబాద్ ని వదిలేయడం అన్న పాయింట్ నే మిస్ అవుతాం చాలా సార్లు. ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్ లో ఫ్రెండ్ అడిగితే ఈ ఖమ్మం నుంచో లేకపోతే ఈ రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచి వచ్చిన నిజంగా హైదరాబాద్ ఫీల్స్ దేర్ హోమ్. ఓకే, ఫర్ వాట్ ఎవర్ అది ఏదైనా హైదరాబాద్ లో ఉంటుంది అంటే అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఐ వాజ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. అంటే డాలస్ లో ఇన్ ఇయర్స్ నుంచి ఉండి ఫార్మింగ్ అ హౌస్ అండ్ హ్యావింగ్ అ లైవ్లీహుడ్, యూ కిడ్ స్టడీ హియర్, యూ డ్రాప్ దమ్ ఇన్ కాలేజెస్, యూ గో టు యువర్ వర్క్ అండ్ యూ ఫార్మ్ ఎవ్రీథింగ్ అవుట్ హియర్, బట్ యూ స్టిల్ ఫీల్ దట్ సమ్టైమ్స్ యూ ఫీల్ దట్ ఏదైనా ఇండియా ఇండియా నేరా అంటే ఐ నో వే హౌ డస్ ఇట్ హిట్ అది సంగతి. ఆన్ దిస్ ఇండిపెండెన్స్ డే ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ ఇన్ దట్ కపుల్ ఆఫ్ కాలేజెస్ మాట్లాడారు ఏదైనా ఇండియా ఇండియా నేరా అని ఏ విషయంలో అనిపిస్తుంది అని అంటున్నా అనమాట. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఫ్రైడే కదా, కొంచెం లైట్ గల అండ్ ఎస్పెషల్లీ ఇండిపెండెన్స్ డే పక్కనే ఉంటే కొంచెం దేశాన్ని లైట్ గా తలుచుకుందాం, ఇండియన్ లైట్ గా.

తలుచుకుందాం అండ్ కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఏదైనా ఇండియా ఇండియా నేరా అని మీకు ఏ విషయం అనిపిస్తుంది? అక్కడ అక్కడ కంట్రీలో అంటే ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్ తో నలుగురితో హ్యాంగ్ అవుట్ అవడం మిస్ అవుతారా, లేకపోతే యూనో నచ్చిన ప్లేస్ లో ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఆగి ఏది కావాలంటే అది తినే ఫీలింగ్ ని మిస్ అవుతారా, ఫ్రీడమ్ ని మిస్ అవుతారా? ఏదైనా ఇండియా ఇండియా నేరా అని ఏ విషయంలో అనిపిస్తుంది? అది ఇందాక ఎమోషనల్ చేస్తాను, ఇప్పుడు మాత్రం ఎనర్జీ ఇచ్చేస్తాను. ఎన్ని ఎంత దూరం వెళ్ళినా సరే, 7 సముద్రాలు దాటినా సరే కొన్ని మర్చిపోవి, ఇండియా కూడా అంతే. డెఫినెట్లీ తిన్న తిండి, బతికిన నేల, పీల్చిన గాలి ఎప్పటికీ మర్చిపో. అది కమింగ్ అప్ అలాంటి సాంగ్ మీకోసం. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్.

0: రేపు ఇల్లు
1: మార్నింగ్ వర్క్ లేనప్పుడు కొంచెం మహిళ తీసుకెళ్తూ ఉంటాను అన్నమాట.
0: ఓకే, మీరు మీరు కూడా కాల్స్ రూపంలో ఎనర్జీ ఇచ్చేస్తే నాకు కూడా ఫుల్ బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్లీ డెఫినెట్లీ. చెప్పండి సార్, ఇండియా ఇండియానే అని ఏ విషయం అనిపిస్తుంది మీకు?
1: ఓన్లీ అంతే, అంటే ఎస్పెషల్లీ కాదు, మనకు మెయిన్ స్ట్రైక్ అయ్యే పాయింట్ ఏంటి, మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఇక్కడ ఉండరు కదా. మనల్ని రారా పోరా అనిపించిన ఫ్రెండ్స్ ఉండరు, అమ్మ అన్న ఉండరు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరు ఉండరు. ఇక్కడికి వచ్చిన తర్వాత రండి పొండి బాగున్నారా, ఆరా నుంచి ఈనాకి వెళ్ళిపోతుంది వాడు, బాగున్నారా తిన్నారా పెట్టున్నారా.
0: ఒక గౌరవం అది, ఒక చనువు ఉండదు, గౌరవం ఏర్పడుతుంది అంటారు.
1: ఎగ్జాక్ట్లీ, ఫ్రెండ్స్ అనేది దగ్గర నా వాళ్ళు అనే ఫీలింగ్ ఎప్పుడు అది అంటే అది రాదు ఇక్కడ. ఎంత క్లోజ్ అయినా పక్క వాళ్ళతో, ఎంత నువ్వు నైబర్ తోటి లేదా ఉన్నా, నీ స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉంటారు, రైట్? సో అలా కాకుండా ఉన్న పక్క వాళ్ళతో ఎంత చదువుగా ఉండాలని ట్రై చేసినా ఆ బౌండరీస్ మనకు ఉంటాయి. అదే ఇండియాకి వెళ్ళి 1 మంత్ ఉంటే అందరూ వాళ్ళే ఉంటారు, యూ ఫీల్ దట్ యువర్.
0: Nice, nice. Second, I can sense your emotion while you're talking. Okay, nice. రేపు ఏంటి సార్ మరి, ఎక్కడైనా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఎక్కడికైనా వెళ్తున్నారా, గాంధీ మెమోరియల్ ప్లాజా కానీ ఎక్కడైనా?
1: తెలియదండి, ప్రస్తుతానికి ఏం ప్లాన్స్ లేదు.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా, అది ఆ మాట మాత్రం మరి చెప్పారు, రండి పొండి ఉంటుంది కానీ రారా పోరా అని ఈజీగా రాదు. ఎంత తెలిసినా కూడా ఒక చిన్న క్యూట్ ఒక 2 సెంటీమీటర్స్ గోడ అయితే ఉంటుంది అని మాత్రం చెప్తున్నారు, స్టేయింగ్ హియర్ ఇన్ యుఎస్ కంపేర్డ్ టు ఇండియా. అది దాని తోడు ఎవడొకడు ఒకరోజు రాత్రి వాడికి సడన్ గా మనమే కోపం వస్తుంది, ఎందుకు వస్తుందో తెలీదు, ఆ కోపాన్ని తీసుకోవాలి అంతే. అది సో యా, ఎంతైనా ఇండియా ఇండియానేరా అని ఏ విషయంలో అనిపిస్తుంది మీకు అని అంటున్నా. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. పాట ఇందా కాపాను, పాట కంటిన్యూ అవుతుంది, వినండి.

0: నేను కాదు, ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్పారు విశ్వనాథన్ సన్ సినిమా చూసారంట. ఆయన చెప్పాల్సింది చెప్పేసి నేను ఇంకా చూడలేదు, మరి చూడాలి కొంచెం టైం తీసుకుని, బికాస్ ఈరోజు చాలా కొంచెం హడాడ్గానే ఉంది. అంటే టిపికలీ యూఎస్ఏ ప్రీమియర్స్ అని అంటారు కదా, ఎందుకంటే నాకు అర్థమైంది. నిన్న ఈవినింగ్ వర్క్ తర్వాత డైరెక్ట్ గా థియేటర్కి వెళ్ళిపోయానండి, సినిమా చూసాను భలే అనిపించింది అన్నారు. సో ఆయన ఎస్పెషల్లీ ఆయనకి అంటే సూర్య గారి కన్నా ఈ సినిమాలో మమితా బైజూ గారు అండ్ రాధికా గారు ఇద్దరు చాలా, అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ అది కానీ చాలా క్యూట్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ సూపర్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది. బట్ ఇట్ యాజ్ అ హోల్ గా ఐ లవ్ ద ఫిలిం, ఐ లైక్ ద ఫిలిం అని చెప్పి చాలా పాజిటివ్ గా చెప్పేసరికి ఇంటర్నెట్ కూడా అలాగే పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైక్ వెంకీ అట్లూరి గారు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ డైరెక్టర్స్, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ సూర్య గారి ఫ్యాన్స్, ఇట్స్ ఫర్ సూర్య గారి ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీస్ ఆల్సో అని చెప్పి. సో ప్రపంచంలో ఎక్కడున్నా సరే అమ్మాయిలు ఒక్కసారిగా మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరంటే అందులో దుర్గా సమాన లిస్ట్ లో సూర్య గారు కూడా అని చెప్పి చెప్తారు కదా. సో అలాంటి వాళ్ళందరూ మాత్రం డెఫినెట్ గా వెళ్ళి బ్రేక్ ఇచ్చే సినిమా. అండ్ కరుపు లాంటి అంటే వీరభద్రులు లాంటి మాస్ సినిమా తర్వాత ఫ్యామిలీస్ ఒక సినిమా చేయాలి, మంచి బాగుండాలి అని ప్లాన్ చేసి బాగా చేశారు. అండ్ ఇప్పుడు నాకు సూర్య గారి ప్లానింగ్ బాగా నచ్చుతుంది, బాగుంది ఒక పద్ధతి ఒక ప్లానింగ్ విషయం. నిజంగా ఇంకొక ఇలాంటి రెండు సినిమాలు ప్రాపర్ మంచిగా అన్ని సాలిడ్ గుడ్ సినిమాస్ పడి ఒక రోలెక్స్ లాంటి సినిమా పడితే మామూలు ఉండదు అది. ఎనీవేస్ నా ఊహలన్నీ ఎందుకు లేండి కానీ, బట్ ఈ పాట మాత్రం తప్పకుండా ప్లే చేయండి అని చెప్పి మా శ్రీనివాస్ గారు అడిగారు ఇందాక. యూనో మనం వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ కాన్వర్సేషన్ ఆల్ టుగెదర్ అండ్ ఎస్పెషల్లీ రేపు ఇండిపెండెన్స్ డే పెట్టుకుని ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ప్లే చేద్దాం అనుకున్నా. సో దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ గైస్. అండ్ ఈ రోజు రెండు సినిమాలు థియేటర్లో ఉన్నాయి, విశ్వనాథన్ సన్స్ ఒకటి, ఇంకోటి నాగార్జున గారు ప్రజెంట్ చేస్తున్న పళ్ళబురుసు అనే చిన్న సినిమా కూడా ఉంది. సో ఐ వర్క్ విత్ ద మార్కెటింగ్ ఆఫ్ ద ఫిల్మ్, సో అది కూడా వెళ్ళి చూడండి. అండ్ ఇట్స్ అంటే మనకి ఎంత దూరంలో ఉన్నా ఇప్పుడు నేను ఇండిపెండెన్స్ డే టైంలో ఈ సినిమా ఎందుకు చూడమని చెప్తున్నానంటే, ఈ కైండ్ ఆఫ్ మిస్ యువర్ ఫ్యామిలీ రైట్, సో ఆ ఎమోషన్ కరెక్ట్ హిట్ చేస్తుంది. గో వాచ్ ఇట్. పళ్ళబురుసు సినిమా పేరు, అంటే టూత్ బ్రష్ తెలంగాణ యాక్సెంట్ లో పళ్ళబురుసు.
1: You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajdas kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajdas kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthe. Also offer catering because their food is so irresistible.
5: Visit Rajdas kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 1400 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.
8: ఇండియా వెళ్ళాలి మరి నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావో నీకు ఎన్నొచ్చిన ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
12: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: Yes, we are back. Dev Dhanadana Vinash to DRW. Morning vibes in Haru. Only on Radio Surabhi 107.9 SG3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. And ippudaithe maatram indaka oka teaser release annamata. Cinema peru Visa. Vintara Saradaga. Okay? Adi direct chesina evaro kaadu. Swayana almost ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ ఏమో నాకు అంత కరెక్ట్ గా నెంబర్ ఐడియా లేదు కానీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి చికాగో సూపర్రావు అని చెప్పి తన హీ ఫైనలీ బికేమ్ రైటర్ డైరెక్టర్ అండ్ ఎవరి కథ చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న యుఎస్ వాళ్ళ కథే చెప్తున్నాడు అనమాట. సో ఇట్స్ అ క్యూట్ రామ్ కామ్. అదైతే ఆల్మోస్ట్ ఇక్కడ మన యుఎస్ లో కూడా షూట్ అయింది. నేను కపుల్ ఆఫ్ బీటీఎస్ లో అయినట్లే ఏదో లైట్ లైట్ గా ఇంటర్నెట్ లో చూశాను. బట్ యా, టీజర్ అయితే మాత్రం ఒక క్వర్కీ రామ్ కామ్ అయితే కనిపిస్తోంది. అది ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు అని మాత్రం నేనైతే చాలా ఎగర్ వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మన చెన్నై లవ్ స్టోరీతో ఊపు ఊపేసిన గౌరీప్రియ గారు ఇస్ ద హీరోయిన్ అండ్ ఆల్సో శివాత్మి గారు ఉన్నారు యాజ్ హీరోయిన్. రాహుల్ విజయ్ కోట బొమ్మాయి ఐపీఎస్ అండ్ కపుల్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ చేశారు రాహుల్ విజయ్ కూడా అండ్ అశోక్ గల్లా. సో యా, కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ హీ డిడ్ అండ్ మహేష్ బాబు గారి రిలేటివ్. నేను రిలేషన్స్ కరెక్ట్ గా చెప్తే వేసుకుంటారని చెప్పి చెప్పట్లేదు కానీ, బట్ టీజర్ లో మహేష్ గారి ఫ్యాన్స్ కూడా మంచి డైలాగ్ ఉంటుంది. యూ లైక్ ఇట్ అండ్ ప్రాపర్ యూత్ రామ్ కామ్ లా కనిపిస్తుంది అండ్ యూఎస్ లైఫ్ అంతా రెప్లికేట్ చేసేలా కనిపిస్తుంది. మరి ఈ సినిమా నుంచి ఒక పార్ట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది తెలుసా మీకు? నేను 2 సార్లు ప్లే చేశాను కూడా మన రేడియోలో. కొత్త పాటలు అన్ని మీ దగ్గర తీసుకొస్తాను, అంతా మీకు అర్థం అవ్వాలనుకుంటాను. మీరేమో అక్కడ దాకా రారు, ఇక్కడే ఉంటారు. ఏ అరవింగ్ లోనో, ఏ ప్లానో లోనో, ఏ ఫ్రెస్కో లోనో ఉంటా అంటారు. రండి సార్, కొత్త కాంటెంట్ దాకా రండి, థియేటర్కి సినిమాలు చూడండి. ఓకే, అనగా అమెరికా కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ వీసా వింటారా సరదాగా అండ్ బ్యాక్ టు బ్యాక్ చెన్నై లవ్ స్టోరీ నుంచి ఇంకొక పాట. ఓకే, హియర్ గోస్ ద ట్రాక్.

ఆ బీర్బల్ పాట వినేద్దాం అని అనుకున్నారు, కానీ ఆపారు. ఫ్యామిలీ స్టార్ నుంచి మధురమే కదా, కాసేపట్లో ప్లే అవుతుంది. బట్ బిఫోర్ దాట్ ఏమాట కాబట్టి ఇండియా ఇండియన్ ఎరా అని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా నాకు, అంటే నిజంగా కావాల్సిన బిర్యానీలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కాదు. అప్పుడప్పుడు ర్యాండమ్ గా ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని కలిసినప్పుడు వాళ్ళు ఓరో సాయంత్రం, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే ఓ సాటర్డే ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు మంచిగా మా అమ్మ మూడు చపాతీలు చేసి నా కొంచెం ఆలు కూర చేసి పెడితే సాటర్డే ఈవినింగ్ ట్రీట్ అది, సండే మధ్యాహ్నానికి బిర్యానీ చేయడం, లేదా ఎప్పుడైనా సరే వారాలు ఇట్లాంటివి అన్నప్పుడు లైట్ గా పిండి పులిహోర వేస్తుంది అనమాట. ఆ పిండి పులిహోరకి లైట్ అందులో కొంచెం పెరిగేసుకుని కలుపుకుంది అంటే మ్యాడ్ షిట్ అంతే మామూలుగా. ఇవన్నీ పక్కన పెడితే పొద్దునే బ్రేక్ఫాస్ట్ కంగారు పడకుండా వేసే దోశలు. ఇంకా తిండి యాంగిల్లో చెప్పాలంటే ఒకటే రెండు బోల్డ్ విషయాలు. సో ఇవన్నీ పక్కన పెడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని టైంకి రావాలి అని చెప్పి సో ఖచ్చితంగా 10:30 కాల్ వస్తుంది. సో ఆబ్వియస్లీ మనం రెస్పెక్ట్ చేసి మధ్యన వెళ్తాం, బికాస్ ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్ ఆల్సో పాప వాళ్ళు కూడా కంగారు పడతారు కదా అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇవి ఇండియా ఇండియా నేరా అని చెప్పి నేను డెఫినెట్లీ మిస్ అయ్యే విషయాలు అయితే ఇవే. సో ఆన్ దాట్ నోట్ ఈ షో అయిపోయిన తర్వాత పిండి పులిహోర తీసింది మా అమ్మ, మంచి పెరుగు చెట్టు వేసుకుని తినాలని వెయిట్ చేస్తాను అనమాట. ఎప్పుడు అవుతున్నా నేను కూడా వెయిట్ చేస్తాను. ఇంకొక పావు గంటలో నేను మిమ్మల్ని వదిలేస్తాను, మీరు నన్ను వదిలేస్తారు, రేపు మండి కలుగుతాం మళ్ళీ. ఓకే, బట్ హ్యావింగ్ సెడ్ దట్ మంచి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అని, మీ ప్లాన్స్ ఏంటి రేపు పొద్దున్న, అసలు ఎక్కడికైనా వెళ్తున్నారా లేకపోతే రేపు కూడా వర్క్ కాల్స్ అని పెట్టుకున్నారా అని మాట్లాడుతున్నాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. అండ్ ఏమాట కామాటే పెద్ద పెద్ద స్వీట్ షాప్స్ కి వెళ్ళి మంచి మంచి మోతీచూర్ లడ్డూలు కొనుక్కున్నా సరే ఇంట్లో అమ్మ ఎస్పెషల్లీ వచ్చి రాని మైసూర్ పాక్ చేసినా తినే ఆనందం ఉంటుంది చూసారా, అది బ్యూటిఫుల్ ఫీలింగ్. అది చెప్దామని ఇందాక నుంచి మధురమే కదా అని పాటేద్దాం అనుకున్నాను. ఈ జ్ఞాపకం మృణాల్ ఠాకూర్ గారు పంగబడ్డారు. అది కమింగ్ అప్ ఫ్యామిలీ స్టార్ నుంచి మంచి పాట ఐరనే వంచాలా ఏంటి కాదు, మంచి పాటే వెయ్యాలా ఏంటి, రేడియో సర్వీ సౌండ్స్ లైక్ హోమ్.

తిప్పన్న పాడారు ఆ వాగ్దేవి గారు, అసలు బ్యూటిఫుల్ గా పాడారు. పాట పాడినప్పుడు లైవ్ లో ఉందన్నమాట, నేను అసలు చాలా బాగా పాడారు వాగ్దేవి గారు. దే ధనధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఐ నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఇండిపెండెన్స్ డే దగ్గరలో ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ థింగ్స్ అది జస్ట్ అనదర్ హాలిడే లానే ట్రీట్ చేసాం, బికాస్ ముందేం జరిగింది మనకు తెలియదు, మనకు అంత ఇంపార్టెంట్ అవసరం లేదు అన్న జోన్ లో ఒక క్యారీడ్ అవే ఫీలింగ్ వెళ్ళిపోతాం కదా. సో బట్ టూ యువర్ ఫ్లెక్సిబిలిటీ, టూ యువర్ థింగ్స్, టు వాట్ ఎవర్ యూ కెన్ డూ. అంటే ఒక దీపావళికి ఒక మంచి కొరత వేసుకున్నట్టు నిజంగానే ఇండిపెండెన్స్ డేకి ఆ ఫ్లాగ్ మాత్రం తగిలించుకోండి. జస్ట్ 5 to 10 minutes రిమెంబర్ అబౌట్ ద కంట్రీ అండ్ ఆబ్వియస్లీ ఓపిక ఉంది, టైం ఉంది అండ్ వెళ్లాలనుంది అని అంటే కనుక యూనో మా ఆనవాయిత ప్రకారం గాంధీ మెమోరియల్ ప్లేస్ లో అయ్యే ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్కి వెళ్ళి బ్రేక్ ఇవ్వండి. ఓకే అండ్ యా టేక్ సమ్ టైమ్ అవుట్ టు థింక్ అబౌట్ ద కంట్రీ. ఐ నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ డెఫినెట్లీ ఇండియన్ ఎక్కువ మిస్ అవుతూ ఉంటారు, బట్ ఇండియన్ కూడా మిస్ అవ్వడంతో పాటు కొంచెం రెస్పెక్ట్ అన్న ఫీలింగ్ మైండ్ లో పెట్టుకుని ఆలోచించండి, బికాస్ మెల్లమెల్లగా అన్ని మారుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లోగో మారుతోంది, యూత్ ఇక్కడ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు, అలా ఇండియా మీద ఉన్న పర్సెప్షన్ కూడా విత్ టైం మీకు కూడా మారాలని కోరుకుంటూ ఒక మంచి పాట కమింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ ప్రతి సంవత్సరం జెమిని టీవీలో చూసే ఖడ్గం ఈసారి రీరిలీజ్ అవుతుంది. డాలస్ లో అవుతుందో తెలియదు కానీ ఇండియాలో అయితే పక్క అవుతుంది. ఒకవేళ ఉంటే గనక కుదిరితే అక్కడికి వెళ్ళి బ్రేక్ ఇవ్వండి. ఓకేనా? హియర్ యు గో, సీ యూ ఆన్ మండే. Have a great weekend, guys.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
7: Good morning, listeners. Happy, happy, happy, happy Friday to all of us. ఇవాళ ఈ కార్యక్రమానికి ట్యూనిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు, ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేసింది. అందులో ఇవాళ మన ఫస్ట్ ఫ్రైడే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు నాకు తెలిసి, చుట్టుపక్కల అందరూ. సో మనం అందరం కూడా అదే ఉత్సాహం కంటిన్యూ చేసి ఇవాళ ఫిల్మీ ఫ్రైడే కార్యక్రమాన్ని కూడా సెలబ్రేట్ చేసేసుకుందాం. ఫిల్మీ ఫ్రైడేస్ ప్రతి ఫ్రైడే 10 AM to 1 PM. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ప్రతి శుక్రవారం మిమ్మల్ని కలుసుకుంటాను, అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సూపర్ సండే అంటూ మీ ముందుకు వచ్చేస్తాను. ఏంటి సంగతులు, హౌ ఆర్ యూ, మా లిజినెస్ ఎలా ఉన్నారు అని గట్టిగా ఈసారి నేను ఎక్కువగా అడగలేను. ఎందుకంటే సండే కలిశాను, మొన్న మండే కలిశాను, ఇవాళ ఫ్రైడే కలిశాను. సో ఆల్మోస్ట్ ఇలా రోజు రోజు కలిసేస్తున్నాను కాబట్టి మనకి కబుర్లకు తక్కువే ఉండదు. ఫోన్లే అడిగేస్తాను. హలో లిజనర్స్, హౌ ఆర్ యూ, ఎలా ఉంది గడిచిన 4 రోజులు? ఎంత సందడిగా మీరు సెలబ్రేట్ చేసుకున్నారు? నేను ఎప్పుడు అలాగే అడుగుతానండి. ఆ హంగామా, ఆ సందడి, ఆ వాయిస్ లోంచి, ఆ మాటల్లోంచి రావాలి అని నేను ఫీల్ అవుతాను. మన చుట్టుపక్కల ఉన్నా లేకపోయినా మనం అది ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఇలా మాట్లాడుకుంటుంటే ఎంత బాగుంటుంది. ఎస్, యూఆర్ ఇన్ రైట్ ప్లేస్, కరెక్ట్ ప్లేస్ లో ట్యూనింగ్ అయిపోయారు కాబట్టి 3 గంటల పాటు మీకు ఇదే ఎంటర్టైన్మెంట్, ఇదే ఎనర్జీ గ్యారంటీడ్. వెంటనే శ్రోతలందరికీ మరొక్కసారి వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రైడేస్. మరి ఏం చేస్తాం, ఇవాళ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అన్ని కాన్సెప్ట్స్ లోకి వెళ్దాం. ముందుగా ఒక మంచి పాట అయితే వినిపించేస్తాను. అట్ ద సేమ్ టైం మీ రిక్వెస్ట్ సాంగ్ ని నాతో షేర్ చేసుకోండి. 9726361966 స్టూడియో నెంబర్.

అర్జునవన్ అశోకవనంలో అర్జున కళ్యాణం ఈ చిత్రం నుంచి అనమాట నేను మీకు ఈ పాట వినిపించేశాను. మరి నేను మరొక పాట వినిపిస్తాను, వినండి. ఈ పాటకి సంబంధించి మీకేమైనా మెమరీస్ ఉన్నాయా, ఇది అసలు మీరు ఎప్పుడు విన్నారు, ఏంటి ఆ విశేషాలు ఏమైనా మీరు నాతో షేర్ చేసుకోవాలంటే 9726361966 స్టూడియో నెంబర్. పాట విన్నాక మరింత మాట్లాడుకుందాం.

అద్భుతమైన పాట. ఒకప్పుడైతే మనకి దూరదర్శన్ లో టీవీలో ఒక రేంజ్ లో ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ఫుల్ గా విన్న పాట. ఎస్, ఎందుకంటే మనకి రేపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి, అందరూ రేపటి కోసం. ఇది ఎస్పెషల్లీ 15th August, అది ఇక్కడ మనకి ఒక వీకెండ్ లో వచ్చిందంటే ఇంకా అసలు చక్కగా అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇండియాలో అఫ్ కోర్స్ అది హాలిడే, అందరూ సెలబ్రేషన్స్ కోసం ఆ రోజు కేటాయించుకుంటారు. అయితే మనకి వీకెండ్ లో వచ్చింది కాబట్టి అది ఈసారి మనం చాలా బాగా అందరూ చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇండిపెండెన్స్ డే 15th August. ఇలాంటి పాటలు మీకేమైనా రిక్వెస్ట్ ఉన్నాయా ఉంటే తప్పకుండా కాల్ చేయండి. మీకు నచ్చినవి ఏదో ఒకటి ఉంటాయి, ఆగస్ట్ 15th అనగానే ఇలాంటి పాట విందాం అని మీకు అనిపిస్తుంది కదా, ఏదన్నా పాత జ్ఞాపకాల్లోంచి అవ్వచ్చు, లేటెస్ట్ గా మీరు విన్నది అవ్వచ్చు, కొత్త సినిమాల్లో కూడా మనకి దేశభక్తి మీద, ఇండిపెండెన్స్ డే మీద కొన్ని పాటలు ఏమన్నా మీకు గుర్తుకొస్తుంటే దట్స్ ఈవెన్ బెటర్. ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో 9726361966 స్టూడియో నెంబర్. ఇది చాలా పెద్ద పాట కాబట్టి అలా స్మాల్ గా దాన్ని వినిపిస్తున్నాను. మరి ఆగస్ట్ 15th నాకు చాలా ఇష్టమండి. ఇండిపెండెన్స్ డే అని అదొక గౌరవంతో కూడిన ఇష్టము, దాంతో పాటు ఐ రియల్లీ లైక్ ఇట్. ఎందుకు ఏంటి అనేది చెప్తాను ఆఫ్టర్ వన్ మోర్ సాంగ్.

మనకి ఇండిపెండెన్స్ డే అన్నాను, అందులోనూ సెలబ్రేషన్స్ మన చుట్టుపక్కల మనకి ఖచ్చితంగా గ్రాండ్ లెవెల్లో ఉంటాయి, జరుగుతాయి. అది వీకెండ్ సాటర్డే వచ్చేసింది కాబట్టి 15th August సాటర్డే కలిసి వస్తే ఇంకా అసలు గ్రాండ్ లెవెల్ అన్నాను కదా, మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. చుట్టుపక్కల మనకి ఆనంద్ బజార్ ఈజ్ ద వన్, లైక్ గత 48 ఇయర్స్ గా చేసాం, దిస్ ఇస్ 49th ఆనంద్ బజార్ ఈజ్ హియర్, ప్రెజెంటెడ్ బై ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్. సాటర్డే ఆగస్ట్ 15th ఫ్రమ్ 2 PM ఆన్వర్డ్స్ అట్ ద కమరికా సెంటర్ ఇన్ ఫ్రెస్కో. ఇక్కడ ఇట్స్ ఎ ఫుల్ డే ప్యాక్డ్ విత్ ఫన్, కల్చర్, ఫుడ్, షాపింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ద బెస్ట్ పార్ట్, ఎంట్రీ పూర్తిగా ఉచితం, అబ్సల్యూట్లీ ఫ్రీ ఎంట్రీ. దీంట్లో భాగంగా ఎ లైవ్ కాన్సర్ట్ ఫీచరింగ్ ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియ అండ్ ఆశిష్ కుల్కర్ణి, వీరితోటి లైవ్ కాన్సర్ట్ జరుగుతోంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం విజిట్ IANT.org, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ IANT.org. సో అందరూ తప్పకుండా అక్కడ కలుద్దాం. మరి 15th August పురస్కరించి నేను కూడా చెప్పాను కదా, నాకు కూడా కొంచెము ఒక రిలేషన్ ఉంది అని. ఎస్, నేను మ్యాజికల్ మండే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది 15th August, అలాగే ఫిల్మీ ఫ్రైడేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది 15th August. చూసారా, ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది మన ఫిల్మీ ఫ్రైడేస్ కి. లాస్ట్ ఇయర్ 15th August నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, ఇవాళ 14th August కి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ డన్ సెలబ్రేషన్స్.

డార్లింగ్ చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. మీకు ఏమైనా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే డూ కాల్ మీ, మర్చిపోకండి. ఎందుకంటే నేను నాకు నచ్చింది ఒకటి పాత ఒకటి కొత్త సమ్మేళనంతో మంచి మంచి కలెక్షన్ అయితే రెడీ పెట్టాను. 3 గంటల పాటు నా ప్లేలిస్ట్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. బట్ మీ రిక్వెస్ట్ సాంగ్ ని ఈ ప్లేలిస్ట్ లో జాయిన్ చేయాలంటే మీరు కాల్ చేయాలి 9726361966 స్టూడియో నెంబర్. సరే, ఇప్పుడు సాటర్డే సంగతి చెప్పేశాను, మరి సండే సంగతి ఏంటి అంటారా? సండే కూడా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, మంచి అవకాశం ఉంది. అది ఎస్పెషలీ మనందరికి ఇష్టమైన ఎంటర్టైన్మెంట్ సినిమా పరంగా కూడా మనందరికీ చాలా ఇష్టమైనది. అందులో తెలుగు లిటరేచర్ అండ్ మ్యూజిక్ లవర్స్ కోసం అయితే ఒక వెరీ స్పెషల్ ఈవెంట్. దిస్ ఇస్ లెజెండరీ లిరిసిస్ట్ వేటూరి సుందర్రామూర్తి గారు మెమోరియల్ సెలబ్రేషన్స్ August 16th సండే రోజు ఆఫ్టర్నూన్ 3:30 PM కి మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం లో జరుగుతోంది. మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఇస్ ఇన్ ఫ్రిస్కో. ఇక్కడ ఫ్రిస్కోలో ఉన్న ఈ ఆడిటోరియం లో జరగబోతోంది. వేటూరి గారు మన తెలుగు సినిమా పాటలకు ఇచ్చిన అన్ఫర్గెటబుల్ కంట్రిబ్యూషన్ ని సెలబ్రేట్ చేస్తూ రినౌండ్ సింగర్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్ తో స్పెషల్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటాయి. సో ఇంత మంచి బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ని మిస్ అవ్వకండి. August 16th, 3:30 PM మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫ్రిస్కో. అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి. మరి ఇంకో పాట వినిపిస్తా, దెన్ వీ విల్ గో ఇన్ టు నెక్స్ట్ టాపిక్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek and distondi, dhanam indhanam, effective wealth management strategies. Me prashnalaki, industry experts andinche salahalu samadhanalu, dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: Mr. Avinash, me meeda oka kshaminchalan abhyogam mopabadin, oka varanlo బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaterers.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham more baagunte inka ekku avachu.
7: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving. Oi, biryani tintava?
9: Marchipoyava? I'm on a diet. Salad.
0: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
9: Inti rendu order chestunava?
0: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live handi biryani to double kamita free.
9: Sharing is caring. Tilusa?
0: M&M, 1900 Marketplace Boulevard, Irving.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ఇన్ఫాక్ట్ అంజనా ఆర్జే అంటూ ఉంటాను నేను, ఎందుకంటే నా పేర్లోనే ఆర్జే ఉందన్నమాట. సరే, మరి ఇంకా ప్రోగ్రామ్ లోకి వెళ్ళాము. ఆల్రెడీ పోల్డని మాట్లాడుకున్నాం, కాన్సెప్ట్స్ అయితే స్టార్ట్ చేసేసాము. బట్ ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ లో ఫిల్మీ ముచ్చట్లు, ఫిల్మీ సంగతుల్లోకి 11 o'clock కి వెళ్తాం. ఈలో దాని గురించి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను సరదాగా, సింపుల్ గా. ఎంతమంది ట్యూనింగ్ అయి ఉన్నారో, ఎంతమంది ఇఫ్ దే ఆర్ ఓకే, అంటే బిజీ బిజీగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్ కి వెళ్తూ అటు ఇటు వెళ్తున్న వాళ్ళు ఆపి మరీ ఆన్సర్ చేయడం, అంటే బ్రేక్ తీసుకుని మరి కుదురుతుందో కుదరదో, బట్ స్టిల్ సింపుల్ గా అడుగుదాం అనుకుంటున్నాను ఒక ప్రశ్న. ఏమంటారు? ప్రశ్నలే ప్రశ్నలండి, ఎప్పుడు చూసినా ప్రశ్నలే. ఏంటిది అంటారా? ఎప్పుడు మేమే ప్రశ్నలు అడగాలి, మీరే ఆన్సర్లు చెప్పాలా అంటారా? ఆ ప్రశ్న సమాధానం గురించి ఇంకో ప్రశ్న అండి. ఏంటంటే, వాట్ నెవర్ ఆస్ ఎ క్వశ్చన్ బట్ గెట్ ఆన్సర్డ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు ప్రశ్నలు అడగదు కానీ సమాధానాలు మాత్రం పుచ్చుకుంటుంది. ఏంటది తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్.

0: భరత్ అనే నేను సినిమా నుంచి మనం ఈ పాట వినేశాం. నెక్స్ట్ మరొక పాట కూడా నేను రెడీ పెట్టేశాను, అది హృదయం మురళి అనే చిత్రం నుంచి అండి. యాక్చువల్లీ హృదయం మురళి అని ఎందుకన్నారంటారు, ఒకప్పుడు హృదయం మూవీ వచ్చింది, అందులో కూడా కాన్సెప్ట్ ప్రతి మచ్ సేమ్. ఈ మూవీ నేను ఇటీవల హృదయం మురళి మూవీ ఓటీటీలో చూశాను, అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఏంటది అని. ఎందుకంటే అప్పట్లో వచ్చినప్పుడు అయితే ఆ కాన్సెప్ట్ పరంగా అది సూపర్ హిట్, ఎందుకంటే ఎంతో మంది ప్రేమికులు అలా ఉండేవారు, వన్ సైడ్ లవ్ అంటారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, ప్రేమ అలా దాచేసుకుంటారు లైఫ్ లో. ఎప్పుడు వచ్చినా ఐ మీన్ టు సే అది చెప్పలేక బాధపడుతూ ఉంది. నేను ఐ డోంట్ థింక్ నాకు ఆ సినిమా పూర్తిగా గుర్తులేదు, హృదయం మూవీ ఎప్పుడో చూసాం కదా, బట్ కాన్సెప్ట్ వైజ్ అంటే ఎండింగ్ గుర్తులేదు, బట్ కాన్సెప్ట్ వైజ్ అంతా బానే ఉంది. నా చిన్నప్పట్లో జనాలు చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు హృదయ మురళి మూవీ అని మళ్ళీ ఓటీటీలో ఇటీవల అప్పుడో వచ్చిందిలేండి, ఇటీవల చూశాను. అట్ ద సేమ్ టైమ్ అదే కాన్సెప్ట్ ని నేను మరొక్కసారి అయితే అబ్బా అనుకున్నాను, డూ వి రియలీ హ్యావ్ టు డూ దిస్ అని. ఎందుకంటే ఇవాళ రేపు ప్రేమ అనే దాన్ని నిజమైన ప్రేమ గురించి చెప్పాడు, ఐ రియలీ డోంట్ నో, బట్ ప్రేమిస్తున్నాను అనుకున్న ప్రతి వాళ్ళు చక్కగా టపీమని చెప్పేస్తున్నారు, ఏదో ఫామ్ లో చెప్తున్నారు, ఏదో ఒక విధంగా ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నారు. దే డోంట్ వాంట్ టు లూజ్ దేర్ సింగిల్ ఆపర్చునిటీ. అలా ఒక అమ్మాయి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే కూడా ఇంకా లాస్ట్ మినిట్ లో కూడా చెప్పకుండా దాన్ని మనసులోనే ఉంచేసుకుని, ఐ డోంట్ థింక్ దిస్ కాన్సెప్ట్ స్టిల్ ఇలా ఉంది అని. ఐ డోంట్ నో ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న యూ ఐ మీన్ ఇలా కాన్సెప్ట్ అని యూత్ చెప్పాలి, నాకు తెలీదు. ఎందుకంటే అది నేనైతే నో అనే అంటున్నా అనమాట. అది సరే బేసిక్గా మరి ప్రశ్న మరొకసారి నేను మీకు రిపీట్ చేస్తాను, ఆన్సర్ అయితే ఆన్ ఎయిర్ నేను ఇప్పుడే చెప్పట్లేదు. మీకు ఆన్సర్ తెలుసుకోవాలంటే కూడా కాల్ చేయొచ్చు 9726361966 స్టూడియో నెంబర్. ఐ థింక్ ఐ హ్యావ్ ఎ కాలర్. హలో
1: హలో,
0: నేను కాలర్ ని ఆఫ్ ఎయిర్ అటెండ్ అవుతాను. ఈలోగా ఏం చేస్తానంటే ప్రశ్న మరొకసారి చెప్తానన్నాను కదా, వాట్ నెవర్ ఆస్క్ ఎ క్వశ్చన్ బట్ గెట్స్ ఆన్సర్డ్ ఆల్ ద టైమ్. ప్రతిసారి ప్రశ్నలు మాత్రం అడగదు కానీ సమాధానాలు మాత్రం పుచ్చుకుంటుంది. ఎవర్ అది ఏంటది తెలిస్తే 9726361966 స్టూడియో నెంబర్.

0: హృదయ మురళి చిత్రం నుంచి మనం ఈ పాట విన్నాం. మరి శ్రావణ మాసం వచ్చేసింది, అందులో ఇవాళ ఫస్ట్ శుక్రవారం. శ్రావణ మాసం సంబంధించి నాలుగు శుక్రవారాలు, అంటే నా వస్తే నాలుగు లేకపోతే ఐదు, నాలుగు శుక్రవారాలు, నాలుగు మంగళవారాలు, నాలుగు శనివారాలు, నాలుగు సోమవారాలు కూడా చాలా మందికి చాలా చాలా ఇష్టం అండి. దాంతో పాటు ఎంతో మంది ఇష్టంగా చేసుకునే రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి కూడా మనకి ఈ పౌర్ణమిలోనే వస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ మనకి పూజ వస్తువులు అనండి, ఏవైనా సరే విపరీతమైన అవసరం ఉంటుంది. సో ఇండియా బజార్ హ్యాస్ ఎవ్రీథింగ్ యు నీడ్. శ్రావణ మాసానికి ఆథెంటిక్ పూజా స్పెషల్స్, ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బీటిల్ లీవ్స్, డెకరేటివ్ పూజా ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్ అండ్ ఫెస్టివ్ గ్రాసరీస్ ఆల్ అండర్ వన్ రూఫ్. Make your Varalakshmi Vratam preparations easy with the widest selection of unbeatable prices. Only at India Bazaar. Visit your nearest India Bazaar today and celebrate this auspicious festival with tradition, quality and savings too. Adanamata. Sare, nenu next em chestanante mana Filmy Friday karyakramamloki veldamu. శ్రావణ మాసం అన్నాను కాబట్టి కాన్సెప్ట్ అటుంటుందా, 15th August అన్నాను కాబట్టి ఆ విధంగా మాట్లాడతానా, ఏ విషయంగా మాట్లాడతాను అనేది ఒక చిన్న ఫిల్మ్ క్లిప్పింగ్ నుంచి వినిపిస్తాను. ఈ బైట్ వినండి, ఏ సినిమాలోది తెలిస్తే కాల్ చేయండి. దట్స్ వెరీ గుడ్. నేను ఏ టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను అనేది కూడా మీరు క్యాచ్ చేయగలిగితే సూపర్ గుడ్, మీరు కాల్ చేస్తే కూడా గుడ్, సూపర్ గుడ్. సో వినండి, యూజువల్ గా ఫిల్మీ ఫ్రైడేస్ వినే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. క్లిప్పింగ్ ఏ మూవీలోంచి, దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి, ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ యొక్క కాన్సెప్ట్ ఏంటి.
1: ఇప్పుడు కమలహాసనాలు
2: ఇడ్లీ లేని దాసు, ఇవాళ పండగ, ఇన్ని చేస్తే గార్లు బూర్లు పులిహోర చక్కెర పొంగలి తినండి.
3: ఇవన్నీ తినేదానికి ఇప్పుడు కదా, ఆ పులిహోర ఎందుకు?

0: బాగుందమ్మా. ఇంటి ఫుడ్ ఎంత బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు.
1: మీకు ఫ్యామిలీ?
2: భలేవారే, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదా? ఇదిగోండి అల్లం పచ్చడి తినండి.
3: అదండి మీరు విన్న ఈ స్మాల్ టైనీ బిట్ చాలు. మీరు చెప్పేస్తారు నాకు తెలుసు ఏ మూవీలోంచి, తెలిస్తే కాల్ చేసేయండి 9726361966 స్టూడియో నెంబర్. శ్రీనివాస మంగాపురం ఈ చిత్రం నుంచి నెక్స్ట్ సాంగ్.

శ్రీనివాస మంగాపురం చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట. అండ్ అలాగే మీరేదన్నా సాంగ్ రిక్వెస్ట్ చెయ్యాలి అంటే దిస్ ఇస్ ద టైమ్. ఆల్ ది వే టిల్ 1 PM ఐఎమ్ సిట్టింగ్ హియర్. మీ రిక్వెస్ట్ సాంగ్ నేను తప్పకుండా వినిపిస్తాను. అయితే మరి నెక్స్ట్ సాంగ్ వినిపించేలోగా ఇందాక నేను మీకు వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి దేవదాస్ చిత్రం నుంచి మన దేవ అండ్ దాసు మన నాగార్జున గారు మరియు నానిగారు నటించిన మూవీ అనమాట. అయితే ఆ మూవీకి సంబంధించి కాదు నేను ఇవాళ మాట్లాడేది. పండగ భోజనం గురించి కూడా కాదు, హీరోస్ గురించి కూడా కాదు, ఇద్దరు హీరోస్ నటించిన మూవీస్ గురించి కూడా కాదు. యాక్చువల్లీ ఇవన్నీ మీరు నాకు కాల్ చేసి చెప్పిన ఆప్షన్స్ కాబట్టి సారీ, ఇవేవి కాదు. ఇవాళ నేను ఫిల్మీ ఫ్రైడేస్ లో మాట్లాడబోతున్నాను. అలా భోజనం పెట్టుకుని చక్కగా కళ్ల ముందు ప్లేట్ పెట్టుకుని తింటూ ఉండే ఆర్టిస్టులందరూ సినిమా షూటింగ్ సమయంలో నిజంగానే తింటారా తినరా? మనకి డ్రింక్స్ పరంగా అయితే చాలా మందికి ఈజీగా తెలుసు, అది వాళ్ళు మనకి తాగుబోతు సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు కూడా నిజంగా వాళ్లలో చాలా మంది తాగరు. కొంతమంది రియాలిటీ కోసం తాగే వాళ్ళు ఉంటారు, అది డిఫరెంట్ థింగ్. బట్ తాగని వాళ్ళ గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. తాగేసి అదే సినిమా సీన్ తెస్తుంటే దాని గురించి మాట్లాడుకోం కదా, ఇట్స్ నథింగ్ దేర్. బట్ తాగకుండా కూడా అభినయంతో మనకు అలా కనిపిస్తారనమాట అక్కడికి. వీ విల్ ఫీల్ యాజ్ ఇఫ్ ఆ నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని నిజంగానే దే ఆర్ హ్యావింగ్ ఏ ఫన్ టైమ్, హ్యాపీ అవర్స్ గోయింగ్ ఆన్ దేర్ అని మనం అనుకుంటాం. అంత బాగా నటిస్తారు. అది అందరికి తెలిసిన విషయమే. చక్క కూల్ డ్రింక్ తీసుకుని తాగుతారు, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, జీరా వాటర్ కూడా తాగుతారు చాలా మంది. అజ్వైన్ కపాని, జీరా కపాని అని చెప్పారు చాలా మంది ఆర్టిస్టులు మనకి ఆన్ స్క్రీన్, అంటే వేరే వివిధ కార్యక్రమాల్లో చెప్పడం కూడా జరిగింది. అయితే మరి అదైతే ఓకే, వాళ్ళ డైట్ లో దాంట్లో భాగంగా ఉంటుంది. మరి ఈ ఆర్టిస్టులు సినిమా హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, చాలా సార్ సినిమాకి సంబంధించి చక్కగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఇలా బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు అన్ని తింటూ మనకి చక్కగా కనిపిస్తారు ఆన్ స్క్రీన్. సో నిజానికి వారు అవి తింటారా తినరా? తినకపోవడానికి ఏంటి రీజన్? మాట్లాడుకుందాం. వీ హ్యావ్ ఆల్ ది వే టిల్ 1 PM టైమ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
6: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
8: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
9: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
10: ఐ హావ్.
9: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
11: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
12: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలో 2 గంటలకు ప్రవేశించేశాం, అందుకే నేను ఆన్సర్స్ అయితే చెప్పేయాలి కాబట్టి చెప్పేస్తున్నాను. ఇందాక అడిగాను, వాట్ నెవర్ ఆస్క్ ఎ క్వశ్చన్ బట్ గెట్స్ ఆన్సర్డ్ ఆల్ ద టైమ్. అదేనండి, మనం పొద్దుంచి సాయంత్రం వరకు చేతిలో పెట్టుకు తిరుగుతామే మన ఫోన్, అదనమాట. సరే, మరి దీంతో పాటు నేను మీ అందరినీ అడిగాను, మూవీ షూటింగ్ సమయంలో ఆర్టిస్టులు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ లాంటివి తినడం చూపించినప్పుడు అక్కడ వాళ్ళు అమర్చిన అదే ఫుడ్ వాళ్ళు తింటారా, తినరా, ఓన్లీ కెమెరా వరకు తింటారా, ఏంటి, అసలు ఎందుకు తినకపోతు, అసలు అవకాశం ఎందుకు వస్తుంది, తినకుండా ఎందుకు ఉండాల్సి వస్తుంది, ఇవన్నీ మాట్లాడదాం. మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి అని అడిగాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లైక్ వైల్డ్ గెస్, పర్వాలేదు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా చేస్తారేమో అని మీరు ఒక స్మాల్ ఊహకి అలా ఊహించుకుని నాకు కాల్ చేసి చెప్పచ్చు. 972-636-1966 స్టూడియో నెంబర్. ఫిల్మీ ఫ్రైడేస్ లో ఆ పాయింట్ లో మాట్లాడదాం. మరి ఈలోగా మరింత మాట్లాడుకుందాం. మన డాలస్ లో చాలా జరుగుతూ ఉంటాయండి, ఆల్వేస్ హ్యాపెనింగ్ డైనమిక్ డాలస్. సో డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కోసం ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. August 28th ఫ్రైడే రోజు గ్రాన్విలే ఆర్ట్ సెంటర్ గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పెర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ ని అందించబోతున్నారు. డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ అట్ 7 PM. టికెట్స్ స్టార్టింగ్ అట్ జస్ట్ $35, డిన్నర్ ఇన్క్లూడెడ్ ఇందులో. ఈ టికెట్స్ కోసమైనా, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసమైనా ఏం చేయాలన్నా యూ కెన్ లాగిన్ టు tinyurl.com/kathakperformance2026.

ఈ సాంగ్ నలా ఉంచి నేను మీకు ఇండియా టుడే రెస్టారెంట్ గురించి చెప్తాను. ఇండియా టుడే జస్ట్ గాట్ మోర్ ఇంట్రెస్టింగ్. దే హ్యావ్ సంథింగ్ న్యూ కమింగ్ అప్ ఆన్ దిస్ వీక్స్ మెన్యూ అండ్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రీజన్స్ టు స్టాప్ బై. హ్యాపీ అవర్ ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM. $1 బార్ స్నాక్స్ అండ్ $2.99 డ్రాఫ్ట్ బియర్స్. Thursday chat night from 5 PM to 9 PM for just $6.99 per person. And this Independence Day weekend, enjoy their special buffet on August 14th, 15th and 16th from 12 noon to 3 PM. So, meek telisipoyindi kada, ivalla 14th August and afternoon lunch buffet enjoy cheyalante, you can go to India Today. Celebrate with delicious food and great deals at India Today. 151 North Lawler Drive, South Lake. భలే కదా, నేను పాట టైంలో బాగా ఇది కూడా మీకు వినిపించాను. ఏ ఐఎమ్ ఫీలింగ్ యా మంచి మంచిగా చేస్తున్నాను అని నాకు నేనే అనుకుంటున్నాను. బట్ హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్సో ఎంజాయింగ్ లైక్ మీ. నేనైతే ప్రతి ప్రోగ్రామ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీ హ్యాపీగానే చేస్తానండి. బట్ మీకు ఈ పాటలు కాదు, ఇంకో పాట కావాలి, ఫలానా పాట రిక్వెస్ట్ ఉంది అని అనాలే కానీ 9726361966 స్టూడియో నెంబర్, మీరు అడిగిన పాట ఇప్పుడే వినిపించేస్తాను. సరే, మన ఇప్పుడే ట్యూనింగ్ అయిన శ్రోతల కోసం మరొకసారి ప్రశ్న. షూటింగ్ సమయంలో ఏదైనా ఫుడ్, ఒక ఆహార పదార్థాన్ని తినే సీన్స్ ఉంటాయి కదా, వాటిల్లో యాక్టర్స్, హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఎవరైనా సరే నిజంగా తింటారా తినరా?

0: అదండి. సరే, సినిమాకి సంబంధించి చాలా సన్నివేశాలు ఉంటాయి. ఎక్కడంటే వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు. అలాంటి సన్నివేశాల్లో నిజంగానే ఆర్టిస్టులు ఫుడ్ తింటారా నేను చెప్పాను. ఇన్ఫాక్ట్ ఎందుకు చెప్పానంటే, అసలు తినకపోయే అవకాశం ఎందుకు, అవసరం ఎందుకు వస్తుంది? చక్కగా కళ్ల ముందు వేడివేడిగా అన్నం పెట్టి, పప్పు పెట్టి, ఇందాక సినిమాలో మన సన్నివేశంలో చూసినట్టు పులిహార, గార్లు ఇవన్నీ పెడుతుంటే తినకుండా అసలు ఎందుకు ఉంటారండి? అక్కడున్నది నాగార్జున గారు అండి, నాగార్జున గారు అండ్ అక్కడ నానిగారు, వారిద్దరూ ఆబ్వియస్లీ డైట్ ఫుడ్ తింటారు, డైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎందుకంటే షూటింగ్ అనేది మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా చేస్తారు. మనకి ఆ సందర్భంలో మనం ఎలా చూసామంటే, వాళ్ళు ఒక ఇంట్లో పండగ భోజనం చేస్తున్నట్టుగా చూసాం మనం. కానీ షూటింగ్ పరంగా అది ఎప్పుడు ఏ టైంలో ఎలా చేస్తుంటారో కూడా తెలీదు. వాళ్ళు అప్పుడే ఫుల్ గా హైగా లంచ్ తినేసి ఆఫ్టర్ లంచ్ షూటింగ్ చేసి ఉండొచ్చు, అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా చేసి ఉండొచ్చు. వేర్ లైక్ పొద్దుపొద్దునే గారెలు తినమంటే ఎవరు తినరు. సో ఇలాంటి చాలా చాలా ఉంటాయి అన్నమాట. దాంతో పాటుగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా మందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఆ ఫుడ్ ని ఆ రోజు తినాలి, తినకూడదు అనేవి కూడా ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఒకరోజు మంగళవారం తినరు, ఒకరోజు శనివారం తినరు. ఇలా ఎన్ని ఉంటాయంటే వీ హ్యావ్ నో క్లూ ఆ షూటింగ్ సమయానికి ఏది ఎలా జరుగుతుంది అని. ఇందాక నాగార్జున గారు తినేటప్పుడు ఎలా తిన్నారంటే, చక్కగా చేత్తో తింటూ ఒకటి రెండు మెతుకులు ఆయన ఇక్కడ అంటి కనిపిస్తాయి అనమాట ఫేస్ మీద. అంటే యాజ్ గుడ్ యాజ్ ఈజ్ ఈటింగ్ పులిహోర, ఈజ్ ఎంజాయింగ్ ఇట్ అండ్ చాలా ఈజీగా తినేస్తున్నారు చేత్తోటి అన్నట్టు మనకు అక్కడ ఫీల్ వచ్చింది ఆ సన్నివేశం మనం చూసినప్పుడు. కానీ నిజానికి చెప్పడం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు అంతంత హెవీ బైట్స్ తీసుకోరు. నిజంగా తినాల్సి వచ్చినా డెలికేట్ గా రెండు రెండు మెతుకులు, మూడు మూడు మెతుకులు అండ్ హాఫ్ ద టైమ్ నోట్లో ఫుల్ అన్నం ఉన్నట్టుగానే నటించి డైలాగ్స్ చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తింటూ ఉంటే మళ్ళీ డైలాగ్ చెప్పడం అవ్వదు, నోట్లో అంత ఫుడ్ పెట్టుకుని అంతసేపు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కూడా అవ్వదు. అవునా కాదా? నిజంగా ఆలోచించి చూడండి. చక్కగా కారమైన మిర్చి బజ్జి తింటున్నారనుకోండి, చాలా కారంగా ఉందని చెప్పడానికి కూడా నిజమైన కారంగా ఉన్న మిర్చి బజ్జి తింటే చెప్పగలుగుతామా? చెప్పలేము. ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకని అది కూడా నటనే. ఫిల్మ్ అంటే ఫిల్మీ, అందుకే ఫిల్మీ అంటారు. ఫిల్మీ కన్నీళ్లు, ఫిల్మీ సన్నివేశాలు అంటూ ఉంటారు. అన్ని అలాగే ఉంటాయి. మాట్లాడుకుందాం మరింత. మరొక సన్నివేశం వినిపిస్తాను. ఇది కూడా ఎందుకు వినిపిస్తున్నాను, విల్ టాక్ ఆఫ్టర్ దిస్. ఏ మూవీలోంచి ఈ క్లిప్పింగ్?
1: చచ్చా అదే లేదు సార్.
2: లేకపోతే ఈ నా ముందు ఆకుతో సమానమైన బొక్క
1: నాకేసావాకేంటనా
3: బాబు? మీ సదరు బొక్కకి మా సదగొట్టు నమస్కారాలు. కొత్త గేమంటే వేస్తాను కదా సార్, బొక్కలో అది
4: ఇప్పుడు మళ్ళీ అడిగిస్తాను చూడు.
1: నాకేలేదే
3: అంటే ఆకు బొక్కుంటే నడిచారు, గారికి బొక్కుంటే గోలాటతారేమో అని.
1: దేనికి బొక్కుండాలో దేనికి బొక్కుండకూడదు నాకు తెలియదు అనుకుంటున్నావా?
3: లేదండి,
1: వాడు అలా ఏమనుకోవట్లేదు. నువ్వు నువ్వే
3: సార్ గారులే కదా సార్, కావాలని అన్ని చేసుకోండి.
1: చాలా బాగుంటాయి కదా.
3: బాగుంటాయండి.
1: బావ గారు వీడా బాగుంటాయి అన్నాడు, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు, ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు. ముందే అగ్రిమెంట్ చెప్పండి, రండి.
4: నా అప్పుడు నిలిపేస్తున్నాండి.
3: మీరేనా జీవితం నిలిపేస్తున్నారండి? ఇది ఫ్లో లో అన్నాను సార్.
5: బావు గారు సాంబార్ వేసుకోండి.
6: సాంబారేగా వేసుకుంటా బాబు? సాంబార్ పట్టుకొచ్చి డా.
5: చాలు, సాంబార్ పోస్తున్నావా, కుర్తి పోస్తున్నావా?
3: అంటే ముక్కలు తినాలనుకున్నాను సార్.
5: ఎవడు చెప్పాడు ముక్కలు తిన్నాను? ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.
0: అదండి, ఇలా కంచె ముందు విస్తరి ముందు కూర్చుని అంత లాంగ్ లాంగ్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆ షూటింగ్ సమయంలో నిజంగా ఆర్టిస్ట్ ఆ ఫుడ్ తిన్నారే అనుకున్నాం, ఆ సీన్ యొక్క కంటిన్యూటీ పోతుందండి. ఎందుకంటే ఎదురు బొదురుగా కూడా షూటింగ్ తీస్తారు, ఒకసారి కెమెరా యాంగిల్ ఇటు పెడతారు, ఒకసారి అటు పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం ఫుడ్ వాళ్ళు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఎలా ఉందో ఇటు పక్క నుంచి షూట్ చేసేటప్పుడు కూడా అలాగే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ కంటిన్యూటీ కోసం అని చెప్పి వాళ్ళు అలా అన్నం తినేస్తే అక్కడ అవ్వదు. సో బేసిక్ గా వాళ్ళు కంచెం పెట్టుకుని, విస్తరి పెట్టుకుని అన్ని ఐటమ్స్ వడ్డించుకునేప్పటికీ షూటింగ్ సమయంలో బహుశా నిజంగానే తినరు. షూటింగ్ అయ్యాక మటుకు ఖచ్చితంగా దే విల్ హ్యావ్ ఎ గుడ్ ఫీస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఆఫ్టర్ దట్ వాళ్ళు తిన్నారా లేదా అని. దాంతోపాటు నేను ఇంకా ఒక మరింత షేర్ చేస్తాను. ఐ రియల్లీ డోంట్ నో అంత మాట్లాడచ్చా అని ఫుడ్ విషయంలో. బట్ అది కూడా ట్రూ అనే చాలా మంది ఆర్టిస్టులు యాక్చువల్లీ టీవీ ఆర్టిస్టులు కూడా హిందీ టీవీ ఆర్టిస్టులు అండ్ మూవీ ఆర్టిస్టులు కూడా చాలా సార్లు చెప్పారనమాట ఆఫ్ స్క్రీన్ అంటే స్క్రీన్ మీద కాకుండా అంటే వేదిక మీద కాకుండా మన పాడ్కాస్ట్ లో వాటి కోసం చెప్పారు ఫుడ్ రిలేటెడ్ సీన్స్ ఎలా తీస్తారు అనే విషయంగా. సో ఇందాక మనం చూసిన సన్నివేశం అయితే ఏ సినిమాలోది అలా అంతమంది కూర్చుని ఫుడ్ తింటున్నప్పుడు ఆబ్వియస్లీ షూటింగ్ కూడా అంతసేపు పడుతుంది కదా, మరి అంతసేపు వాళ్ళు తింటూ ఉంటారు నాన్ స్టాప్ ఆలోచించండి. ఒక గారితో మొదలుపెట్టి సన్నివేశం షూటింగ్ చేశారంటే ఒక్కొక్క క్యాండిడేట్ మినిమం 60-70 గారెలు తినాల్సి వస్తుంది, విచ్ ఇస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. కాబట్టి వాళ్ళు తిన్నట్టుగా కూడా కేవలం నటిస్తారు అంతే. That's why they are real artists.

మీరు విన్న ఈ పాట కొరియన్ కనకరాజు చిత్రం నుంచి. యాక్చువల్లీ కొరియన్ కనకరాజు అయితే హిట్ కొట్టేసినట్టేనండి, చాలా మందికి నచ్చింది ఆ మూవీ. అండ్ పిల్లలకి కూడా బాగా నచ్చింది, నేను చూసినప్పుడు థియేటర్ లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎస్, గుడ్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ. నెక్స్ట్, నేను ఇందాక మీకు వినిపించిన రాజ్ తరుణ్ ఉన్న క్లిప్పింగ్ వచ్చేసి సినిమా చూపిస్తా మామ చిత్రం నుంచి.

0: Starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
3: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com.
5: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta telugu kavatham. Keep listening me nestam Radio Surabhi.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
8: Yes sir.
1: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactec.com ఆర్ కాల్ 848-244-0213.
11: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన ఆర్జే. సరే, నేను ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ లో ఫుడ్ సెగ్మెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. పండగ రోజుల్లో చక్కగా చుట్టుపక్కల అంతా ఫుడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, సినిమాలో నిజంగా ఫుడ్ సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు ఆర్టిస్టులు నిజంగానే ఆ ఫుడ్ ని తింటారా అని. సన్నివేశ పరంగా ఎంత అవసరమో అంత డెఫినెట్ గా తింటారు, కానీ రిపీట్ మోడ్ లో మనం సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు అది తినడం కుదరదు. అంతంత ఎక్కడ తింటారు చెప్పండి. అయితే ఇందులో ఒకటి చిన్నది మరీ అసలు ఎబ్బెట్టుకరమైన విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. అది ఎలా చెప్పాలని ఆలోచిస్తూ నేను వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఆవిడ తను స్వయంగా చెప్పారనమాట. ఐ డోంట్ నో, తెలుగులో ఇంకా నాకు తెలియదు, కానీ హిందీ పరంగా, హిందీ సీరియల్స్ చూసేవాళ్ళు, హిందీ సినిమాలు చూసేవాళ్ళకైతే, మరి చాలా సంవత్సరాల క్రితం ఇస్ ప్యార్ కో క్యా నామ్ దో అనే ఒక హిందీ సీరియల్ వచ్చింది. ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు కూడా మీరు మరొకసారి చూస్తాను అంటే, ఐ థింక్ ఇట్ ఇస్ దేర్ ఇన్ హాట్స్టార్. నచ్చుతుంది, చాలా మందికి నచ్చుతుంది. అప్పట్లో అసలు ఒక క్రేజ్, ఒక హవా అంటారు చూడండి, ఆ రేంజ్ లో నడిచింది ఆల్ ఓవర్ ఇండియా. ఇస్ ప్యార్ కో క్యా నామ్ దో సిరీస్ వచ్చినప్పుడు వరుణ్ సోప్తి అండ్ సనయ ఇరానీ వారిద్దరు జంటగా చేసిన మూవీ సీరియల్, అది డైలీ సీరియల్, డైలీ సోప్ హిందీలో వచ్చింది. దానికోసం అయితే అసలు ఐ థింక్ తర్వాత రీమేక్ చేశారేమో నాకు తెలియదు, కానీ యూత్ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ దట్. అండ్ ఏదైనా ఒకటి మరీ ఎక్స్ట్రీమ్ కి వెళ్లిపోకుండా, భయంకరమైన బ్రేకప్స్, సన్నివేశాలు, ఫైట్లు, ఇన్ని అవసరం లేకుండా ఉన్న వాటితోటి అవసరం తగినంత ఫైట్స్, సన్నివేశాలు అండ్ డైలాగ్స్ తో తీస్తే ఎంత బాగుంటుంది అన్న దానికి అది బాగుంటుంది అనమాట. అది అయితే అందులో సనయ పోషించిన పాత్ర ఎలా ఉంటుందంటే, సనయ ఇరానీ, తన పేరు ఖుషి అందులో సంబంధించి. అయితే అమ్మాయికి టెన్షన్ వచ్చినా, వర్రీస్ వచ్చినా, ఏమొచ్చినా జిలేబీలు తింటుంది, జిలేబీలు చేస్తుంది, పెద్ద బాండి పెట్టుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు జిలేబీలు చేసేస్తూ ఉంటుంది. అండ్ జిలేబీలు తింటూ ఉంటుంది, ఇంత బౌల్స్ నిండా పెట్టుకుని జిలేబీలు తింటూ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్ లోనూ అమ్మాయి జిలేబీలు తింటుంది, జిలేబీలు పంచుతుంది. సో అలాంటప్పుడు తను స్వయంగా చెప్పారనమాట, అసలు సన్నివేశాన్ని ఎలా చేశాను అంటే అని. నేను ఇప్పుడే చెప్పేస్తాను, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్ ఇంత భాగవతం.

0: ఆమె అన్ని రకాల ఫుడ్ తింటాను, స్వీట్స్ ఇష్టంగా తింటాను. నాకు అన్నిట్లోకి ఇష్టం లేని స్వీట్ జిలేబీ. నాకేమో డైరెక్టర్ అదే పెట్టారు, మార్చమంటే కుదరలేదు. సో జిలేబీయే తినాలి అన్నప్పుడు నాకు అసలు ఫండమెంటల్ అది ఇష్టం లేదు. రెండోది షుగర్స్, ఐ డోంట్ వాంట్ ఈట్. అందుకని ప్రతి బైట్ తన కెమెరా కోసం తీసుకుని తిన్నట్టుగా నటించి ఇమ్మీడియట్ గా షీ యూజ్ టు స్పిట్ ఇట్ అవుట్. ఎస్, వింటారు అంత ఎబ్బెట్టుగా ఉన్నా దట్ ఈస్ ద రియాలిటీ. ఎంత తింటారు చెప్పండి, ఆర్టిస్టులు నిజంగానే కదా. ఓకే, మీకు కూడా ఇందులో ఏమైనా చెప్పాలనిపిస్తోందా? Right time, 972-636-1966 is the number. Do call me.
1: నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా?
2: పోయి సొల్లాదే.
1: నీ కళ్ళతో కాదు కన్నా.

0: కాలర్ కాల్ చేశారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి.
1: హలో అండి.
0: హలో అండి, ఒక్కసారి మీ పేరండి మా అందరికి.
1: అరుణ అండి.
0: అరుణ గారు, హ్యాపీ ఫ్రైడే. చెప్పండి చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు మీరు ఆఫీస్. మన జిలేబీ గురించి మాట్లాడుకున్నాము, ఆ సన్నివేశాలు ఎలా చిత్రీకరిస్తారనే విషయంగా మాట్లాడుకుంటున్నాం.
1: అవునండి, యాక్చువల్లీ నాకు అడిషన్ వాజ్ గోయింగ్ ఆన్, సో ఐ టుక్ మై సన్ ఫర్ ద పార్టిసిపేషన్. సో అక్కడ ఏమైందంటే, మా అబ్బాయి టూ యంగ్ టు హైర్ అంటే యాక్ట్ చేయడానికి టూ యంగ్, అది సీన్ వచ్చి బార్ లో ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోలేదు. సో ఐ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ వాచింగ్. అందరూ ఎలా ఉందంటే దే హావ్ బీన్ డ్రింకింగ్ అన్నమాట. సో సీన్ కంటిన్యూ అవుతోంది, సమ్ 10-15 సీన్స్ చేస్తున్నారు కంటిన్యూస్ గా. దే హావ్ టు డ్రింక్ ద యాపిల్ ఇదన్నమాట, యాపిల్ జ్యూస్. సో ద అసిస్టెంట్ రియలైజ్ దట్ యాపిల్ జ్యూస్ ఈస్ దే రన్ అవుట్ ఆఫ్ యాపిల్ జ్యూస్ అండ్ దే హావ్ టు రీప్లేస్ ఇట్. సో ఇట్ వాస్ సో ఫన్నీ టు వాచ్ దెమ్ అండ్ దే హావ్ బీన్ డ్రింకింగ్ దట్ మచ్ జ్యూస్ కంటిన్యూస్లీ.
0: కరెక్ట్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. ఇలా జరుగుతూ ఉంటే మనకి తెలీదు, మనం సినిమా పరంగా చూసేసి ఆహా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ సీన్ చేస్తున్నారు కదా అనుకుంటాం.
1: అంటే ఫ్రమ్ 2-3 అవర్స్ కంటిన్యూస్లీ.
0: కరెక్ట్, గుడ్ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. అదండి, అలా ఉంటుందిట నిజమే, నేను చెప్తున్నాను కదా. నేను చెప్పానంటే నిజమే చెప్తానండి. ఇన్ఫాక్ట్

అరుణ గారు చెప్పిన దానికి యాడ్ చేయడానికి, చాలా మంది ఇంతకు ముందు నాకు అదే ఆఫ్ ఎయిర్ పాడ్కాస్ట్, అదే ఐ మీన్ టు సే ఆన్ స్క్రీన్ కానీ ఆన్ ద స్టేజ్ కానీ చెప్పలేదు, డిఫరెంట్ పాడ్కాస్ట్ డిఫరెంట్ మాధ్యమాల ద్వారా ఆర్టిస్టులు చెప్పింది ఏంటంటే, ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు అలాంటి మళ్ళీ షుగర్ ఇవి కూడా తీసుకోరు అండ్ షుగర్ ఫ్రీ అంటూ వాటిని కూడా తాగరు, ఎందుకంటే హెల్త్ పరంగా వాళ్ళు ఇష్టపడరు, వాళ్లకు ఉండే రెస్ట్రిక్షన్స్ వాళ్లకు ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం తాగుతారు అంటే గనక, నేను ఇందాక చెప్పినట్టు జీరా వాటర్, అజ్వైన్ వాటర్, విచ్ ఇస్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ డైట్ అండ్ డైలీ డోసేజ్ ఇంత తాగాలని వాళ్ళకు ఉంటుంది కదా, అటువంటి హెర్బల్ వాటర్, హెర్బల్ డ్రింక్స్, హెర్బల్ సిగార్స్, ఇన్ఫాక్ట్ అది మన మహేష్ బాబు గారు కూడా చెప్పారులేండి, బట్ మన డ్రింక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందులో కూడా బాటిల్స్ లేబుల్స్ అన్ని అలా పెట్టినప్పటికీను వాళ్ళు వాడేది ఒకటి, వారు గ్లాస్ లో పోసుకుని తాగేది ఒకటి. సో బేసిక్ గా సంథింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అదే తీసుకుంటారు వాళ్ళు. అన్ని గంటల సేపు మరి ఎలా చేస్తారు షూటింగ్? సరే మనకి ఇది వచ్చింది కాబట్టి ఈ రిలేషన్ లో ఒక సన్నివేశం వినిపిస్తాను, ఇది ఏ మూవీ నుంచి సన్నివేశం తెలిస్తే కాల్ చేయండి.

0: மதுபானம் மகாரானந்தம் மனோதைரியம் தனாதன்.
1: ఎన్ని సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాను మై ఎంఎంఎస్.
0: ఎంఎంఎస్ అంటే
1: మొదటిసారి మందు పోసిన స్నేహితుడు.
2: బీటెక్ ఫెయిల్ అయ్యి డిప్రెషన్ లో బార్ లో మందు కలుపుకోవడం కూడా రాని రోజులవి.
0: హాయ్ బ్రదర్.
2: అప్పుడే నాకు ఒక చిరుకేక వినిపించింది.
0: ఫస్ట్ టైం చూసి నేర్చుకో.
3: ఏంటి మందు నేర్పినందుకు ఫిలాంథ్రోపిస్ట్ మెంటరా?
1: మందు నేర్పినందుకు కాదు, ఆ తర్వాత ఒక మంచి మాట చెప్పినందుకు.
0: ఏం చెప్పాను?
2: ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి ఇమ్మెచ్యూర్ గా సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను.
0: జీవితానికి చదువు అవసరం, కానీ జీవితంలో పైకి రావడానికి చదువు మాత్రమే అవసరం లేదు. వెన్ లైఫ్ గెట్స్ యూ క్లీన్ బాల్, డోంట్ బ్లేమ్ ద బాల్, చేంజ్ ద గేమ్.
4: చేంజ్ ద గేమ్ బాగుంది కదా. మన బాస్ చెప్పిన డైలాగ్ అది నాకైతే సూపర్ గా నచ్చిందండి. ఏ మూవీ నుంచి తెలిస్తే కాల్ చేయండి 9706361966 స్టూడియో నెంబర్.

విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. యాక్చువల్లీ ఈ మూవీ కొంతమంది బాగుందని, కొంతమంది అంత

లాగా కనెక్ట్ అవ్వలేదు అని కూడా అంటున్నారు. ఎందుకంటే సూర్యని ఆ రోల్లో, పూర్తి ఫ్యామిలీ మ్యాన్ రోల్లో చూసి యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది అని కొంతమంది అభిమానులు అంటున్నారు. చూసిన మీరే చెప్పాలి. నేనైతే ఇంకా ఆ మూవీకి వెళ్ళలేదు, ఇంకా ప్లాన్ లో లేదు ప్రస్తుతానికి. సరే, ఇందాక నేను మీకు వినిపించిన సన్నివేశం వచ్చేసి మానవ శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ శ్రీనివాస్ గారు అండ్ రఘు గారు అండ్ ఇతర, ఐ మిస్ టేకింగ్ దేర్ నేమ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ టపీమని చెప్పేస్తారండి. అది మామూలు విషయమా, అక్కడ బాస్ విషయం. ఎస్, మరి సరదాగా ఇంకో ప్రశ్న అడుగుతాను, సీరియస్ గానే ఆన్సర్ చెప్పండి. నేను సీరియస్ గానే అడుగుతున్నాను. ఇన్ఫాక్ట్ ఇది దీనికి తక్కము లాజిక్ అది ఇది కాదు, స్ట్రైట్ ఆన్సర్ కావాలి, తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. విచ్ టిష్యూ ఈజ్ జనరలీ కన్సిడర్డ్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ? విచ్ టిష్యూ ఈజ్ జనరలీ కన్సిడర్డ్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఫుడ్ గురించి మాట్లాడాను కాబట్టి అది మీకు ఇస్తున్న క్లూ. ఈలోగా నాకు ఆన్సర్స్ రాలేదనుకోండి, అప్పుడు ఆప్షన్స్ కూడా ఇస్తాను. హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ, విచ్ టిష్యూ?

బొమ్మ బొమ్మ. దుల్కర్ సల్మాన్ మరియు పూజా హెగ్డే గారి మూవీ అన్నమాట ఇది. దిస్ విల్ బి ఇన్ థియేటర్స్ బై దిస్ డిసెంబర్ అంటున్నారు, డిసెంబర్ 2026. సరే, మరి నేను ఇందాక అడిగిన ప్రశ్న రిపీట్ చేస్తాను, అయితే ఈసారి ఆప్షన్స్ కూడా ఇస్తాను. విచ్ టిష్యూ ఈజ్ జనరలీ కన్సిడర్డ్ ద హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆప్షన్స్ వచ్చేసి బోన్, నెయిల్, టూత్ ఎనామిల్, కార్టిలేజ్. బోన్, నెయిల్, టూత్ ఎనామిల్, కార్టిలేజ్. ఇది తర్వాత మరొక పెద్ద క్లూ కూడా ఇస్తాను. ఏంది, ఇన్నావా?

లెనిన్ మూవీ నుంచి మనం విన్న ఈ పాట. సరే, నేను ఇందాక ప్రశ్న ఇచ్చాను, ఆప్షన్స్ ఇచ్చాను, దానికి తగిన మరొక క్లూ కూడా ఇస్తానని చెప్పాను కదా. క్లూ అనేది మన ప్రకటనల ఫామ్ లో ఇస్తానన్నమాట. ప్రశ్న మరొక్కసారి, విచ్ టిష్యూ ఇస్ జనరల్లీ కన్సిడర్డ్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మీ ఆప్షన్స్ వచ్చేసి బోన్, నెయిల్, టూత్ ఎనామల్ అండ్ కార్టిలేజ్. అయితే మీకు ఇస్తున్న క్లూ మన యాడ్స్ ఫామ్ లో ఏంటంటే, మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ అట్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్స్ మాత్రం ఏం మాత్రం మిస్ అవ్వకండి. కాల్ దిస్ నెంబర్ 972-484-5400 ఆర్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డల్లస్, టెక్సస్, మన డల్లస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఇంతకంటే క్లూ ఇవ్వటం కష్టం,

చలో. నేను చెప్పట్లేదు సినిమా టైటిల్ ఇది, చలో మూవీ నుంచి మీరు విన్న ఈ పాట. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. కరిష్మ గారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. అది వచ్చేసి టూత్ ఎనామల్. విచ్ టిష్యూ ఇస్ జనరలీ కన్సిడర్డ్ ద హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే గనక టూత్ ఎనామల్ అండి. అది ఎందుకు, ఇవాళ మనం యాక్చువల్లీ ఫుడ్ సెగ్మెంట్ చేసుకున్నాం కాబట్టి ఫుడ్ సెగ్మెంట్ మరింత కంటిన్యూ చేస్తాను. అందులో నేను మరికొన్ని క్లిప్పింగ్స్ రెడీ పెట్టాను, వాటి కూడా వినిపిస్తాను. యథావిధిగా వింటున్న శ్రోతలు ఎవరికన్నా పలానా ఫన్నీ సీన్ బాగుందండి, పలానా మూవీలోది ఫుడ్ రిలేటెడ్ గా ఇది వినిపించండి అని మీరు మీకు గుర్తుకొస్తానని మాతో చెప్పాలే కానీ నేను దాన్ని సిద్ధం చేసి వినిపిస్తాను. ఎస్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. అయితే ఫుడ్ రిలేషన్ లో కాబట్టి ఇది మాట్లాడానని నేను చెప్పాను, అట్లా అట్ ద సేమ్ టైం మీకు క్లూ కూడా ఇచ్చాను. అయితే నేను ఇచ్చిన ఆప్షన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయేమో అని అనుకున్నానమాట. బోన్, నెయిల్స్ ఇలాంటివన్నీ ఏంటంటే అందరికీ తెలుసు అవన్నీ స్ట్రాంగెస్ట్ అనేసి, అంటే నెయిల్స్ స్ట్రాంగ్ అని అనను, బట్ దే డోంట్ పెరిష్ అని అంటారు కదా, అలా అనమాట. గుడ్ అండి, మనకి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్తున్నాం. నెక్స్ట్ 1 అవర్ కూడా మంచి కామెడీ క్లిప్పింగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, కబుర్లు ఉన్నాయి. అయితే ఇవాళ నేను ఒక విషయంగా మాట్లాడదాం అనుకున్నాను, అదేంటి అనే సంగతి ఆఫ్టర్ ద కమర్షియల్ బ్రేక్ నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం కమర్షియల్ బ్రేక్ కి చేరువలో ఉన్నాం కాబట్టి తిరిగి కలుసుకున్నాక బోల్డంత మాట్లాడుకుందాం. డోంట్ గో ఎనీవేర్, స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ది వే టిల్ 1 PM. అయితే మీరు సాంగ్స్ ఏమన్నా వినాలా, నాకేమన్నా సజెస్ట్ చేయాలా, పలానా టాపిక్ లో అప్పుడు మాట్లాడదాం అనుకున్నాను 2 గంటల్లో నాకు కుదరలేదు ఇప్పుడే కుదిరింది అంటారా, నో ప్రాబ్లం, యూ కెన్ స్టిల్ కాల్ మీ 9726361966 స్టూడియో నెంబర్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో.

0: ఉన్నాయి. బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్లైన్స్ చేసింగ్ యూ. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా విత్ చమికా పరాటా.
2: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
0: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthilamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: కార్యక్రమానికి మరొక్కసారి స్వాగతం. ఇప్పుడేటినైన శ్రోతల కోసం మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. మీరు ఉన్నారు ఫిల్మీ ఫ్రైడేస్ కార్యక్రమంలో. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా ఆర్జే. సరే, ఇందాక చెప్పాను కదా ఒక కాన్సెప్ట్ అనుకుని వచ్చాను, ఇవాళ అది మాట్లాడదామని. యాక్చువల్లీ మీ నుంచి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలండి, ఇందులో నేను మాట్లాడేది ఏమీ లేదు, మీ నుంచి తెలుసుకునేదే ఉందన్నమాట. ఏంటి అంటే, హిందీలో కూడా ఒక సామెత లాగా ఉంటుంది చూడ, నాని యాద్ దిలా దొంగి అని, సంథింగ్ లైక్ దట్. నీ అమ్మమ్మని గుర్తు చేస్తాను, నీ నాయనమ్మని గుర్తు చేస్తాను అంటారు, లేదా సంథింగ్ లైక్ దట్. అంటే కొన్ని విషయాలు ఏంటంటే పరుషంగా అనిపిస్తాయి, దే ఆర్ లైక్ హార్ష్. అంటే నిజంగా అమ్మమ్మలు నాయనమ్మలు మనకి తెలిసి దే ఆర్ సో స్వీట్, దే ఆర్ సో స్వీట్. అసలు మామూలుగా కాదు కదా, మన మనవళ్లతోటి మనవరాళ్లతోటి ఎంత బాగుంటారంటే, మనతోటి ఎలా ఉన్నా మన పేరెంట్స్ గ్రాండ్ కిడ్స్ కి వచ్చేసరికి చాలా ప్రేమ ఆప్యాయత అండ్ చాలా ఉదార స్వభావం అనమాట, దిల్ ఖోల్కే అన్నట్టుగా ఉంటారు. మరి ఆ సామెతకి ఎందుకంటారు అలా వచ్చింది? ఎప్పుడైనా అంటారు మీ అదే జయజమ్మ చూపిస్తా అని, అదే చుక్కలు చూపిస్తా అన్న రేంజ్ లో అనమాట. ఏంటి ఏంటి ఏంటి, నాకు ఐ రియలీ వాంట్ టు నో, మన చుట్టూ అసలు అలాంటి నాయనమ్మలు అలాంటి అమ్మమ్మలు ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళలో ఎవరన్నా ఉన్నారా అలా స్ట్రిక్ట్ కడక్, అంటే స్ట్రాంగ్ హాస్టల్ వార్డెన్ లాగా కొంచెము స్ట్రిక్ట్ గా ఉండి మాటి మాటికి తిట్టే అమ్మమ్మలు, తిట్టే నాయనమ్మలు, వాళ్ళ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి మనందరినీ అలా ఒక తాడి మీద ఇలా డ్రిల్ చేయించే నాయనమ్మలు ఉన్నారా? అసలు ఎక్కడన్నా అలాంటి వాళ్ళు ఉంటారా? నేనైతే చూడలేదండి. నాకు ఆన్సర్ మీరే చెప్పాలి. సరే, నేనేం చేస్తాను, ఒక మంచి సన్నివేశం వినిపిస్తాను. మన ఫుడ్ రిలేటెడ్ లో అన్నాను కాబట్టి ఫుడ్ రిలేటెడ్ లో సన్నివేశం, ప్లస్ ఇందులో కూడా నాయనమ్మ ఉన్నారు సన్నివేశంలో. కానీ నాయనమ్మ సార్ ఆల్వేస్ స్వీట్, అమ్మమ్మ సార్, నాయనమ్మ సార్, గ్రాండ్ మామ్స్ ఆర్ ఆల్వేస్ స్వీట్. సరే, ఈ సన్నివేశం వినండి, ఏ మూవీలోదో తెలిస్తే కాల్ చేయండి. అలాగే అసలు స్ట్రిక్ట్ నాయనమ్మలు ఉంటారా అనే నా పాయింట్ కి మీ ఒపీనియన్ ఏంటో కూడా షేర్ చేయండి.
5: ముసలి సూప్ అంతా తిండి మీద
6: పెద్దోదినా ఒక ఆమ్లెట్
7: చేసుకో,
6: చిన్నోదిన డార్లింగ్ జ్యూస్
7: చేసుకో,
6: కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వండి.
7: పోయి తెచ్చుకో.
8: వేసుకో చేసుకో తెచ్చుకో. సౌండ్ ఏంటి తేడాగా ఉంది? కొంప తీసి సామూహిక స్ట్రైక్?
6: ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు?
9: ఏంట్రా ఈ గొడవలు?
6: ఏమ్మా
9: నువ్వు ఊర్లోకి వెళ్తున్నావు అంటే గుండెల్లో దడగా ఉంటుంది.
10: నీకు దడగానే ఉంటుందేమో అత్తయ్య, మాకైతే తల తీసేసినట్టుగా ఉంది. ఈయన గారు చేసే పనులు
11: అసలు ఇంకా ముద్దలా దిగుతుందయ్యా? కొంచెమన్నా బుద్ధుందా, బాధ్యత ఉందా?
6: వదినా వదినా వదినా, 10 ఏళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు. ట్రై సంథింగ్ న్యూ. ఏంటమ్మా వీళ్ళు
7: సిగ్గు లేదారా? ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు, మీ అన్నయ్యను చూడరా, వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్లి రాజమండ్రిలో ఉద్యోగం చేసుకోవచ్చుగా.
12: మా ఉద్యోగం చేస్తే ఇంకా చూసుకుంటారు.
7: వాదేంద్ర మమ్మల్ని చూసుకునేది, ఇంటి ఇల్లు పాతి వాడిని చూసుకుంటా.
11: అసలు ఇదంతా కాదత్తయ్య, ఇంట్లో తనన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి, అంతే.
6: అబ్బో ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే
11: పెళ్లి చేసుకోవాలి.
4: అదండి ఏంటి మూవీ తెలిస్తే కాల్ చేయండి. అండ్ నాయనమ్మలు చూసారా ఎంత చక్కగా సపోర్టింగ్ గా ఉన్నారు. ఐ డోంట్ అగ్రీ అండి, నాయనమ్మలు కఠినంగా ఉంటారు, కరకుగా ఉంటారు అని. నాని యా దిలా దొంగి అంటే ఏంటో మరి నాకు తెలీదు.

0: ఆన్లైన్ అయిపోయింది. అందుకనే ఇప్పుడు దాకా డెంటిస్ట్ ఆఫీస్ లో ఉన్న వెంటనే కాలేజ్ వస్తాను షో అయ్యే లోపల మాట్లాడాలండి.
1: సో కరెక్ట్, ఇందాక ప్రశ్న కూడా సరిపోయిందా మీకు?
0: అవును అవును, చూస్తుంది ప్రశ్న తినలేదు, ప్రశ్న తినుంటే వెంటనే కాల్ చేస్తుందండి.
1: సమాధానం వరకు విన్నారైతే
0: అదే కదా, అదే కదా, వస్తాను కళా కుదిరేసింది.
1: బాగుంది. సో మరి మరి వచ్చేసింది కదా మీకు పేరు, మనకి నేను అడిగిన క్లిప్పింగ్ ఏ మూవీ నుంచి?
0: బెంగాల్ టైగర్.
1: అదే కదా, విత్ లిటిల్ బిట్ క్లూ అక్కడ క్యాచ్ చేసేసారు.
0: తారా సినిమాలు ఇలా
1: సేమ్ టు సేమ్, తారాగణం కూడా సేమ్ టు సేమ్, చుట్టుపక్కల ఆర్టిస్టులు కూడా
0: అమ్మని నాన్నని పట్టుకుని ఏమే వస్తే అంటాడు. ఇప్పుడు కొంచెం వదులు ఆడినట్టున్నారు, కొంచెం ఎక్కువ తిట్లు పెట్టడానికి.
1: అవును, అసలు ఆర్టిస్టులు కూడా చాలా మంది ఆవిడ ఆయనకు అక్కగా చేయడము, వదినగా చేయడము, చాలా మూవీస్ లో సేమ్ టు సేమ్. సో వెరీ
0: డిఫరెంట్.
1: అవును, ఏం చేస్తామండి, ప్రేక్షకులు అలా ఉంటారు, వాళ్ళకి అదే నచ్చుతుంది, వాళ్ళు వేరే విధంగా ట్రై చేస్తా అంటే ఒప్పుకోరు. ఇప్పుడు చూడండి, సూర్య గారు కూడా అదే జరిగింది, దట్స్ ద ఫీడ్బ్యాక్ ఇమీడియట్లీ అందరూ చెప్పినది. స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, దాని పిక్చరైజేషన్ బాగుంది, బట్ మన సూర్య గారు మన సూర్య గారు లానే కావాలి అంటారు. మరి ఎట్లా చెప్పండి? గుడ్ గుడ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. కాల్ చేస్తాండి, ఓకే. తప్పకుండా మళ్ళీ ఇంకో దానికి కాల్
0: చేయండి. మీరు ఇందాక మీరు ప్లే చేశారన్నదో తెలియదు, ఇది ఒకటి ఉంటుంది చూడండి, రక్షలు బ్రహ్మానందానికి తిండితో చంపేస్తాడు కదా, అదే ప్రకాష్ అండి.
1: అది నాయక్ మూవీ,
0: నాయక్ మూవీ, ఓకే. అది వీలైతే వెయ్యండి, అది వేస్తారు కదా తెలియదు.
1: వేయలేదు,
0: చాలా పండిగా ఉంటుంది.
1: వేస్తా. థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ యువర్
0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ
1: ఫ్రైడే.
0: థ్యాంక్స్ అండి, నైస్ టాకింగ్ టు యు, బై.

0: అదండి, నాకు శ్రీనివాస్ గారు కాల్ చేసి మన విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ అయితే సూపర్ గా ఉంది, తప్పకుండా అందరూ చూడండి. అఫ్ కోర్స్ మిక్స్డ్ ఉంటాయి, కొన్ని కొన్ని అటు ఇష్టమైన సీన్స్ ఉంటాయి, కొన్ని మనం అంతగా భరించలేనివి కొన్ని ఉంటాయి, వాటిని పక్కకు పెడితే ఓవరాల్ గా మూవీ ఈజ్ వెరీ గుడ్, గుడ్ కాన్సెప్ట్, గుడ్ మూవీ, గుడ్ గోయింగ్, గుడ్ దానికి సంబంధించి మంచి అన్ని ఉన్నాయి అని చెప్తున్నారు. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ రికమెండేషన్ అండి, ఇష్టంగా ఉంది. ఇవాళ వీకెండ్ హ్యాపీగా చిల్ అవుదాం అనుకుంటే సినిమా చూసిరండి, తర్వాత చెప్పండి ఎలా ఉంది ఏంటి అని మీ అభిప్రాయం కూడా మాతో షేర్ చేసుకోండి. 9726361966 స్టూడియో నెంబర్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫుడ్ రిలేటెడ్ గా మనం కాన్సెప్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మరొక సన్నివేశం వినిపిస్తాను. ఈ సన్నివేశం విని మీరు చాలా కాలం అయి ఉంటుంది అనుకుంటున్నాను, ఇందులో ఏ మాత్రం మీకు కన్ఫ్యూజన్ రాదు, ఖచ్చితంగా ఇది ఫలానా సినిమా అని ఒక క్లారిటీతోనే కాల్ చేస్తారు. హియర్ కమ్స్ ద క్లిప్పింగ్.
1: తోస్తావేంట్రా నీ జిమ్మడా, నిన్ను చంపే. మీరా, మీరు ఎక్కడున్నారంటమ్మా?
2: నా సంగతి సరే గాని, నువ్విక్కడికి వచ్చావేంటి?
1: ఈ ఛత్రపతి నా అప్పడాల కొట్టుని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడమ్మా, నేను ఒప్పుకోలేదని ఈడ్చుకొచ్చి 3 రోజుల నుంచి తిండి లేకుండా చేశాడమ్మా, ఆకలి.
2: అయ్యో బాబు, అన్ని ఇక్కడే ఉన్నాయి, తినమ్మా.
1: అమ్మో, వీళ్ళని నమ్మడానికి లేదమ్మా, చస్తే ఓ గొడవ వదిలిపోతుందని వాటిల్లో విషయం కలిపి ఉంటారు.
2: వాళ్ళేం కలపలేదమ్మా, తిను.
1: నేను తిన్ను.
2: నీదంతా పిచ్చి అనుమానం, నేను తిని చూపిస్తాను చూడు.

0: ఇంట్లోనూ ఏం లేదమ్మా.
1: పొట్లకాయ కూర, ఉలవచారు, ఆవకాయ, పెరుగు, అది లేకపోతే ముద్ద దిగదు. పాయసం
0: చాలా.
1: ఈ ఛత్రపతి అమ్మ కడుపు సల్లగుండా. శత్రువైనా ఏం భోజనం పెట్టాడమ్మా?
0: నీ మాటల్లో పడి నేను కడుపు నిండా తినేశాను.
2: అదండి, ఆబ్వియస్లీ సీన్ క్లియర్ గా వింటే మీకు క్లియర్ గా వినిపిస్తుంది, అందులోనే ఉంది సినిమా టైటిల్, ఏ మూవీ నుంచి నేనైతే చెప్పట్లేదు, అందులోనే ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. అయితే మరొక్కసారి ఇప్పుడే ట్యూన్ ఇన్ అయిన శ్రోతల కోసం నేను చెప్తున్నాను, ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ లో మనం మాట్లాడుకున్నాం ఫిల్మీ షూటింగ్స్ ఎలా ఉంటాయి, అది భోజనాలు అవి చేసే సమయంలో ఎలా షూట్ చేస్తారు అని. గంటల తరపుడు అలా ఒక సన్నివేశం షూట్ చేసినప్పుడు ఆర్టిస్టులు నాన్ స్టాప్ తింటూ పోయారనుకోండి, ఇంతే సంగతులు. అండ్ ఎస్పెషల్లీ చాలా మందికి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, డైట్ లో ఉంటారు, శనివారం అంటారు, శుక్రవారం అంటారు, ఏదేదో ఉంటుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా లంచ్ టైమ్ కి అక్కడ జరుగుతోంది సన్నివేశం అన్నట్టుగా తీశారు, కానీ ఒరిజినల్ గా షూటింగ్ ఏ సాయంత్రం తీశారో పొద్దున్న తీశారో ఎవరికి తెలుసు. సో వి నెవర్ నో. సో ఇంక నుంచి నెక్స్ట్ టైం మీరు నిశ్చితంగా పరిశీలించితే గనక నెక్స్ట్ టైం యూ విల్ కమ్ టు నో. ఈ సన్నివేశంలో కూడా అందరూ తింటున్నట్టుగానే అనిపిస్తారు, మెతుకులు అవి మొహాన్ని అంటుకుని కనిపిస్తాయి, కానీ లిటరలీ వాళ్ళు అంత తింటున్నట్టుగా కనిపించ అంటే పట్టి పెట్టి చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇంకనేది ఫిల్మీ ఫ్రైడేస్ చూసిన వాళ్ళందరికీ ఫిల్మీ షూటింగ్ సంగతులు బాగా తెలిసిపోతాయి, నెక్స్ట్ టైం సినిమా చూసినప్పుడు ఈజీగా చెప్పేస్తారు మీరు ఇదంతా షూటింగ్ అనేసి కదా. ఎనీవేస్ ఇది ఏ మూవీలోంచో మీరే తెలుసుకోండి, మీరే కాల్ చేయాలంటే చేయొచ్చు. ఎస్ ఐ హ్యావ్ కాలర్స్. హలో, వెల్కమ్ టు రేడియో సురభి.
3: హలో అండి, ఛత్రపతి సినిమా నుంచి.
2: థ్యాంక్స్ అండి, కరెక్ట్ గా చెప్పారు, థ్యాంక్ యూ. సో మీకు ఏమైనా పాట కావాలా? థ్యాంక్ యూ. అదండి, నేను అందుకనే ఈ మధ్య అసలు అందరినీ అడగడం ఆపేశానండి. శ్రోతలు మీ అంతటి మీరే నాకు ఈ పాట కావాలని మీరు అడిగితే అది వినిపిస్తాను, అదర్వైజ్ అవును నేను పేరు అడగడం మర్చిపోయాను కదా, సారీ సారీ సారీ. మీరు మరొకసారి కాల్ చేస్తే నేను మీ పేరు తెలుసుకుంటాం, అండ్ శ్రోతలందరికీ కూడా మీ పేరు చెప్తాను. ఎస్, ఛత్రపతి మూవీ నుంచి మనం క్లిప్పింగ్ వినేసాం, అండ్ షూటింగ్ లు కూడా అలాగే చేస్తారండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈసారి మెతుకులన్నీ తింటున్నట్టుగా మొహనిండా కనిపిస్తున్నాయి, కానీ లిటరలీ వాళ్ళు కతుకుతున్నారు.

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్ర నుంచి ఈ పాట వినేసా. నేను పాటలైతే లైనప్ చేశాను, అలాగే క్లిప్పింగ్స్ కూడా లైనప్ చేశాను. బట్ ఇవాళ శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసంలో తొలి శుక్రవారం కాబట్టి ఇవాళ చాలా మంది పండుగ చేసుకుంటూ ఉంటారు. సో నేను చెప్దామని అనుకున్నానండి, బహుశా రిపీట్ మోడ్ లో చెప్తానేమో నా రాబోయే షోస్ లో కూడా. శ్రావణ శుక్రవారం పండుగ పూజ బ్రహ్మాండంగా చేసుకోండి, భోజనాలు వండుకోండి, చుట్టుపక్కల అందరికీ పంచుకోండి. బట్ మన కొన్ని ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నాం ఇక్కడికి. ఈ ప్రస్తుతానికి మనం తెచ్చుకున్న ట్రెడిషన్స్, మనం తెచ్చి పెట్టుకున్న పద్ధతులు, రిటర్న్ గిఫ్ట్స్ అని, లేక పసుపు కుంకుమ ప్యాకెట్లని, ప్లాస్టిక్ యొక్క వినియోగం విపరీతంగా చేసేస్తున్నాం కదా ఈ మధ్య కాలంలో, దాన్ని ఎంత వీలైతే అంత కట్ చేసే ప్రయత్నం చేయండి. లేదు నేను పసుపు కుంకాలు పంచాల్సిందే అన్నారనుకోండి, చక్కగా పేపర్లో పసుపు పి అని రాసి చక్క చిన్న పొట్లం కట్టండి, కే అని రాసి కుంకుమని శుభ్రంగా పొట్లం కట్టి, ఎవరి కావంటే వాళ్ళకి పేపర్లో శ్రేష్టమైన పసుపు కుంకాన్ని చిన్న చిన్న పొట్లాలు కట్టి వాళ్ళకి అందిస్తే వాళ్ళు అమ్మయ్య ఇది హోమ్ మేడ్, ఆర్గానిక్, గుడ్ వన్ అని ఒక నమ్మకంతో దాన్ని వాడుకోవడానికి కూడా అవుతుంది. ప్యాకెట్స్ అనేసరికి ఎంత లేదన్నా మన అందరం దాన్ని రీసైకిల్, రీయూజ్, రీపర్పస్ సెక్షన్ లోకి వేసేస్తున్నాం. సో ఇటువంటి చిన్న మార్పు మీరు తీసుకురాగలిగితే I want to give a shout out to you all. Please do call me and tell me, yes, mem ila chestunamo. Ee saari nen return gifts ane concept ni etti padesanu. And pasupu kunkalu ila organic ga anni biodegradable one vaadutunanu. And I'm shifting to this phase, or I'm from the beginning doing this only. Ani meeru mee gurinchi

0: చెప్పాలంటే కూడా డూ కాల్ మీ 9726361966 స్టూడియో నెంబర్. అండ్ ప్రత్యేకంగా మీకు నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. అలాంటి వారి గురించి విని మరికొంతమంది కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఎస్, గోయింగ్ గుడ్. సో నెక్స్ట్ క్లిప్పింగ్ కమింగ్ అండ్ ఇది మీరు మిస్ అవ్వకుండా కాలింగ్.
1: ఇప్పుడు వరకు ఎంత తిరుగుతుంటావు, అందుకే నేను అమ్మమ్మ గారు వెళ్ళి చదువుకోవాలంటే నా మాట వినవు.
2: అదేం నాన్న, సుబ్బు నేను చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగాం.
1: ఇద్దరు ఒకే దగ్గర పెరగల, వాడే నీ దగ్గర పెరిగాడు. వాడు పలక పగలు కొట్టుకుంటే నీ పలకిచ్చావు, వాడు పుస్తకాలు చెప్పుకుంటే నీ పుస్తకాలు ఇచ్చావు, వాడు ఫీజు పెట్టేసుకుంటే నువ్వు వాడు తీసుకుంటావు.
3: హాయ్ కుటుంబరావు. అంకుల్
1: సుజావ్ కరెక్ట్ టైం కి వచ్చాడు. ఆ ఏం సుబ్రహ్మణ్యం, ఏం సంగతులు
3: సుభాష్?
1: ఏంటి ఈ టైం లో వచ్చారు సారు?
4: బాధాకాలం తల్లే,
1: ఈ అడుగు తినే వాళ్ళకి వేళాపడలేదు.
3: అది హిందూ పేపర్ జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామని.
1: ఓహో.

0: మాంసం తిని తిని ఒళ్ళు కొవ్వెక్కి ఒకటి గుండెపోటు.
1: అది ఇంగ్లీష్ పేపర్ రా,
0: ట్రాన్స్లేషన్
2: చెయ్యి కడుక్కోండి అంకుల్.
1: ఛా, మాకు తెలవదే. మిగిలిన కూరలు సర్దే ఫ్రిడ్జ్ లో పెట్టు, లేకపోతే ఇడ్లీలో నచ్చుకోవచ్చు.
2: డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను.
1: వీటితో సోది పెట్టుకోకుండా అన్ని సర్దేసి త్వరగా వచ్చి పడుకో.
0: నేను కూడా బయలుదేరుతాను అంకుల్. గుడ్ నైట్.
1: గుడ్ నైట్. గుడ్ నైట్.
2: గుడ్ నైట్ జాను.
0: బాయ్ అంకుల్.
1: విశ్వనాథం గారి కొడుకును వదిలేస్తే మరి మెతికెక్కుతున్నాడు. అమ్మయ్యా త్వరగా వచ్చి పడుకో.
3: రెండు పేరుకి
2: థ్యాంక్స్.
0: నేనంటే ఇంట్లో పౌరుషంగా బయటకు వచ్చాను, మీకేమైందిరా?
3: మేము స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నామేంటి అవార్డులు పొందడానికి? అందరిలో సేమ్ స్టోరీ. మా నాన్న అయితే నన్ను కింద పడేసి తొడంత కరిసియో.
2: ఏరా మీ నాన్న పిచ్చా?
3: అవును, మీ నాన్న కసిన తర్వాత అలాగే
0: అయిపోయి మచ్చి జుమాంజే.
2: ఏంట్రా
0: నువ్వు కూడా ఇంట్లో నుంచి గెట్ అవుటా?
2: లేదు, వద్ద నుంచి ఎక్కేలు, ఆగకుండా వస్తున్నాయి. అరే హాస్పిటల్ కి వెళ్తున్నాను.
0: ఎక్కిళ్ళా?
2: అవునరా.
0: లేదు
2: ఎందుకురా కొట్టావు?
0: షాకి సెక్కులు పోతాయిరా?
2: సెక్కులు నాకు కాదురా, మా నాన్నకి.
3: ఈ మొక్క కొట్టడం ముందు చెప్పాలా?
4: అదండి, అసలు ఈ క్లిప్పింగ్ మీరు మిస్ అయ్యే సమస్య లేదా నాకు తెలుసు. నాకు ఉష గారు కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేశారు, బట్ ఐ స్టిల్ వెయిట్. ఇంకా ఎంతమంది ఈ క్లిప్పింగ్ విని సరైన సమాధానం చెప్తారో. 9726361966 స్టూడియో నెంబర్. మీరు విన్న ఈ సన్నివేశం ఏ సినిమాలోనిది? లెట్ మీ ప్లే లిటిల్ బిట్ మోర్. అది వింటూ యాడ్ బ్రేక్ లోకి వెళ్దాం.
5: సుబ్బు, ఎందుకు వ్యవస్థ? బుద్ధిగా చదువుకుంటే
6: వాడు ఆకలికి తక్కువలేడు, వెలవెళ్ళాడిపోతాడు.
0: వెలవెళ్ళాడిపోతాడా? చిన్నోడు ఎడారిలో వదిలేసినా మహారాజులో బతికేస్తాడు, అడికి ఆ టాలెంట్ ఉంది.
4: అదండి ఎవరిది?
7: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
8: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Me personal lucky in

0: హలో డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ అ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదిరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదిరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్.

0: 10 Irving, Texas. Visit madiranmasala.com.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. దీంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
2: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
1: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
2: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: వెల్కమ్ బ్యాక్. మీరు ఇందాక విన్న సన్నివేశం వచ్చేసి తమ్ముడు చిత్రం నుంచి. నాకు అంకిత గారు కాల్ చేశారు, అలాగే ఉషా గారు కాల్ చేశారు. ఐ థింక్ ఐ హావ్ ఎ కాలర్, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి.
5: హలో అండి.
4: హలో అండి, ముందుగా మీ పేరు?
5: జ్యోతి.
4: జ్యోతి గారు, వెల్కమ్ టు రేడియో సురభి. మీ అందరికీ కూడా శ్రావణ మాసంలోని తొలి ఫ్రైడే శుభాకాంక్షలు. చెప్పండి చెప్పండి.
5: మీరు ఇందాక పసుపు కుంకుమ కోసం చెప్పారు కదా?
4: అవునండి.
5: నాకు అది చాలా బాగా నచ్చింది.
4: థ్యాంక్ యూ.
5: మీరు చెప్పింది చాలా మంది విని ఫాలో అవుతారు అనుకుంటారు.
4: అవునండి, అందుకే రిపీట్ మోడ్ లో కూడా చెప్పబోతున్నాను రాబోయే రోజుల్లో అని ముందుగానే చెప్పేశాను ఆడియన్స్ కి. ఎందుకంటే గివెన్ పాయింట్ ఆఫ్ టైం కొంతమంది ట్యూనిన్ అయి ఉంటారు, మరొకసారి మరొక నెంబర్ ఆఫ్ పీపుల్ ట్యూనిన్ అవుతూ ఉంటారు కదా కొత్త కొత్తగా. సో అందరికి వెళ్తుంది ఈ మెసేజ్ అనేది నా ఉద్దేశం. అవునండి, మనం అందరం సమిష్టిగా చెయ్యాలి. ఇటీవల వచ్చిన పద్ధతులు కదా ఇవి ఎట్లాగూ.
5: దానికోసం నేను యాక్చువల్లీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా వాడను ఇంట్లో. మా పిల్లలకు కూడా వాడను. ఇవన్నీ ఎక్కడికి పార్టీకి వెళ్ళినా కూడా ఈ క్యారీ అవర్ ఓన్ వాటర్ బాటిల్స్.
4: అవును, అందరం ఇది పాటిస్తాము, బట్ ఈ పండుగ సమయంలో మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవి చేసేస్తూ ఉంటాం ఇలాంటివి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్.
5: కాదండి,
4: నాకు మరొక కాలర్ కూడా కాల్ చేశారు. ఐ థింక్ ఐ మిస్ దెమ్. మీరు తిరిగి ప్రయత్నించండి, తప్పకుండా మీ కాల్ ని నేను ఆన్ ఎయిర్ తీసుకుంటాను. ఇందాక చెప్పినట్టుగా పండుగ సమయంలో పసుపు కుంకాలు ఇవ్వాలంటే పేపర్ లో పొట్లం కట్టి ఇవ్వచ్చు అని. మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అమ్మలు అమ్మమ్మలు ఇలా వాయనాలకు వాటి పండుగలకు వెళ్ళొచ్చాక నెక్స్ట్ డే పిల్లలుగా మా డ్యూటీ అనమాట, అన్ని పసుపులు తీసి ఒక డబ్బాలో వేయటం, ఆ పొట్లాలన్నీ ఓపెన్ చేసి చిన్న చిన్న పొట్లాలు అన్ని పసుపు తండి ఒక పసుపు డబ్బాలో వేయటం, కుంకుమ అంతా చక్కగా కుంకుమ డబ్బాలో వేయటం అనమాట. మాకు అది ఒక రొటీన్ లాగా కూడా ఉండేది పిల్లలకి. అది అలాగే మొదలయ్యాయండి. డేస్ అంటే అట్లాగే ఉంటాయి. మనము ఈ మధ్య కాలంలో ఈ స్పీడ్ లైఫ్ లో ఇలాంటి వాటికి అలవాటు అయిపోయాం. కానీ గుడ్, నాకు అంకిత గారు కాల్ చేశారు, ఉషా గారు కాల్ చేశారు. ఇందాక నేను మీకు వినిపించిన సన్నివేశం తమ్ముడు చిత్రం నుంచి. తమ్ముడు మూవీ నుంచి సన్నివేశం విన్నాక మరి అన్నగారిది వినాలనిపిస్తుంది కదా, వినిపించేయమంటారా? వినిపిస్తున్నాను, మీరు క్యాచ్ చేసి కాల్ చేయండి.
6: నాలుగు ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం.
7: కనిపెట్టరు కదన్నీ
6: చావుగా భలే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా?
7: ఎలా మేనేజ్ చేసేవాడు?
6: ఆ రోజు రాత్రి నేను ఇంటికి అనగా గుడ్ మార్నింగ్. ఏమండి?
8: ఏంటండి
6: ఈ ఫ్లాట్ మీదేనా?
8: ఇది వరకే చూసారుగా.
6: బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోట ఇదే ఫస్ట్ టైం.
8: నాన్సెన్స్.
6: నిన్నే
7: ఏంటన్నా అలా నడుస్తున్నావు?
6: ఇలాంటి

0: ఇప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నమస్కారం.
1: నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం ఎలా ఉంది? జలుబు చేసిందా?
0: క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడ ఇచ్చేస్తుంది దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు?
2: లేటెస్ట్ ఫ్యాషన్.
0: ఈ రంగు బాగుంది.
1: అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు.
3: వచ్చేసారా?
0: నమస్కారం.
1: నీకే?
3: ఓ నమస్కారం.
0: డిజైన్ బాగుంటే పడుతుంది.
1: మా అమ్మాయి కుట్టింది.
3: చూసారా?
2: అమ్మాయిలో మర్డర్ జరిగింది.
0: మీ అమ్మాయి చేసిందా?
3: మొన్నది బొమ్మకి ఇస్తే ప్రైజ్ వచ్చింది.
0: నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది.
2: నువ్వు అన్ని చూసా, ఈ ఫ్లోరింగ్ మిస్
1: అయ్యావు. మా అమ్మాయి
0: తుడిచింది కదా. ఇంక లేదా అన్నా?
2: దాని నుంచి అదే ట్రై చేస్తున్నాను.
0: దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి
2: పొగరెక్కువ,
0: శుభ్రత ఎక్కువ.
2: అన్నం వడ్డించండి ఆంటీ.
1: వడ్డించాను కదా బాబు.
0: ఇంకొంచెం వెయ్యమని అడు ఉద్దేశం. లేకలా తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. పాప ఏం చదువుకుందా ఆంటీ?
1: బీఏ చదివింది బాబు. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేసాం.
0: మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని.
4: అదండి, ఈ సన్నివేశం కూడా విన్నారు కదా, ఇది ఏ మూవీ నుంచి? నాకైతే ఉష గారు, అంకిత గారు కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేశారు. తమ్ముడు గారి సన్నివేశం వినిపించినప్పుడు అన్నగారి సినిమా నుంచి సన్నివేశం వినిపించడం కంపల్సరీ అని నేను అనుకుంటున్నాను నా సెగ్మెంట్ లో. కాబట్టి అలాంటి కంపల్సరీ ఏం లేదు అని మీరు అనొచ్చు, దట్స్ ఓకే. అయితే మరి అన్నగారి సన్నివేశం వినిపించాను కాబట్టి తమ్ముడు గారి పాట వినిపిస్తాను. మీరు విన్న ఈ సన్నివేశం ఏ మూవీ నుంచి? 9726361966 స్టూడియో నెంబర్. ఈ సన్నివేశం కనుక మీరు చూస్తుంటే ఇందులో వేణుమాధవ్ గారు మరియు చిరంజీవి గారు మనకి భోజనం చేస్తున్నట్టుగా, దానికి ముందు వారు ఒక మద్యపానం చేసినట్టుగా ఆ సన్నివేశం ఉంది. కానీ రియాలిటీలో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా షూటింగ్ ఎలా చేస్తారు అని, అంతా భ్రమ, అంతా భ్రాంతి. అందుకనే వీళ్ళంత టాప్ ఆర్టిస్టులు. నిజంగా వాళ్ళు చూడగానే ఇది నిజమేనా అనుకుంటాం కదా, అలా ఉంటుంది వారి నటన.

0: సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గారు మరియు కాజల్ అగర్వాల్ తను నటించిన మూవీ ఈ సినిమా నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట. ఇందాక నేను మీకు వినిపించిన సన్నివేశం, మనందరం ఎంజాయ్ చేసిన ఆ సన్నివేశం వచ్చేసి మనకి జై చిరంజీవ చిత్రం నుంచి అన్నమాట. సో నాకు కాలర్స్ ఆల్రెడీ ఇందాక చెప్పేశారు, అయిపోయింది, దాన్ని వీఆర్ డన్ విత్ దట్. అయితే నాకు ఉషా గారు ఇందాక ఫుడ్ రిలేషన్ లో ఈ మస్తు కామెడీ సీన్ అండి ఇది వినిపించండి అని అడిగారు. ఈ సీన్ వినిపిస్తున్నాను, లెట్స్ ఎంజాయ్ దిస్ సీన్. నిజంగానే ఫుడ్ ఎవరన్నా ఇంత రేంజ్ లో తింటారా, తినగలుగుతారా? ఎనీవేస్, అయితే మన టాపిక్ మాత్రం మర్చిపోకండి. అమ్మమ్మలు నాయనమ్మలు స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అలా ఉంటే డూ కాల్ మీ అండ్ నాకు చెప్పండి. నేను అదే అంటూ ఉంటాను, నాని యాద్ దిలాదుంగి అంటే నాని యాద్ దిలాదుంగి. ఎక్కడ అమ్మమ్మలు నాయనమ్మలు ఎంత స్వీట్ గా ఉంటారు, అది గ్రాండ్ కిడ్స్ తో అయితే మాత్రం అబ్బో చెప్పలేనంత ప్రేమ చూపిస్తారు.
1: ఆపుతావా నీ బట్టి పురాణమా, జరగాల్సిందా జరిగిందిగా, ఇంకే నిలబడ్డారా, వెళ్ళండి.
2: ఏమండి, మీరు ఒప్పుకుంటే మధున్ మా ఇంటికి తీసుకెళ్లి మా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను.
1: ఏం ఒప్పుకునేది, బ్యాండ్ మేడమా, తీసుకెళ్ళయ్యా.
2: బా, మీరు సూపర్ సార్.
1: నాయనా, నాకు ఇవ్వక రింగు, తీసుకెళ్ళు బాబు. జిలేబే.
3: ఏం సార్ పిలిచారా?
1: అమ్మా చెర్రీ, నువ్వు పిల్లలు తీసుకుపో, నిన్ను మాకు మా పిల్లకి తగిలించిన మీ జిలేబీ మాకి మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా.
2: ఓకే సార్.
3: బాబ్జీ గారి చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మరి మీ చెల్లెల సంగతి ఏంటి, ఏదో మాట అనుకుంటే సరిపోదు కదా, అలా సీరియస్ లుక్ లేవుకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది సార్. ఇది సగం తీసేయమని చెప్పండి సార్.
4: జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా, నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది, ఎలా పడితే అలా తినాలి, లేకపోతే కంట్రోల్ తప్పిపోతా చంపేస్తా.
5: ఇదేదో మద్రాస్ కిచెన్ లా ఉంది, అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి.
4: తేను
3: తింటా.
0: అంత తింటే ఇంకింతే సంగతులు.
3: బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తినండిపోయాయి, ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తెల్లే సార్, కుక్కారు ఇంతెలా.
0: అదండి, అందుకని మన మర్యాదలు చేసేటప్పుడు ఎవరికన్నా కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషలీ ఈ పండగ సీజన్ లో టూ మచ్ అయిపోతూ ఉంటాయి, అందుకని ఉపవాసాలు చేసే వాళ్ళకైతే ఇది రైట్ టైం.

0: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ మూవీ నుంచి నేను మీకు క్లిప్పింగ్ వినిపించు సారీ పాట వినిపించాను. ఇందాక వినిపించిన క్లిప్పింగ్ అయితే నాయక్ చిత్రం నుంచి మనకి ఉషా గారు అడిగిన రిక్వెస్ట్ వినిపించడం జరిగింది. మరి మరొక సన్నివేశం వినిపిస్తాను, మరి తెలిసి ఇది ఏ మూవీ నుంచో ఎంతమంది క్యాచ్ చేస్తారో. ఫుడ్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కాబట్టి అది ఫుడ్ కి హైజీన్ కి కాంబినేషన్ ఈ మూవీ ఈజీ టు క్యాచ్.
1: ఆకలేదా?
2: ఆకలా? మామూలుగా ఇట్లా
1: రండి.
2: అసలే చరాగ్గా ఉంది.
3: ఓకే,
2: అందరూ ఒకే చెప్పుకున్నారేంట్రా?
1: కొత్త ఒకే పెట్టినప్పుడు ఒకే ప్లేట్ లో కలిపి మా అమ్మ అందరికి ముద్దలు కలిపి పెడుతుంది.
2: మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడంలో టైం ఇవ్వట్లేదురా?
3: లవ్ అలాంటిది కోరచావుగా, అనుభవించు.
1: ఏంటా గుసగుసలు, తింటావా తినవా?
2: నువ్వు తింటావా?
1: యా,
2: అయితే నేను తింటా. చూడరా కిషోర్, చూడు.
0: ప్రతి ఆట ఇంతేగా.
2: అసలు ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ డిన్నర్లు అంటే నాకు ఎంత ఇష్టమో కదా.
3: చెచ్చుకో, 20 మందికి ఒకటే ప్లేట్, ఒకటే చెయ్యి 20 మంది నోట్లోకి వెళ్ళొస్తుందన్న మాట. అంటే 5 ఫింగర్లు ప్రతి పెదాలని టచ్ చేస్తూ వస్తుందన్న మాట.
2: నువ్వు మరీ అంత డీటెయిల్ గా చెప్పచ్చు చోర్. అక్కడ అందరూ కలిపి 20 మంది, మనతో కలిపి 24. అది ఏ నోట్లేరా?
3: పర్లేదు
2: నువ్వు వెళ్ళు.
3: సార్ పిలుస్తున్నారు.
2: పై నుంచి నూనె పెడుతున్నాం, కింద నుంచి ఎత్తుతున్నాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, నేను ఎత్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలా? ఇంట్రెస్టింగ్ గా తిందా అంటే డిస్టర్బ్ చేస్తున్నాడు వేగ్నా.
3: వాడి నూనెనే కలుపుతున్నావు, చూసుకో.
2: జోకా సార్, చంపేస్తా. బామ్మగారు యుద్ధం మొదలు పెట్టని చెప్తాను. అలా ఇస్తాడంట రా,
3: ఇప్పుడు అదే కలిపి పెడతారేమో, చూసుకో.
1: నీకు ఎక్కువ అయితే పక్కన ఏరా, ఇలా అందరూ తినే దాంట్లో ఏదని నీకు ఎన్నిసార్లు చెప్పాను?
3: ఏడుపు వస్తుందిరా. వద్దు, ఏడో బావదు.
0: ఏ మూవీలో వచ్చి ఈ సన్నివేశం అసలు వింటుంటేనే మీకు కూడా నవ్వొస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫుడ్ రిలేటెడ్ కాన్సెప్ట్ కాబట్టి వాళ్ళు చూసారా, అంతమంది కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అందరూ అన్నిసార్లు అన్ని షూటింగ్ కోసం అన్ని ముద్దలు తినలేరు, ఎంత ఆక ఇష్టమైనా సరే. సో డెఫినెట్ గా ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్న ఫిల్మీ ఫ్రైడేస్ లోని కాన్సెప్ట్ కి. అండ్ బామ్మలండి, ఎంత ప్రేమగా అంత మందికి ఓపిగ్గా కలిపి కలిపి అన్నాలు పెడుతున్నారు. అసలు బామ్మలు ఎంత స్వీట్ గా ఉన్నారు కదా, అదే నా పాయింట్. మీకు ఎప్పుడన్నా అలా స్ట్రిక్ట్ గా ఉన్న బామ్మలు తెలుసా అనేసి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటే చెప్పేచ్చు. ఇది ఏ మూవీ నుంచి మీరు విన్న క్లిప్పింగ్ తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్.

లిటిల్ హార్ట్స్ చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. నేను మీకు ఇందాక వినిపించిన సన్నివేశం వచ్చేసి శర్వానంద్ సూపర్ మూవీ మహానుభావుడు, మహానుభావుడు చిత్రం నుంచి ఆ ఆవకాయ సీన్. అరే ఎంత బాగున్నాయి కదా ఈ క్లిప్పింగ్స్, ఇన్ని ఉన్నాయా ఫుడ్ రిలేటెడ్ లో, ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్, అబ్బాబ్బాబ్బా అసలు ఏముంది కదా అని మనమే అనుకుంటుంటూ ఇలాగే 3 గంటలు గడిచిపోయిందండి. మరొక్కసారి శ్రోతలందరికీ శ్రావణ మాసం పండుగ శుభాకాంక్షలు. శ్రావణ మాసం సంబంధించి 4 శుక్రవారాలు, 4 మంగళవారాలు, శనివారాలు, సోమవారాలు కూడా. నార్త్ ఇండియన్లో అయితే శ్రావణ కా సోమవారని సోమవారం ప్రత్యేకంగా వ్రతాలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. సో ప్రతి ఒక్కరికి వారి వారి పద్ధతులను అనుసరించి చాలా చాలా ఉంటాయి. అందరికీ శ్రావణ మాసం ప్రారంభం అయిపోయింది కాబట్టి శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైం మరొక్కసారి శ్రోతలందరికీ లెట్స్ నాట్ రీసైకిల్ ఆర్ రీయూజ్ ఆర్ రీపర్పస్ లాస్ట్ ఇయర్స్ ఆర్ ప్రీవియస్ పసుపు కుంకుమ పొట్లాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లెట్స్ ట్రై సంథింగ్ న్యూ. అండ్ అంత న్యూ కాకపోతే పద్ధతి పాటించాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా చక్కగా ఓపిక్గా కూర్చుని ఇంట్లో పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఈ టాస్క్. మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ డోంట్ గో ఫర్ ప్లాస్టిక్ జిప్ లాక్స్, మామూలు పేపర్, బయోడిగ్రేడబుల్ పేపర్ లాంటిది ఏదైనా తీసుకుని దాంట్లో పొట్లాలు కట్టి ఇవ్వచ్చు అన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఇంకా చాలా ఉంది. మీరు ఏదేదో చేస్తున్నారు, మీరు ప్రత్యేకంగా ఈసారి పాటిస్తున్నారు, యు ఆర్ వెరీ వెరీ కాషియస్ అబౌట్ దిస్ అంటే గనక తప్పకుండా కాల్ చేసి మాతో షేర్ చేసుకోండి. మనకి డాలస్ లో బోల్డని వస్తువులు చుట్టుపక్కల అవైలబుల్ గా ఉన్నాయి, అన్ని మన చుట్టూ ఉన్నాయి కాబట్టి పండగని పండగలాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు సపోర్టింగ్ గా రేడియో సురభి ఇస్ ఆల్వేస్ దేర్ 24/7. మంచి మంచి పాటలు, మాటలు, ఆటలు ఆల్వేస్ ఇన్ స్టోర్. సో స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. ఇంత చెప్పేశానంటే టైమ్ ఫర్ మీ టు లీవ్ అండ్ సే టాటా, బాయ్ బాయ్. అయితే తిరిగి కలుసుకుంటాను మిమ్మల్ని సండే ఆఫ్టర్నూన్ 4 PM. ప్రతి ఫస్ట్ అండ్ థర్డ్ సండే ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ లో మనం స్పెషల్లీ ఉమెన్ హెల్త్ గురించి మరింత సమాచారం తెలుసుకుంటూ ఉంటాం. మన చుట్టుపక్కల ఉన్న ప్రాక్టీసింగ్ డాక్టర్స్ వారు స్వయంగా ఆన్ ఎయిర్ వచ్చి మన కోసం చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు. సో ఈ ఆదివారం కూడా వీ హ్యావ్ ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ అట్ 5 PM. 4 to 7 సూపర్ సండేస్ అంటూ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు హ్యాపీ ఫ్రైడే, ఎంజాయ్ యువర్ ఫెస్టివల్. Signing off for now.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉంది. అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
3: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, అజిలిప్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 @ 919-491-4514.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రేణీల.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arugyame, Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arugyan Kapadukune Sutra.
0: HD3.
1: Ayushman Bhava, Arugyame, Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arugyan Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఫ్రమ్ కేఆర్

0: to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఐ ఎం రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడబడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: బిర్యానీ తింటావా?
6: మర్చిపోయావా? I am on a diet. Salad.
5: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
6: ఇంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా?
5: అంత వరీ అవకు. ఎమ్ఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 అండ్ $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM టు 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైఫ్ హండ్రెడ్ బిర్యానీతో డబుల్ కమిటా ఫ్రీ.
6: షేరింగ్ ఈస్ కేరింగ్ తెలుసా?
5: ఎమ్ఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, ఇర్వింగ్.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో

0: to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.
1: హాయ్ అండ్ రామోపాల్ వర్మ,
2: అందరికి నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సైన్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఆయన రామోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: Istilamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సుర్వి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సుర్వి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge to neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. కాఫీ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసిబేలవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాగోసింహం సైకో.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: or call Nanda G3 at 919-491-4514.
1: ஆகட்டுக்குண்டாம் ஒப்பட்டு படுத்தாம் ரேடியோ சுரபி,
0: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெளிவு நேசம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడాగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, టెలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. Radhika, next week my office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
6: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
7: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సైన్ కుమార్.
9: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
10: రేడియో సురభి,
11: రేడియో సురభి,
8: రేడియో సురభి,
9: మీ తెలుగునేస్తం రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
2: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ స్పోర్టి. దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all.
4: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ஹலோ ஹலோ ஹலோ ஹாய், ஹாப்பி ஃப்ரைடே அண்ட் வெல்கம் டு சிறுபி டிடோர் வித் மீ ராஜேஸ்வரி. நேன் மீతో பாட்டு 7 గంటల దాకా ఉంటాను. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ శ్రావణ మాసం వేళ నుంచి మొదలైపోయింది కదా శ్రావణ మాసం. సో మా శ్రోతలందరికీ శ్రావణ మాసం సందర్భంగా కూడా శుభాకాంక్షలు. హౌ ఇస్ ఎవరీబడి డూయింగ్? హౌ రెడీ ఆర్ యూ ఫర్ ద వీకెండ్? ఐఎమ్ టోటలీ రెడీ, డెఫినెట్లీ. ఈ వీకెండ్ చాలా చాలా బిజీగా ఉంది స్కెడ్యూల్, బికాస్ మరి చాలా హ్యాపెనింగ్ వీకెండ్ కదా. సో రేపు మీ అందరికీ తెలిసినట్టుగానే రేడియోలో మీరు వింటూ వస్తున్నట్టుగానే వీ హ్యావ్

ఆనంద్ బజార్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ప్రతిసారి ప్రతి సంవత్సరం ఈ ఆగస్ట్ 15th టైం ఫ్రేమ్ లో ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ వారు అందించే ఈ ఆనంద్ బజార్ కార్యక్రమం చాలా చాలా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతిసారి చాలా మంది వస్తారు, అలాగే ఈసారి కూడా, కాకపోతే టూ మచ్ ఆఫ్ హీట్ ని మైండ్ లో పెట్టుకుని అండ్ ఆఫ్ కోర్స్ చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితుల్ని కూడా మైండ్ లో పెట్టుకుని అమెరికా సెంటర్ లో ఈసారి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బెస్ట్ పార్ట్ ఇస్ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం, ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్ అండ్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫన్, షాపింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలు. అందరూ వచ్చేసేయండి విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ టు సెలబ్రేట్ ద హోల్ డే. మధ్యాహ్నం 2 గంటలకల్లా మొదలవుతుంది అండ్ గోస్ టిల్ ద ఈవినింగ్. ఒక చాలా చాలా అద్భుతమైన మ్యూజిక్ కాన్సర్ట్ ఉండబోతుంది. ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ ఇద్దరు అక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు, అనిరుద్ అండ్ షణ్ముఖ ప్రియ. అది విషయం. ఓకే సరే, మనం ఇంకా ఐ హావ్ లాట్ టు షేర్ ఇవాళ, ఐ హావ్ లాట్ టు టాక్ అండ్ నిన్నటి కార్యక్రమంలో ఒక చిన్న కొనసాగింపు ఉంది. విల్ కంటిన్యూ దాట్ ఆల్సో అ లిటిల్ బెట్. బట్ వాట్ డి యూ ఫీల్ లైక్ ఇవాళ ఈ ఫ్రైడే సాయంకాలం సురభి డిటూర్ కార్యక్రమానికి మీరు ట్యూన్ అయి ఉంటే మీరు ఏం వినాలనుకుంటున్నారు? వాట్ డస్ యువర్ హార్ట్ వాంట్ లిసన్ టు? కాల్ చేసేయండి, బికాస్ దిస్ ఇస్ డ్రైవ్ టైమ్ విచ్ ఇస్ యువర్ టైమ్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను అండ్ ఇవాళ 7 నుంచి 9 దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి శ్రీకాంత్ ఈజ్ కమింగ్ బ్యాక్. సో ఆల్ ది వే టిల్ 9 PM లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, సో వీకెండ్, మీ వీకెండ్, వాట్ డస్ యువర్ వీకెండ్ సే? ఎలా ఉంది మీ వీకెండ్? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఏం చేయబోతున్నారు ఈ వీకెండ్? రిలాక్సింగ్ మోడా, ఇంట్లో ఉందామనుకుంటున్నారా, లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ స్కూల్ కొంతమందికి అయిపోయి ఉంటుంది కదా, సో ఇప్పుడు మళ్ళా అఫ్కోర్స్ చాలా మంది ముందే ప్రెప్ అవుతారనుకోండి, వీక్ స్టార్ట్ అవబోతూ ఉంటే దే వుడ్ లైక్ టు గెట్ రెడీ ఫర్ ద వీక్ అండ్ ద రిథమ్ అండ్ ద రైమ్. బట్ ఒక్కోసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా సెట్ అవుతూ ఉంటారు కాబట్టి మేబీ అ క్విక్ చెక్, హౌ డిడ్ వి డూ ద ఫస్ట్ వీక్ అండ్ దెన్ మేబీ ఒక చిన్న రీసెట్ బటన్ ప్రెస్ చేసి అన్ని మళ్ళా బ్యాక్ ఆన్ ట్రాక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఇట్ ఇస్ సో హార్డ్, ప్రతిసారి ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళా బ్యాక్ టు స్కూల్ టైమింగ్, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ కిడ్స్ కదా, అది పెద్దవాళ్ళకు కూడా. ఎంత ఎంత కాదనుకున్నావు అనుకున్నా పెద్దవాళ్ళకు కూడా ఇట్స్ బ్యాక్ టు స్కూల్, దట్ మీన్స్ బ్యాక్ టు ద గ్రైండ్. సో కాల్ చేసి చెప్పండి, వాట్ ఈస్ యువర్ వీకెండ్ లుకింగ్ లైక్, వాట్ యూ వాంట్ టు డూ అండ్ హౌ ఇస్ ఇట్ లైక్, ఏమంటుంది మీ వీకెండ్, ఏమంటుంది అండ్ ఈ వారం ఎలా గడిచింది. 972-636-1966 అండ్ ఇవాళ కొన్ని మీరు నోటీస్ చేస్తే మనం ఓపెనింగ్ లోనే ఇవాళ ఒక పేట్రియాటిక్ సాంగ్ విన్నాము. ఇట్స్ ఎ ప్రైవేట్ సాంగ్, చాలా నచ్చింది నాకు యాక్చువల్ గా. అది ఇందాక నేను ఆ పాట గురించి మాట్లాడదాం అనుకుని మర్చిపోయాను, బట్ నాకు ఆ పాట చాలా నచ్చింది. ఇట్ వాజ్ అ వెరీ వెరీ వండర్ఫుల్ కంపోజ్ చేశారు పాటని అండ్ రాశారు కూడా, చాలా బాగా పాడారు కూడా ఆ పాటని. అండ్ మీకు ఎవరికైనా ఆ పాటకి సంబంధించిన వివరాలు కావాలంటే కాల్ చేయండి, ఐ షేర్ దట్ విత్ యూ. బట్ ఫర్ నౌ వీ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద నెక్స్ట్ సాంగ్. ఈ పాట వింటూ మనము ఐ థింక్ దాదాపుగా బ్రేక్ లోకి వెళ్ళిపోతాము, కాబట్టి బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి. విల్ కీప్ టాకింగ్ అండ్ అఫ్ కోర్స్ యూ కెన్ కాల్ మీ, యాజ్ యూ నో. This is Drive Time, which is your time.

వెల్కమ్ బ్యాక్ టు సిర్బి టీటో. మనం ఆల్మోస్ట్ బ్రేక్ దగ్గరలో ఉన్నాము. సో క్విక్లీ ఒక స్పెషల్ రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది, ఇప్పుడే విన్నా నేను. ఇది రిక్వెస్ట్ వచ్చిన తర్వాత నేను ఎందుకు నవ్వుతున్నానో మీకు పాటేసేటప్పుడు అర్థమవుతుంది. బట్ టుడే ఇస్ వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ నిన్న మనం ఒక హీరోయిన్ గురించి మాట్లాడుకున్నాము. అఫ్ కోర్స్ ఆవిడ జయంతి సందర్భంగా ఆవిడని గుర్తు చేసుకున్నాము, ఆవిడ సినిమాల జర్నీ అంతా కూడా గుర్తు చేసుకున్నాము. Now, the 14th, actually not exactly the date maybe, but around this time, marks a very, very special milestone for one of the top Telugu heroes. Yavara hero. Try to guess and call Chayan Naku, 976-36-1966. Ninnu ee hero gurinchi kuda pratyekanga manam Sridevi gari segment lo maatladukunnamu. Aithe yavaraina, who is marking a very significant milestone in their career right now? కాల్ చేసి చెప్పండి శౌర్య, యువర్ స్పెషల్ రిక్వెస్ట్. ఆనెస్ట్లీ అది నేను వినాల్సి వచ్చింది ముందు, అసలు ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అని తెలుసుకోవడానికి. సో మేబీ ఇట్స్ వెరీ పాపులర్ అమంగ్ కిడ్స్ బ్యాక్ టు స్కూల్ థీమ్ పార్టీ.

0: మేబీ ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్న వాళ్ళకి దిస్ ప్రాబబ్లీ ఈజ్ ద చికెన్ బనానా ఇస్ వెరీ పాపులర్ మేబీ, బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఇట్స్ ఫన్ టు వాచ్ అండ్ లిసన్. యూఆర్ లిస్నింగ్ టు సుర్భి డిటూర్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3. రేడియో సుర్భి మీరు వింటున్నది 107.9 FM HD3 లో మాత్రమే కాదు, మీరు మీ యాప్ ని మీ యాపిల్ అండ్రాయిడ్ డివైసెస్ లో డౌన్లోడ్ చేసుకుంటే కూడా వినొచ్చు. ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money needs clarity.
3: Ippudu India endukura
4: munnattu nunchi okate panti nopira India kelli treatment cheyinchukovalsinde.
1: Mana Telugu dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. కిడ్స్ కి అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిసన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
10: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

Okay, so right now there is a huge talk going on. Chala chala ekku buzz nadustundi. Iddaru actors gurinchi, telugu cinema industry ki sambandhinchi, iddaru heroes gurinchi. So naturally meer nenu adigina prashna kudiga confuse ayya avakasam undi. Kaani nina manam Sridev gar meeda pratyekamaina karyakramam chesam kabatti rendu hero vache chance ledu andaloki aa topic loki. So manam oka taram heroes gurinchi maatladtam anamata. There is one hero, aina సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఒక ఒక ఒక సెట్ నంబర్, ఒక మైల్ స్టోన్ నంబర్ దాటారు కాబట్టి ఒక ఇట్స్ అ బిగ్ థింగ్ దట్ హ్యాస్ బీన్ టాక్డ్ అబౌట్ అండ్ సెలబ్రేటెడ్ రైట్ నౌ. హూ ఇస్ దట్ హీరో అని అడిగా నేను. తెలిస్తే కాల్ చేసి చెప్పండి. నాకు వేరే హీరో పేరు వస్తుంది, అతని గురించి కూడా మాట్లాడదాం. బికాస్ డెఫినెట్లీ ఇట్స్ వర్త్ టాకింగ్ మూవ్ దట్ హీ హాస్ టేకన్ రీసెంట్లీ. ఓకే, and that could be because of August 15th ainandu valla kuda kavachu. Anyway, we'll talk more than gurinchi padi maatladam manam. But for now I want to remind you that Anand Bazaar is happening. The Indian Independence Day celebrations are happening at Comerica Center. Repu sayankalam, repu madhyanam 2 gantalaku atla start aithe ratri daaka karyakramalu konasagutayi Comerica Center lo jarugutunnayi. Sir, indoor, so I know it is super duper hot. Ivalla kuda kaasep ala baitiki velthe oka chinna meeting ki I felt like I'm burning, literally a burning sensation vachesindi. Super duper hot undi, but don't worry, enough parking ఉంది అక్కడ. ఇట్స్ అ ఫ్రీ పార్కింగ్ అండ్ హ్యాపీగా మీరు ఫ్యామిలీతో వచ్చి ఇండోర్ ఈవెంట్ కాబట్టి హైగా ఎంజాయ్ చేయొచ్చు ఫుల్ టైమ్. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మచ్ ఫన్ అండి. బాగుండు

బాండ్ దట్ వైబ్ ఇస్ ఆల్ వెరీ డిఫరెంట్. టిపికల్ గా జరిగే ఈవెంట్స్ కన్నా కూడా ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ డే కి సంబంధించిన ఈవెంట్ కాబట్టి దీనిలో వైబ్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. సో డెఫినెట్లీ బ్రింగ్ యువర్ కిడ్స్, ఎస్పెషల్లీ యంగర్ కిడ్స్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్లీ గో దేర్, లాట్ ఆఫ్ వెండర్స్, ఆల్మోస్ట్ 100 పైన వెండర్స్ ఉన్నట్టున్నారు, అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ షాపింగ్, ఫుడ్, సెలబ్రేషన్స్, ఫన్ అండ్ ఎవ్రీథింగ్ అదనమాట సంగతి. విల్ బి దేర్ టూ. సో యా, లెట్స్ మీట్ దేర్ రేపు సాయంకాలం. కమ్యూనికా సెంటర్లో 2 గంటల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అండ్ స్పెషాలిటీ, స్పెషల్ హైలైట్ ఏంటి అంటే షణ్ముఖ ప్రియ అండ్ అనిరుద్ ఇద్దరు కూడా అక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు. అది విషయం. ఓకే, సో నా ప్రశ్న ఇంకా స్టిల్ ఓపెన్. అండ్ వాట్ యూ ఫీల్ లైక్ లిసనింగ్, వాళ్ళ మీరేం వినాలనుకుంటున్నారు? 9726316966 కి కాల్ చేయండి. అండ్ రేడియో సర్వీ కార్యక్రమాలు మీరు 107.9 ఎఫ్ఎం లో వినొచ్చు, 107.9 ఎఫ్ఎం HD3 లో వినొచ్చు. అలాగే రేడియో సర్వీ యాప్ ని మీ యాపిల్ అండ్రాయిడ్ డివైజెస్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా థ్యాంక్ యూ శ్రీని గారు, నాకు మీరు గుర్తు చేసినట్టుగా డెఫినెట్ గా రేడియో సురభి వాజ్ ద ఫస్ట్ రేడియో ఛానల్ టు బి అవైలబుల్ ఆన్ ఎలక్సా అండి. హౌ కెన్ వి నాట్ టాక్ అబౌట్ ఇట్ కదా, వీ షుడ్ బి, బికాస్ వీ ఫిగర్డ్ దాట్ వే అవుట్, కాబట్టి వీ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్. సో ఎలక్సాలో కూడా మీరు హాయిగా ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, కిచెన్ లో ఉన్నా, గార్డెన్ లో ఉన్నా, ఏం చేస్తున్నా, అలా దానికి చెప్పేస్తే దాని పని చేసుకుని వినిపిస్తూ ఉంటుంది. మీరు అలా వింటూ మీ పని మీరు చేసుకోవచ్చు. సో అదనమాట సంగతి. అండ్ విల్ టాక్ మోర్, ఐ హావ్ సమ్ క్వశ్చన్స్ టు ఆస్క్, అవి కూడా అడుగుతాను, మాట్లాడతాను. అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ డేకి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఐ వాంట్ యూ టు షేర్ సమ్ ఆఫ్ యువర్ థాట్స్, సమ్ ఆఫ్ మై థాట్స్. విల్ టాక్ మోర్.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. ఓకే, సో నేను ఇందాక చాలా బ్రాడ్ అయిపోయినట్టుంది మీకు అది ది క్వశ్చన్ దట్ ఐ ఆస్క్డ్ యు. నేనేం అడిగానంటే ఒక వన్ ఆఫ్ ద సీనియర్ హీరోస్ ఇన్ ద ఇండస్ట్రీ, అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద టాప్, దాట్ హీరో హ్యాస్ కంప్లీటెడ్ ఏ మైల్ స్టోన్ ఇన్ హిస్ కెరియర్ అనమాట. సో ఆ హీరో ఎవరు, ఆ మైల్ స్టోన్ ఏంటి అనేది నా ప్రశ్న. సో దానికి కొంచెం ఎక్కువ సీనియర్ హీరో అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఏదైనా అవ్వచ్చు కదా అన్నది పాయింట్. కరెక్టే, పాయింట్ వెల్ టేకెన్. సో లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. నిన్నటి షోతో నేను ఎందుకు కలిపాను అంటే, ఆయన్ని నిన్న షోలో మనము శ్రీదేవి గారి మీద స్పెషల్ చేశాం కదా, సో అప్పుడు శ్రీదేవి గారి వన్ ఆఫ్ ద మూవీస్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ హీరో ఒక పర్టికులర్ సినిమాలో ఆవిడతో కాంబినేషన్ లో ఒకే సినిమా చేశారు ఆయన. అండ్ ఆ సినిమాలో చాలా అన్కంఫర్టబుల్ గా చాలా చోట్ల అనిపించారు అనేది మనం మాట్లాడుకున్నాం. సో ఇంతగానే ఏం హింట్ ఇవ్వను నేను, ఐ కాంట్ గివ్ ఎనీ అదర్ హింట్ బికాస్ హీఈస్ నోన్ యాజ్ అ ఫ్యామిలీ హీరో. ఆయనకి మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది, డాన్స్ పక్కన పెట్టేద్దాం, బట్ యాక్షన్ హీరో లాగా అంటే ఒక సీరియస్ రోల్స్ లైక్ యూనో ఒక పోలీస్ ఆఫీసర్ లాంటి రోల్స్ చేస్తే చాలా బాగుంటుంది చూడటానికి. ఇట్ సూట్స్ హిమ్ సో వెరీ వెల్. బట్ ఆల్సో హీస్ నోన్ ఫర్ హిస్ కామెడీ అండ్ దట్ స్పేస్. అలాంటి హీరో ఇంకా ఇంతగానే ఏం హింట్ ఇవ్వను నేను, ఐ థింక్ దట్ ఈస్ ఎనఫ్. మంచి మంచి లొకేషన్స్ లో పాటలకి అండ్ బాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ చేసిన హీరోయిన్స్ కి చాలా అప్పట్లో చాలా పాపులర్ ఆయన. ఇంకెవరు, అఫ్ కోర్స్ యూనో, కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ వేటూరి గారి యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి డాలస్ లో. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ సండే, ఆగస్టు 16 తారీఖు సండే ఆఫ్టర్నూన్ 3:30 జరుగుతున్నాయి మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం లో. అండ్ ఎవ్రీవన్ ఇస్ వెల్కమ్. డెఫినెట్లీ మీరు గనక పాటల్ని అభ్యానిస్తే, వేటూరు గారి సాహిత్యానికి అభిమాని అయితే, మన లోకల్ డాలస్ సింగర్స్ కొంతమంది కలిసి దే ఆర్ గోయింగ్ టు గివ్ అ స్పెషల్ పర్ఫార్మెన్సెస్. అఫ్ కోర్స్ రెనౌండ్ సింగర్స్, డాన్సర్స్ అండ్ మ్యూజిషియన్స్ అందరూ కూడా దే గోయింగ్ టు పర్ఫార్మ్. సో గో హెడ్ అండ్ చెక్ దిస్ అవుట్. దిస్ ఇస్ వన్స్ అగైన్ హ్యాపెనింగ్ ఎట్ మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఇన్ ఫ్రిస్కో, హ్యాపెనింగ్ ఆన్ సండే ఆఫ్టర్నూన్ 3:30. అండ్ దీంతో పాటు దెర్ ఇస్ అనదర్ ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ సండే. మన అగైన్ ఈ వీకెండ్ నేను చెప్పాను కదా చాలా చాలా బిజీ వీకెండ్ అని. లెట్స్ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మై నేమ్ ఇస్ కాలింగ్.
1: హలో, నా పేరు శ్రీని అండి.
0: శ్రీని గారు చెప్పండి.
1: మీరు ఇప్పుడు ఏదో అడిగారు, నాకు క్వశ్చన్ మొత్తం అర్థం కాలేదు, బట్ అది వెంకటేష్ క్షణక్షణం మూవీ.
0: వెంకటేష్ అని మీకు క్వశ్చన్ అర్థం కాకుండా కూడా కరెక్ట్ ఆన్సర్ ఎలా వచ్చేసింది?
1: ఒక సినిమా మొహమాటంగా యాడ్ చేశారన్నారు కదా.
0: కరెక్ట్, అదే చాలా పెద్ద క్లూ కదా. అవును, ఎస్, దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. వెంకటేష్ గారు 40 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు ఇండస్ట్రీకి వచ్చి. సో ఆ సందర్భంగా అనిల్ రావి పుడతా అండ్ కాంబినేషన్ లో రాబోతున్న ఆయన సినిమా గురించి ఒక చిన్న పోస్టర్ అది రిలీజ్ చేశారు కదా, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా, సో అది మాట్లాడుతున్నాను అన్నమాట. సిన్స్ యూ కాల్డ్ మీ అండ్ గేవ్ మీ ద ఆన్సర్, వెంకటేష్ గారి ఫస్ట్ సినిమా ఆర్ ఫస్ట్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ, ఎనీబడి కెన్ కాల్ అండ్ టెల్ మీ. వెంకటేష్ చేసిన సినిమాలలో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? ఆయనది అంటే చాలా ఉండొచ్చు మీకు, బట్ వెంటనే ఆయన తేజ్ చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఏంటి, కాల్ చేయండి 9726361966. ఈ పాట తర్వాత ఇంకో ఈవెంట్ ఏంటి మనం మాట్లాడుకుందాం.

వెరీ వెరీ వెరీ వెరీ ఫేవరెట్ పాట నాకు ఈ పాట. చాలా లిరిక్ చాలా బాగుంటుంది. ఐ రియలీ లైక్ దట్ సాంగ్ లిరిక్. చిన్న చిన్న పదాలు బాగుంటాయి. నా గతంలో నీ కథ ఎంతో, నీ కథలో నా కథ అంతే. ఎంత బాగుంటుందో. సిద్ శ్రీరామ్ పాడిన పాట ఇది. మనం విన్నది రంగ్ దే అనే సినిమా నుంచి ఈ పాట విన్నారు మీరు. అండ్ రాసింది శ్రీమణి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఈ పాట. అండ్ ఎస్, ఐ హావ్ ఫ్యూ పీపుల్ టెలింగ్ మీ వాళ్ళకి ఫేవరెట్ సినిమా ఏంటి వెంకటేష్ గారిది అని. చాలా మందికి ఇది ఇప్పుడు నేను వినిపించిపోతున్నాను ఒక రెండు మూడు పాటలు, కానీ అవి చాలా మందికి కామన్ గా ఇష్టమైన పాటలు అవి. ఆ టైంలో నాకు ఐ హావ్ సమ్ సిగ్నిఫికెంట్ మెమరీ ఆఫ్ సీయింగ్ వెంకటేష్ గారు ఇన్ పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం, విచ్ ఐల్ షేర్ ఇన్ జస్ట్ సమ్ టైమ్ లేటర్ ఆన్. అఫ్ కోర్స్ ఐ నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు ఇంటరాక్ట్, కానీ చూశాను. చూడడం దానికే నాకు ఐ హావ్ సమ్ వెరీ వెరీ స్పెసిఫిక్ మెమరీ. విల్ టాక్ లైక్ ఐ సెడ్. అండ్ మీకు వెంకటేష్ పేరు చెప్పగానే ఏ సినిమా గుర్తొస్తుంది? నాకైతే చాలా ఉన్నాయండి. ఫర్ మీ, ఫర్ ఎగ్జాంపుల్

0: ఎగ్జాంపుల్ డెఫినెట్లీ చంటి ఇస్ వన్ అమంగ్ దెమ్. చంటి సినిమా అప్పట్లో ఆయన నటించిన సినిమాల్లో ఈ సినిమాకి యాక్షన్ పరంగా వెంకటేష్ చాలా పేరు సంపాదించుకున్న సినిమా అది. హిట్ కూడా కదా, చాలా సూపర్ డూపర్ హిట్, పాటలు హిట్. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ జానరా, బట్ డెఫినెట్లీ హీ వాజ్ నోన్ ఫర్ హిజ్ ఆసమ్ యాక్టింగ్ స్కిల్స్ ఆ సినిమాకి సంబంధించి. అలా ఒక స్వర్ణకమలం అవ్వచ్చు. నాకు పర్సనలీ ఘర్షణ సినిమా చాలా ఇష్టము, వెంకటేష్ గారిది. గణేష్ సినిమా ఇష్టం. సమ్హౌ ఐ థింక్ ఐ ఎంజాయ్ వాచింగ్ హిమ్ మోర్ యాజ్ అ యాంగ్రీ యంగ్ మ్యాన్. నాకు అలా ఎక్కువ కొంచెం సీరియస్ లుక్ లో ఎక్కువగా నాకు నచ్చుతారు. విల్ టాక్ మోర్, మీ థాట్స్ షేర్ చేయండి. ఐ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. డోంట్ గో ఎనీవేర్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us. అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ. ఇండియా బజార్, హమారా బజార్ హమారా ఘర్.
4: అమ్మా సాటర్డే మూవీ?
5: మన బడి క్లాస్.
4: అమ్మా ఓట్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
5: ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
4: ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక.
5: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: నో మ్యాటర్ వాట్ ఎన్ని పాటలు విన్నా గాని ఇలాంటి ఒక బాలుగారి పాట వినగానే చెవులకు పట్టిన తుప్పు వదిలిపోతుంది అనిపిస్తుందండి నాకైతే. ఐ మీన్ డెఫినెట్లీ షూర్ మెనీ ఆఫ్ యూ ఆల్సో ఫీల్ లైక్ దట్. హిస్ వాయిస్ ఇట్ హాస్ సమ్ సార్ట్ ఆఫ్ మ్యాజిక్. అదంతే బాలుగారి పాట వినగానే చెవులకు పట్టిన తుప్పు వదిలిపోతుంది అనిపిస్తుందండి నాకైతే. ఐ మీన్ డెఫినెట్లీ షూర్ మెనీ ఆఫ్ యూ ఆల్సో ఫీల్ లైక్ దట్. His voice, it has some sort of magic. Adante. Okay, of course, why not? Mara Dile Raja Gari Paata Kada. Mana Vinadi Varasudu Vachadu Cinema Nunchi. Meeru Vinna Paata Mana Venkatesh Gari Cinema. I do have somebody special right now with me on air, and they would be talking to us about tomorrow's event. Indaka Nunchi Nenu Mito Maatladutunna event. And that is Mahinder Garu. He's with us. IANT President, India Association of North Texas President, and I think the first Telugu President for IANT. We are very, very proudly welcoming him again to Radio Surabhi. Hello, Andy. Good evening.
1: Good evening, Rajesh Harigaru.
0: Hello, Naru. Tired? Exhausted.
1: I'm born, Naru.
0: Yeah.
1: Basically, tomorrow event, Gabati, there is a bit of nervousness, or there is a bit of and then meeting the expectations of the people. Event to nirvighnanga jaragalani manchi korikata namana panchestunnamu.
0: Definitely andi nenu indaka akkadiki vachinappudu kuda I was just checking out, right? The vibe is very already there. It's going to be a grand success, and I'm sure so many people

0: people are putting so much effort in it, kachitanga it will be a grand success. So Mahendra garu, tell us, why should everybody repu shanivaram roju weekend roju madhyanam inta endallo, why should anybody think of coming to Anand Bazaar in your opinion?
1: Okay, so mottamatiga shrotalandarki, is there an echo in my voice?
0: No Andy, no, you are sounding perfectly fine.
1: Okay, good. So mottamatiga nenu cheppalsindi entante, మనకు 15 ఆగస్ట్ అంటే చిన్నతనం లోపల స్వాతంత్ర దినోత్సవము, ఆ సెలబ్రేషన్స్, ఆ నాస్టాలజిక్ మెమరీస్ అన్ని మీకు కావాలి అంటే మీ కిడ్స్ కి అది మీ వ్యూస్ లోంచి చూపెట్టాలంటే ఈ 15 ఆగస్ట్ రోజు అనగా రేపు సాయంత్రము 2 గంటల నుంచి రాత్రి 10 వరకు ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ 15 ఆగస్ట్ విల్ హ్యాపెన్ టు బి టుమారో ఇట్ సెల్ఫ్. So that is one advantage.
0: Yeah.
1: Second advantage is it's an indoor stadium, air conditioned stadium. Happy ga meeru family tho paatu, pillal tho paatu, mee friends tho paatu andartho vachi ee karyakramanni choodalsindi ga participate cheyalsindi ga radio sarvi madhyamam dwara telugu shrotalaku Dallas lo unna prati variki as the president of the organization I am requesting.
0: Excellent.
1: This is a free event for everyone.
0: Yeah.
1: And we have almost 80 vendor booths unnai, ambala business booths unnai, non profit booths unnai, food booths unnai. Mee favorite restaurant lunchi Independence Day special food options kuda meeku vallu andistunnaru.
0: దట్ ఇస్ సూపర్, దట్ ఇస్ ఆసమ్ అండి. చాలా చాలా పెద్ద ఈవెంట్ ఇది కాబట్టి రకరకాల ఏరియాస్ లో యూ విల్ హ్యావ్ టు బి ప్లానింగ్ రియలీ వెల్ అండ్ చాలా మంది పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వీఆర్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఈవెంట్. సో రేపు ఈవెంట్ లో ఇంకా హైలైట్స్ ఏమున్నాయి చెప్తారా? ఐ నో దట్ దర్ ఇస్ అ పరేడ్, ఐ నో దట్ యూ హ్యావ్ ఇన్వైటెడ్ సమ్ సింగర్స్.
1: ప్రోగ్రామ్ హైలైట్స్ ఇన్ ఎ మినిట్ లో చెప్తాను. సో మధ్యాహ్నం 1:30 నుంచి 5:30 వరకు ఆల్మోస్ట్ 410 పర్ఫార్మర్స్ ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ 38 పర్ఫార్మెన్సెస్. సో అది ఒక అంటే నార్మల్ గా మేము చేసేదానికంటే కూడా భిన్నంగా ఈ సంవత్సరం చేస్తున్నాము, ఇండోర్ ఈవెంట్ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దిస్ ఇస్ ద 49th ఇయర్ వీఆర్ డూయింగ్ ఆనంద్ బజార్. And next year is a Golden Jubilee year. So in preparation of Golden Jubilee year, we are conducting an extended day of celebrations. And we are also doing America 250 years, plus India's 80th year of independence.
0: That is awesome.
1: Fantastic. So the largest democracy and the oldest democracy. Both countries got independence. And I'm fortunate to have this celebration is done under my leadership.
0: Yeah.
1: So దానిలో భాగంగా ఇందాక రాజేశ్వర్ గారు మీరు హైలైట్ చెప్పినట్టు పరేడ్ అనేది పరేడ్ స్టార్ట్స్ ఎట్ 5:30. ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ లెవెల్లో జరగబోతున్నది. ఎందుకు అంటే పరేడ్ ఈజ్ ద సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ అవర్ సెలబ్రేషన్. సో వీ హ్యావ్ కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా Honorable Manjunath Ji is coming, and we have a visiting member of parliament from Telangana, Kiran Kumar Reddy garu, Chamala Kiran Kumar Reddy garu phone bondi, and either state reps vastunnaru and the Frisco city mayor, Arlington mayor, Plano mayor, Irving mayor, and almost took a 35 to 38 council members, ISD members of Indian origin, vallu kuda rabothunnaru.
0: That is awesome, Andy. Also, the lineup itself is very amazing.
1: We have a special segment designed for 150th year of Vande Mataram. So, the original song has been reinstated with 6 stanzas.

Welcome back to Surabhi Detour with me, Rajeshwari. So, manam indaka ayanti message vinnam, ayanti president nunchi vachina message vinnamu. Karyakramanni continue chestu manam Venkatesh gari gurinchi maatladukuntunnam ivalla because he is completed 40 years in the industry. 40 samvatsaralu okasari aalochiste na 40 samvatsaralu cine prayanam ante, not that he is the first one, not that he is the only one, kani okasari just when you think about it, right, ante times change avutu untayi, generations maaripothu untayi, అండ్ జనాల ఆలోచన విధానం, జనాల టేస్ట్ మారిపోతూ ఉంటుంది. వెదర్ ఇట్ ఇస్ ఫిల్మ్స్ ఆర్ మ్యూజిక్ ఆర్ ఎనీథింగ్ విజువల్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, అన్ని మారిపోతూ ఉంటాయి. టెక్నాలజికల్ చేంజెస్, సోషల్ చేంజెస్, ఎకనామికల్ చేంజెస్, సో మెనీ థింగ్స్ విల్ ఇంపాక్ట్ ద ఇండస్ట్రీ కదా. అన్నిటిలో కూడా తను ఒక జస్ట్ ఇమాజిన్ ఫ్రమ్ సూర్య ఐపీఎస్ అండ్ అలాంటి సినిమాల్లో వెంకటేష్, తర్వాత లేటర్ ఆన్ అఫ్ కోర్స్ మనం కలియుగ పండుగలు ఇస్ ద ఎంట్రీ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, బట్ తర్వాత సూర్య ఐపీఎస్ కానీ ఇలాంటి సినిమాలు కానీ, తర్వాత చంటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా, ఆ తర్వాత టైమ్స్ లో ఈ ప్రేమంటే ఇదేరాలు, పెళ్లి చేసుకుందాం రాళ్ళు, ప్రేమించుకుందాం రాలు, ఇలాంటివన్నీ, దాని తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన చేసినవి. ఇందాక నేను స్వర్ణకమలం ప్రస్తావన అట్లా వచ్చి అలా వెళ్ళిపోయింది అది. స్వర్ణకమల సినిమా కూడా ఆలోచిస్తే ఆయన క్యారెక్టర్, యాక్చువల్ గా ఆయన క్యారెక్టర్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండదు, బట్ హీ ప్లేస్ ఇట్ లైక్ యు నో జస్ట్ కాంప్లిమెంటింగ్ ద మెయిన్ లీడ్ క్యారెక్టర్, మెయిన్ కథని కాంప్లిమెంట్ చేస్తూ. అలా ఆయన చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. మీకెవరికైనా అలాంటి ఇంకోటి కథని కాంప్లిమెంట్ చేస్తూ హీరో ఎలివేట్ అవ్వకుండా ఉండే ఇంకో సినిమా ఎక్కడైతే హీరోయిన్ ఎక్కువగా ఎలివేట్ అవుతుంది, అలాంటి ఇంకో సినిమా కూడా ఉంది. చాలా ఉన్నాయి, ఒక అట్లీస్ట్ నా లెక్క ప్రకారం ఒక 4 or 5 అయితే ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ థింక్ ఆఫ్ వన్ కాల్ చేసి చెప్పండి, 9726361966. కథని ఎలివేట్ చేస్తూ, హీరోయిన్ క్యారెక్టర్ ని కాంప్లిమెంట్ చేస్తూ ఉన్న హీరో క్యారెక్టర్ వెంకటేష్ గారు చేసిన వేరే సినిమా ఏంటి అదర్ దాన్ స్వర్ణకమలం?

0: రమణ గూగుల సంగీతంలో ప్రేమటేదర సినిమా నుంచి మీరు విన్న సీతారామ శాస్త్రి గారి రచనలో ఆ పాట బాలుగారు చిత్రగారు పాడారు. సరే, మరి మనం తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేసే ముందర లెట్ మీ రిమైండ్ యూ ఆఫ్ కపుల్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ టౌన్ దిస్ వీకెండ్ ఎస్పెషలీ. మనం నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాము, అండ్ ఐ వాంట్ రిమైండ్ యూ ఆల్ వన్ మోర్ టైమ్ అబౌట్ దట్. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ హ్యాపెనింగ్, ఇది మీకు కనుక సాహిత్యాభిమానులు అయింటే కనుక డెఫినెట్ గా ఇది మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించే కార్యక్రమం అవుతుంది. శతకాల ఆవిష్కరణ శతక పద్యగానం, కృతికర్త తెలుగు వేదకవి శ్రీ జనవతుల రామలింగేశ్వరరావు గారు మూకాంబిక శతకం అనే ఒక ప్రచురణని చేస్తున్నారు. ఈ ప్రచురణకర్త శ్రీమతి సుభాషిణి అండ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం బోయారెడ్డి గారు.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, సిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
3: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. అండ్ మనం బ్రేక్ వెళ్లే ముందర నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఒక స్పెసిఫిక్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఇది శతకాల ఆవిష్కరణ, శతక పద్యగానం. ఈసారి డాలస్ లో ఈ వీకెండ్ శ్రీ జొన్నమిత్తుల రామలింగేశ్వరరావు గారు ఉండబోతున్నారు. సో ఆయన ఈ కార్యక్రమానికి కృతికర్త. ఆయన వేదకవి అన్న సంగతి, తెలుగు వేదకవి అన్న సంగతి మనందరికీ తెలిసిన సంగతే. సో మూకాంబిక శతకం ప్రచురణకర్త శ్రీమతి సుభాషిణి అండ్ డాక్టర్ సుబ్రహ్మణ్య బోయరెడ్డి గారు వాళ్ల ఈ శతకాన్ని ఆయన ఆవిష్కరించబోతున్నారు అనమాట. సో ఈ కార్యక్రమము ఇంతకీ ఎప్పుడు ఎక్కడ అంటే రేపు 15 తారీఖు శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ ఫోర్ట్ వర్త్ లో ఉండబోతుంది. సో మీరు కనుక అక్కడ దగ్గరలో ఉంటే డెఫినెట్లీ వెళ్ళండి, కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అండ్ ఇదే కార్యక్రమానికి శ్రీ వామరాజు సత్యమూర్తి గారు, సింగపూర్ తెలుగు సమాజం పూర్వాధ్యక్షులు, అట్లాగే పద్యకవి, సామాజిక కార్యకర్త, ఆయన కూడా ముఖ్య ఒక ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు ఈ కార్యక్రమానికి. వన్స్ అగైన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ ద హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ ఫోర్ట్ వర్త్, విచ్ ఈస్ అట్ 3000 లాంగ్ వ్యూ అవెన్యూ, ఫోర్ట్ వర్త్. అది విషయం. ఈ కార్యక్రమంలో సభ అయిపోయిన తర్వాత విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. అది సంగతి. సరే, క్విక్లీ లెట్స్ టేక్ అ లుక్ ఎట్ ద ట్రాఫిక్ సీన్. ఐ డూ సీ అ కప్

ఆఫ్ ఇన్సిడెంట్స్. ట్రాఫిక్ ఎక్కువ ఎంత బిజీ ఏమీ లేదు, చాలా వరకు గ్రీన్ కనపడుతుంది. కానీ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లైక్ ATS ఈస్ట్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడ బ్లాక్ ఉంది రోడ్, తర్వాత ఒక రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల 635 ఎల్బిజి ఫ్రీవే, జునిపర్ రోడ్, జూపిటర్ రోడ్, ఆ ఏరియాలో దేర్ ఇస్ ఎ రోడ్ కన్స్ట్రక్షన్, సో లెఫ్ట్ లైన్ ఇస్ క్లోజ్డ్ అండ్ దేర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ కంజెషన్, నాట్ టూ మచ్. 75 నార్త్ మీద దేర్ హ్యాస్ బీన్ అన్ యాక్సిడెంట్ విచ్ వాజ్ రిపోర్టెడ్ జస్ట్ ఫ్యూ మినిట్స్ అగో. దిస్ ఇస్ నియర్ అరపావ్ రోడ్ అండ్ బెట్ లైన్, ఆ ఏరియాలో ఉంది కాబట్టి ఆ స్ట్రెచ్ కొంచెం కంజెషన్ ఉంది అక్కడ. అండ్ 75 సౌత్ ఆల్సో హ్యాస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కంజెషన్ బట్ వెరీ స్లో మూవింగ్ ట్రాఫిక్, దాట్స్ వాట్ ఐఎమ్ సీయింగ్. అండ్ మళ్ళా దెర్ ఈస్ ఏ ఒక స్పిల్డ్ లోడ్ ఉండింది ఆన్ 35 సౌత్ అండ్ సో అక్కడ ట్రాఫిక్ ఇస్ బ్యాక్డ్ నియర్ కామన్వెల్త్ డ్రైవ్, ఆ ఏరియాలో జరిగింది ఇది, సో కొంచెం ట్రాఫిక్ బ్యాకప్ అయి ఉంది అక్కడ. For sure. 35 south and 35 north also there is a little bit of traffic congestion. And on this side of the world, 121 north and south is not looking that bad. Bane undi for a Friday evening. Actually, anta yellow or green ganipistundi naaku ikkada traffic kanipinchatle. So if there is anything that I need to share with everybody and meer ganaka ekkadaina stuck ayunte, as always I keep saying, call chesi share cheyandi and we'll share it with everyone. All right, so manam Venkatesh garu gurinchi maatladukuntunnamu because he's completed 40 years. So the thing that we need to note is typical ga heroes manam indakane adigina prashna kuda anduke adigaanu mimmalni, heroine oriented kadhalu unna లేకపోతే కథాపరంగా చెప్పవలసిన విషయం వేరే అయినా అక్కడ హీరో ఎలివేషన్ కానీ హీరోని హైలైట్ చేసే సన్నివేశాలు కానీ ఎక్కువ లేకపోయినా కూడా వెంకటేష్ గారు అలాంటి సినిమాల్లో నటించినది మనం చూసాము. నేను ఇందాక ఒకటి ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు ఇంకోటి చెప్పబోతున్నాను. ఇందాక చెప్పింది స్వర్ణకమలం ఆఫ్ కోర్స్ అండ్ ఇప్పుడు ఇంకోటి చెప్పబోయేది నిన్న కూడా మాట్లాడుకున్నది క్షణక్షణం. క్షణక్షణంలో డెఫినెట్ గా శ్రీదేవి గారి హైలైట్ కదా, బట్ ఆయన చేశారు, అలా తక్కువ మంది హీరోలు చేశారేమో అన్నది నా అబ్జర్వేషన్. సో టిపికలీ ద వే ఐ లుక్ ఎట్ హిస్ జర్నీ ఏంటి అంటే, ఆయన ఇప్పటికి కూడా 40 ఏళ్లకు కూడా హీ స్టిల్ రిలెవెంట్ హీరో. ఎలా సేమ్ టిపికల్ హీరో ఫార్ములా సినిమాల కన్నా కూడా ఆయన రిలెవెంట్ గా ఎలా ఉన్నారు అంటే, మారుతున్న ఆడియన్స్ తో మారుతున్న కాలంతో పాటు ఆయన క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్స్ ని కూడా ఆయన అడాప్ట్ చేసుకుంటూ వెళ్లారేమో అని నాకు అనిపిస్తుంది. యువర్ థాట్స్ ఆర్ వెల్కమ్, కామెంట్స్ ఆర్ వెల్కమ్ అండ్ యువర్ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. 972-636-1966.

0: ఘర్షణ సినిమా నుంచి మనం విన్న ఆ పాట వన్ చాలా చాలా మంచి పాటలుంటాయి. ఈ సినిమా అంతా యాక్చువల్ గా మ్యూజికలీ సూపర్ డూపర్ హిట్ అని చెప్పచ్చు. ఈ సినిమా సచ్ అ లవ్లీ మ్యూజిక్ బై హారిస్ జయరాజ్. సో ఇందాక మనం విన్న పాట హరిణి వాయిస్ లో మనం విన్నాం, కులశేఖర్ రాసిన పాట. ఆల్ రైట్, సో నేనేం చేస్తానంటే క్విక్ గా మీకు ఒక చిన్న బిట్ వెంకటేష్ గారిది, ఒక సీరియస్ సినిమాల పరంపర కొనసాగిన రోజుల్లోంచి ఒక సినిమా తీసుకుని అంత వినిపించబోతున్నాను. సో దేర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనిపిస్తుంది నాకు. ఆయన కెరియర్ లో ఒక సీరియస్ హీరో ఫేజ్ ఉండింది ఒక టైంలో, 80s ఎర్లీ 90s మేబీ, ఆ టైం అంతా కూడా ఒక సీరియస్ హీరో ఫేజ్ ఉండేది. ఆ తర్వాత ఒక బిగ్ ఫ్యామిలీ రొమాన్స్ ఎరా నడిచింది 90s అంతా కూడా. యువర్ చంటీస్, సుందరాకాండ, ఇంట్లో ఇలాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, ఇలాంటివన్నీ ఒక ఫ్యామిలీ డ్రామాకి ఆర్ రొమాన్స్ టైప్ ఆఫ్ మూవీస్ అవి. అండ్ దెన్ దాని తర్వాత 90s చివరిలో ఒక 2000s అలా వచ్చే టైంకి ఆయన మళ్ళీ ఒక కామెడీ కింగ్ ఫేజ్ కి వచ్చేసారు. అక్కడంతా చాలా సినిమాలలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, అండ్ ఇలా చాలా సినిమాలలో ఆయన వి సా హిమ్ విత్ హిస్ ఎక్సెప్షనల్ కామిక్ టైమింగ్. సో ద వెరీ ఫ్యాసినేటింగ్ థింగ్ అనిపిస్తుంది నాకేంటంటే, అన్లైక్ మెనీ తెలుగు హీరోస్, వెంకటేష్ కెరియర్ లో ఆయన హీ కెప్ట్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. కోర్ ఆడియన్స్ ని ఎక్కడికక్కడ అబండన్ చేస్తూ వెళ్లిపోయారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సడన్ గా లచ్చే ఆయన యాక్షన్ హీరో లాగా సినిమాలు చేస్తుంటాను హిట్ అయ్యి అనుకోండి, అప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ బిల్డ్ అవుతారు కదా, అప్పుడు అసలు యాక్షన్ హీరో అంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే ఈయన అని తక్కువన్నది కట్ చేసి రొమాంటిక్ సినిమాలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. ఓకే ఇక్కడ బాగుంది అనుకుంటే మళ్ళీ ఫ్యామిలీ, మళ్ళీ అక్కడి నుంచి కామెడీ, మళ్ళీ సీరియస్ పర్ఫార్మెన్స్, మళ్ళీ మాస్. అట్లాగా హీ కెప్ట్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. పర్ హ్యాప్స్ దాట్స్ వై హీస్ ఏబుల్ టు స్టిల్ కీప్ హిమ్సెల్ఫ్ రిలవెంట్ యంగర్ జనరేషన్ లో కూడా. ఆ డిమాండ్ ని ఆయన స్టిల్ మెయింటైన్ చేయగలుగుతున్నారేమో, అగైన్ మై ఒపీనియన్. ఓకే సో ఇది క్విక్ గా వినండి సీన్. మీరు ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై సినిమా పేరు కాల్ చేసి చెప్పండి, 9 7 6 3 6 1 9.
1: మార్చి 10వ తారీఖు ఏం జరిగింది?
2: గౌరవం అండి, అది మొగుడు మీద కిరసాలు పోసిందండి. వాడేమో రక్షించండి రక్షించండి అని అరుపులండి. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళానండి, దాని మొగుడు మఠాలు ఉన్నాడండి, అరిచి అరిచి చచ్చాడండి.
1: దట్స్ ఆల్ యువర్ రన్నర్ డిఫెన్స్.
2: హత్య మార్చి 10న జరిగింది. అవునండి. ఏ సమయంలో?
3: సరిగ్గా రాత్రి 7 గంటలకండి.
2: 7 గంటలు? అంత కరెక్ట్ గా అలా చెప్పగలవు?
3: కేకలు వినపడ్డప్పుడు నేను టీవీలో తెలుగు వార్తలు వింటున్నాను.
2: తెలుగు వార్తలు? అవును. ఆ సమయంలో రాగిని ఏ రంగు చీర కట్టుకుంది?
3: ఎవరండి?
4: నన్ను బాగా చూసావా?
3: చూశాను.
4: బాగా చూసావా?
3: బాగా చూశానండి.
4: నా గడ్డ ఉందా లేదా?
1: పిచ్చి ప్రశ్న, గడ్డానికి కేసు లింక్ ఏమిటి?
4: ఉంది పీపీ గారు, ఐ విల్ ప్రూవ్ యువర్ ఆనర్.
5: అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్.

0: అడ్రస్ కాదు. యువర్ ఆనర్, పీపీ గారి సాక్షి హత్య జరిగిన చోట ఒక టెన్షన్ తో వెళ్లాడు. ఆమె ఏ రంగు చీర కట్టుకుందో గుర్తు పెట్టుకున్నాడు, గాని ఎదురుగా నిలబడ్డ నాకు గడ్డం ఉందా లేదా అని ఎందుకు చెప్పలేకపోయాడు? యువర్ ఆనర్, సాక్షి రంగయ్య 7 గంటలకు టీవీ వార్తలు వింటుంటే కేకలు వినిపించాయన్నాడు. ఆ రోజు హత్య జరిగిన ప్రాంతంలో.
1: సో క్లూ ఏంటంటే, యంగర్ వెంకటేష్, ఆబ్వియస్లీ ఆయన వాయిస్ ని బట్టి మీరు చెప్పగలుగుతారు. ఈ సినిమాలో మంచి ఒక సూపర్ డూపర్ మెలడీ సాంగ్ ఉంటుంది. మనం చాలాసార్లు ఈ సినిమాకి సంబంధించి ఆ పాట విన్నాము. అండ్ ఆ హీరోయిన్ కాంబినేషన్ లో కూడా ఐ డోంట్ థింక్ వెంకటేష్ గారు డిడ్ మోర్ దెన్ వన్ మూవీ. అగైన్ రెండు పదాలు ఉంటాయి, దర్ టూ వర్డ్స్ ఇన్ దిస్. ఆ సినిమా పేరేంటి మీరు ఒకవేళ చెప్పలేకపోతే అప్పుడు నేను ఇంకొక నెక్స్ట్ క్లూ ఇస్తా. బట్ అంటిల్ దెన్ ఈ పాట వింటూ ఆ ప్రశ్నకి సమాధానం ఆలోచించి కాల్ చేసేసేయండి.

0: రైట్ చింతకాయల రవి సినిమా నుంచి మనం విన్న పాట. ఐ డిడ్ గెట్ మై ఆన్సర్ బట్ ఐ డూ హ్యావ్ కాలర్ రైట్ నౌ. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మేను హూస్ కాలింగ్. మీ పేరేంటండి? గురు సినిమా అనుకుంటున్నారా అది?
1: నా పేరు చెప్పాను. అది ధర్మ చక్రం, ధర్మ క్షేత్రం అలా ఉంటది. బాలకృష్ణ ఒకటి, వెంకటేష్ ఒకటి, సేమ్ నేమ్ తో ఉన్నాయి.
0: దట్ ఇస్ ది రైట్ ఆన్సర్ అండి. yes, you got it right. మీ పేరు అన్నారు, గురు అన్నారు.
1: yeah,
0: all right, thank you అండి. మీకు ఏదైనా పాట కావాలా? yes, that is the right answer. And of course, నేను ఏది తక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి. సో పర్ఫెక్ట్, లెట్స్ మూవ్ ఆన్ నెక్స్ట్. క్విక్ గా ఒక బిట్ వినిపించేసి పాట, పాట నుంచి కమర్షియల్ బ్రేక్. ఈ బిట్ ఏ సినిమాలోది?
2: సారీ, తలగడ.

0: ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి, నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు, నా దగ్గర ఉందని చూపుడు వేలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది.
1: Easy, Nelson. Mother, 976-366-1966. I'll see you right after the commercial break.

0: Surabhi time check. Studio lo time 6 p.m.
1: Ayushman Bhava.
2: ఆరోగ్యం అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.

0: clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్, రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ is always within reach.

0: తులసి సినిమా నుంచి మీరు విన్న పాట. అండ్ ఎస్, ఇంతకు ముందు మనం విన్నది మల్లేశ్వరి కాన్వర్సేషన్. సో క్విక్లీ మళ్ళా నెక్స్ట్ కాన్వర్సేషన్ అండ్ నెక్స్ట్ పాట. నేను యాక్చువల్లీ 6 o'clock నుంచి ఐ థాట్ మనం 3 గంటల కార్యక్రమంలోకి రాగానే వెంకటేష్ గారి స్పెషల్ సెగ్మెంట్ నుంచి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామని అనుకున్నాను. బట్ ఐ డూ హ్యావ్ సమ్ రిక్వెస్ట్ సాంగ్స్, సో లెట్స్ కీప్ ఇట్ గోయింగ్. రైట్. అండ్ నెక్స్ట్ నేను వినిపించే ఈ కాన్వర్సేషన్ ఏ సినిమాలో చాలా ఈజీగా చెప్పొచ్చు. హియర్ యు గో.
1: ఇంద్రయాపంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి.
2: చూడటం లేదు మల్లేష్, వెతుకుతున్నాను. బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు.
1: అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావరా?
3: డిసెంబర్ 13.
1: ఏ సంవత్సరం?
3: ప్రతి సంవత్సరం.
1: ఎదవ తిరుగుతేటట్లు చూపించకండి
2: తక్రారు. 1985 అని ఇక్కడ మెన్షన్ చేశారు. బాబేంటి అలా కొట్టుకుంటున్నాడు?
1: అర్థం చెప్పినప్పుడల్లా అలా కొట్టుకుంటాడండి.
2: ఏదని చెప్తే నేను ఎవరైనా కొడతారా? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం?
1: అసలు విషయం నేను చెప్తాను పంతులు గారు.
3: మీరు ఆగండి, నేను చెప్తాను.
2: ఏంటప్పుడు పుట్టావా?
3: అప్పుడు పుట్టకూడదండి.
2: ఎప్పుడైనా పుట్టొచ్చు. ఈ డేట్ అయినా కరెక్టేనా?
3: నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను.
2: ఓహో, అదొకటి ఉందన్నమాట. ఎప్పుడు సెట్ అయింది?
3: అయితే నా డ్రీమ్ గర్ల్ తో మ్యాచ్ సెట్ అయిపోతా?
2: గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి. క్లమ్జీగా ఉంది.
3: పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా?
2: నో నీడ్ మా.
3: అయితే పెళ్ళప్పుడు చెప్పండి.
2: పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా.
3: పలాసా గారు, మీకు చూడటం రాదని చెప్పండి. అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం దాడుకోవద్దు.
2: బాబుకు ఆవేశం ఎక్కువ. పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. నన్నే శంకిస్తున్నాడు మల్లేష్.
1: ఏలే, జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడతాడు. నువ్వే మంచి మనసు.
0: ఐ కెన్ నాట్ స్టాప్ లాఫింగ్. అసలు ఈ సీన్ కైతే డైలాగ్ టు డైలాగ్, బిట్ బై బిట్ ఇస్ సో ఫనీ. ఏంటి అప్పుడు పుట్టావా అంటే అప్పుడు పుట్టకూడదు అంటే ఎప్పుడైనా పుట్టచ్చు. ఓ మై గాడ్, ఈ సినిమా ఏంటో మీరు ఐడెంటిఫై చేసి కాల్ చేయండి. రియలీ వెంకటేష్ హ్యాస్ దట్ కామెడీ టైమింగ్. ఇట్స్ ఫన్ టు వాచ్ హిమ్ ఇన్ దట్.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు సుర్బిదితో. ఒకసారి క్విక్ గా మన స్పాన్సర్ మెసేజెస్ చూసేసి కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాం. సో ఏకాల్ విద్యాలయ వారి కథక్ డాన్స్ ప్రోగ్రామ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ 28th of August, అండ్ ఈ కార్యక్రమం శుక్రవారం సాయంకాలం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. బేసిక్ గా 5 to 7 దే సర్వ్ డిన్నర్ అండ్ యాక్చువల్ ప్రోగ్రామ్ బిగిన్స్ ఎట్ 7 PM. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ ఇన్ గార్లెండ్. సో మీకు గనక కథక్ ఇష్టం ఉన్నా లేకపోతే డాన్సెస్ క్లాసికల్ డాన్సెస్ ఇష్టం ఉన్నా కానీ దిస్ ఇస్ గోయింగ్ టు బి రియలీ రియలీ ఎంజాయబుల్ ప్రోగ్రామ్ ఫర్ యూ. ఏకాల్ విద్యాలయ DFW chapter is presenting this Kathak on Kathak dance program with సిల్వర్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఇండియన్ సినిమాకి సంబంధించిన జర్నీని సెలబ్రేట్ చేస్తున్నారు ఈ పర్టికులర్ ఈవెంట్ లో. దే హ్యావ్ ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ విత్ ఎంచాంటింగ్ థియేటరికల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ కార్యక్రమానికి టికెట్స్ జస్ట్ స్టార్ట్ ఎట్ $35. ఇట్ ఇన్క్లూడ్స్ డిన్నర్. మీరు గనక టికెట్స్ కొనుక్కోవాలి అనుకుంటే tinyurl.com/kathakperformance2026 కి వెళ్లొచ్చు అండ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆల్సో ఇక్కడ ఈ కార్యక్రమంలో వెండర్ బూత్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ దే ఆర్ లెఫ్ట్ విత్ లాస్ట్ ఫ్యూ బూత్స్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ప్రమోట్ యువర్ బిజినెస్ దేర్, డెఫినెట్లీ రీచ్ అవుట్. యూ కెన్ రీచ్ అవుట్ టు రేడియో సురభి, యూ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ టు అస్ admin@radiosurabhi.com అండ్ వీ విల్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ దెమ్. సో శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి వరలక్ష్మి వ్రతం ఇస్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. ఈ వాళ్ళ కూడా కొంతమంది చేసుకుని ఉంటారు. సో మీ అందరికీ శుభాకాంక్షలతో ఇండియా బజార్ ఇస్ వాంటింగ్ టు రిమైండ్ యూ దట్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ యు నీడ్ ఫర్ శ్రావణ మాసం పూజ. అథెంటిక్ పూజ ఐటమ్స్ ఫ్రమ్ ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, పసుపు, కుంకుమ లాంటివి, బీచ్ లీవ్స్ అండ్ డెకరేటివ్ పూజ ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్, ఫెస్టివ్ గ్రోసరీస్, ఆల్ అండర్ వన్ రూఫ్. సో విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ దిస్ ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ అండ్ సేవింగ్స్. అండ్ డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ మీకు దే వాంట్ టు రిమైండ్ యూ దట్ they are offering the complete dental exam and x-ray at just $29 only. Yes, you heard that right. Complete dental exam and x-ray $29 ki maatrame. Mee smile ni healthy ga unchukodaniki special offer ni miss avakandi. This offer is only valid for limited time. You can call them 972-484-5400 or visit them at 3234 Forest Lane, Dallas. Again, 972-484-5400. And this message is from Dallas Smiles Dental and Orthodontics. Adivisham. నెక్స్ట్ మనము వెంకటేష్ గారి సెగ్మెంట్ నుంచి అలా పక్కకి మూవ్ అయిపోదాం. యస్, ఆఫ్ కోర్స్, ఇందాక వినిపించింది నవ్వు వెంకటేశ్వర సినిమా నుంచి. ఇంకా సచ్ ఫన్ కాన్వర్సేషన్, అసలు అది భలే ఉంటుంది. ఓకే, నాకు నెక్స్ట్ నేను మాట్లాడబోయే ఆర్టిస్ట్ ఎవరంటే 7 సంవత్సరాల తర్వాత ప్రొఫైల్ పిక్చర్ మార్చినందుకు ఇవాళ ఓ ఫుల్ సెన్సేషన్. మొత్తం సోషల్ మీడియా ఇస్ టాకింగ్ అబౌట్ దిస్ పర్సన్. దే హ్యావ్ ఎనీ ఐడియా హూ దిస్ పర్సన్ ఇస్? 7 ఇయర్స్ తర్వాత ఈ హీరో గారు ప్రొఫైల్ పిక్చర్ మార్చారంట, అది సెన్సేషన్. ఎవరైనా 972-636-1966 అండ్ హియర్ ఇస్ ద రిక్వెస్ట్ సాంగ్.

ఎస్ ఆబ్వియస్లీ పాటేసేసి అంత హైప్ ఉన్న టాపిక్ నేను మాట్లాడితే కరెక్ట్ ఆన్సర్ అందరు చెప్పరు. ఎస్ ప్రభాస్ ఇవాళ హీ చేంజ్డ్ హిజ్ ఇన్స్టా ప్రొఫైల్ పిక్చర్ ఆఫ్టర్ 7 ఇయర్స్ అని అదొక పెద్ద సెన్సేషనల్ టాక్ నడుస్తుంది బయట రైట్ నౌ, బికాస్ హీ అప్డేటెడ్ హిజ్ ప్రొఫైల్ పిక్చర్ టు బి ద ఫౌజీ మూవీ సినిమా. సో ఫౌజీ సినిమాకి సంబంధించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఐ వుడ్ లైక్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ బిఫోర్ ఐ ఈవెన్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ డెఫినెట్లీ మనం ఫౌజీకి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మనము టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద షో మాట్లాడదాము ఫర్ వెరీ స్పెసిఫిక్ రీజన్. బట్ అంటిల్ దెన్ ఇంకొక పాట నేను వినిపిస్తున్నాను ఇప్పుడు. మీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వినిపించే ఈ పాటకి, ఇది యాక్చువల్గా మిరాయి సినిమాలోది, ఈ పాటకి ఆర్ ఈ సినిమాకి ప్రభాస్ కి ఉన్న కనెక్షన్ ఏంటి? ఇఫ్ యు నో దెన్ యు నో. 972-636-1966.

ఈ సినిమాకి ప్రభాస్ కి ఏంటి లింక్ అంటే ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ చేశారు. ఎస్, దాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మీరు వింటున్నది సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ మనము కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఐ మీన్ ఇంకో పాట వినే అవకాశం లేదు కాబట్టి మనం కాసేపు మాట్లాడేసుకుని అట్లా కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్లిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇవాళ కార్యక్రమంలో చివరి 30 నిమిషాలు ఐ వాంట్ టు టాక్ లిటిల్ బిట్ అబౌట్ ద బిగ్ డే టుమారో. అండ్ బిగ్ డే యాజ్ ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే టుమారో ఫర్ అ లాట్ ఆఫ్ ఇండియన్స్. అండ్ ఎన్ని రకాల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఎంత క్రియేటివ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు అని సోషల్ మీడియా ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఒక్కొక్కటి చాలా చాలా ఇన్స్పిరేషనల్ గా, చాలా ఒక ఎలాంటి ఒక ఆనందం ఉప్పొంగుతుంది కదా కొన్ని చూస్తే, అట్లా అనిపించింది అనమాట కొన్ని చూసినవి. సో విల్ టాక్ అబౌట్ ఆల్ దాట్ రైట్ ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్ ఇన్ ద లాస్ట్ 30 మినిట్స్. అండ్ కొంచెం లెట్స్ బికమ్ లిటిల్ బిట్ patriotic for the last 30 minutes today. I know it's a Friday evening, kani why not? This is a very, very important milestone, and so let's celebrate together. And you're listening to me only on Sarvi Detour 107.9 FM HD3. రేడియో సర్వి అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ అఫ్ కోర్స్ రేడియో సర్వీ సౌండ్స్ లైక్ హోమ్. మా కార్యక్రమాలు వినాలి అంటే రేడియో సర్వి యాప్ ని మీ యాపిల్ ఆండ్రాయిడ్ డివైజెస్ లో డౌన్లోడ్ చేసుకోండి, అలాగే అలెక్సా లో కూడా మీరు రేడియో సర్వి హ్యాపీగా వినొచ్చు. ఆల్ రైట్, సో కమర్షియల్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీ

0: only on Radio Surabhi 107.9 FM HD3.
1: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పుడాగా చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, నార్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries, 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
4: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
4: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: Oi, biryani tintava?
8: Marchipoyava? I am on a diet. Salad.
7: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
8: Inti rendu order chestunava?
7: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 p.m. to 11 p.m. Plus, vala special live handi biryani to double kamita free.
8: Sharing is caring. Telusa?
7: M&M, 1900 Marketplace Boulevard, Irving.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టోర్ విత్ మీ రాజేశ్వరి. నేను ఇంకొంతసేపు మీతో పాటు ఉంటాను, ఇంకొక 20 నిమిషాలు దాదాపుగా మీతో పాటు ఉంటా. అండ్ నా తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి శ్రీకాంత్ ఈజ్ ఆల్రెడీ హియర్. సో లెట్స్ కంటిన్యూ విత్ ది హ్యాపీ అవర్ ఎంటర్టైన్మెంట్. సరే, దాని గురించి మాట్లాడగల ముందర ఇంకా ఫర్దర్ గా నేను ఇందాక చెప్పినట్టుగా ఈ కాసేపు ఈ చివరి 30 మినిట్స్ ఆఫ్ టుడేస్ షో ఐ వాంట్ టు డెడికేట్ టు అవర్ ఇండియన్ సిచ్యువేషన్, ఇండియన్ సెట్టింగ్ అండ్ ఇండియన్ ఎక్స్పీరియన్స్. బీయింగ్ అన్ ఇండియన్, దాట్ వాట్ డస్ దట్ మీన్ టు యూ, వాట్ డస్ దట్ ఫీల్ లైక్ టు యూ, ఈ విషయానికి డెడికేట్ చేయాలనుకున్నాను. సో కాసేపు మాట్లాడుకుందాం దాని గురించి. బట్ దానికన్నా ముందర ఐ బ్రాట్ అప్ ద టాపిక్ ఆఫ్ ప్రభాసస్ ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేశాడు అని చెప్పాను కదా ఇందాక 7 ఇయర్స్ తర్వాత. సో హీ అప్డేటెడ్ ద ఫౌజీ మూవీ. సో ఐ వాజ్ జస్ట్ అనలైజింగ్, ఇది ఒక బాహుబలి, సాహో, రాధేశ్యామ్, సలార్, కల్కి ఇట్లాంటి ఫేజ్ తర్వాత ప్రభాస్ కి అనదర్ లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ స్పెక్టాకిల్ అవ్వబోతోంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఈ సినిమా మీద. సెట్ ఆన్ అ పీరియడ్ లవ్ స్టోరీ సెట్టింగ్ అండ్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్. ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మూవీ నేనేమనుకుంటానంటే ఇస్ హనురాగపూడి. బికాస్ హనురాగపూడి, ఇఫ్ యూ థింక్ అబౌట్ హిమ్, ఒక సీతారామం, ఎమోషనలీ డ్రివెన్ స్టోరీ టెల్లింగ్, హీ డస్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ విత్ ఇట్. నౌ comparing that to Prabhas in his movie ante because I'm not saying Prabhas cannot do emotional part, but then oka larger than life, oka action, oka rage, oka, you know, that sort of storytelling alavata ayipindi Prabhas personality adan cut out ki character ki. And just people have been making such movies. Now this combination definitely is going to be oka lanti oka kotta layer add chestundemo, the romance, patriotism, history, action and all that combination. It will be interesting to watch what is coming with this combination. Anedi music also could become very important, and enduku annadi meer cheptaru gaani, if you know anything about the movie that is going to be coming soon ananachu manam. All right, so let's talk now about ఇండియన్ ఇండిపెండెన్స్. ఈసారి ఇండియన్ ఇండిపెండెన్స్ ఒక సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఎన్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో, డిఫరెంట్ అకౌంట్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమోషన్స్ సెట్ చేస్తూ వస్తున్నారు. ఒకటి చాలా నాకు హార్ట్ టచింగ్ గా అనిపించింది, అండ్ దట్ వాజ్ ఆల్సో వెరీ హార్ట్ టచింగ్ ఫర్ మెనీ మెనీ పీపుల్ యాజ్ ద మీడియా టాక్స్ ఆర్ గోయింగ్. అండ్ దట్ ఈస్ అబౌట్ ఒక స్కూల్ సెటప్ లో ఒక స్కూల్ చిల్డ్రన్ అంతా కూడా అక్కడ మన భారతదేశానికి సంబంధించి నేషనల్ ఆంథమ్ బ్యాక్ డ్రాప్ లో there was a marketing ad campaign that ran. That was very heart touching. దాని గురించి మనం మాట్లాడదాం ఈ పాట తర్వాత.

నమస్తే జీ, మీరు విన్న పాట కీరవాణి గారి సంగీతంలో ఆఫ్ కోర్స్. అండ్ ఎప్పుడు మీకు నెత్తులు మరిగినట్టు అనిపిస్తుంది? ఒక ఒక పేట్రియాటిజం ఆలోచిస్తే, ఒక భారతీయత గనక ఆలోచిస్తే, ఎప్పుడైనా నెత్తులు మరిగినట్టు ఎప్పుడు అనిపిస్తుంది? ఎలాంటి మూమెంట్స్ ఉంటాయి? ఎప్పుడైనా ఉంటాయా అసలు? అలా whenever the times like this come, manam we all celebrate, we bring in lot of memories from our childhood. Manam perigina vatavaranam nunchi, aa rojul nunchi, manakunna anubandhal nunchi enno gnapakalu mantho pattu teeskostam. Kani how much of those memories manam anta treasure ga daachukuni, vaati lonchi edaina eppudaina ila nettunu marigelanti sandarbham vachinappudu danni manam did we encourage that emotion to grow? Has that ever happened to you? It has happened to me many, many times. And ikkadiki vachin tarvata ippatiki 23 samvatsaram in US for me. And every single year, I keep missing these days. Konni konni moments untayi, konni konni days untayi, pratyekanga manam celebrate chesukune days. Vaatlo Indian Independence Day is definitely one thing that I miss being in India. Because adi, it's a different feeling. That emotion itself is different. The vibe is very different. అప్పుడు అలాగే ఉంది. నేను రీసెంట్ గా ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఎమోషన్ అట్లాగే అనిపించింది, అట్లీస్ట్ టు మీ ఇన్ ద ప్లేసెస్ దట్ ఐ కమ్ ఫ్రమ్, ద ప్లేస్ దట్ ఐ లివ్, మై ఫ్యామిలీ లివ్స్. బట్ నేను ఇందాక మాట్లాడుతున్న ఒక యాడ్ క్యాంపెయిన్ చూసినప్పుడు, దట్ ఈస్ డెఫినెట్లీ ఎ మోమెంట్ దట్ యు ఫీల్ వెరీ ఇమోషనల్ అబౌట్ అని. అది ఏంటంటే, మాటలు రాని పిల్లలు, చాలా మంది మాట్లాడలేని పిల్లలు, అండ్ మాటలు మాట్లాడలేరు, వినపడదు అలాంటి పిల్లలు. వాళ్ళంతా కూడా ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో దే ఆల్ ఆర్ లైన్డ్ అప్ టు సింగ్ నేషనల్ యాంథమ్. జస్ట్ ఇమాజిన్, ఎలా, హౌ డు దే సింగ్ నేషనల్ యాంథమ్? వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళ మాటలు రావు, వాళ్ళకి వినపడదు. ఆ బ్యూటిఫుల్ వీడియో అది చూస్తే అసలు ఎంత హృదయంగా ఉందంటే, ఇట్ ఇస్ సో సో సో హార్టెనింగ్ టు వాచ్ ఇట్. అండ్ డెఫినెట్లీ ఇట్ మేక్స్ యూ ఇమోషనల్. క్రియేటివిటీ అండ్ మార్కెటింగ్ అండ్ దిస్ హ్యాస్ గాన్ టు అ నెక్స్ట్ లెవెల్ విత్ డిజిటల్ మీడియాస్ ఏమన్నది ఎక్స్ప్లోజన్ in these days. And definitely guys, is something that you must watch. Okavela kadena, if you are able to search for it and definitely watch it. And dane antaru nenu kasapalla cheptha meeku, I have to pull that video for me to share that information with you. But if you have anything to say, definitely call me. 80th Independence Day celebrations sandarbhanga, Indian 80th Independence Day sandarbhanga, manu ee topic maatladukuntunnam.

ఆ మైల్ స్టోన్ ని సెలబ్రేట్ చేసుకుంటూ రేపు రాబోయే రోజుకి ఇవాళ ఒక 30 seconds టు 60 seconds ఐ జస్ట్ వాంట్ గివ్ ఇట్ టు కంక్లూడ్ ఇవాళ షోని ఒక చిన్న ట్రిబ్యూట్ తోటి. బట్ బిఫోర్ ఐ డూ దట్, ఇందాక నేను చెప్పిన పోస్టర్ మార్కెటింగ్ మసాలా అనే ఒక పేజ్ అండి, దాంట్లోకి వెళ్తే యూ విల్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. ఇట్స్ కాల్డ్ ద సైలెంట్ నేషనల్ యాంథమ్ దట్ గేవ్ ఇండియా గూస్ పంప్స్. డెఫినెట్లీ నాట్ జస్ట్ ఇండియా, ఎనీబడి హూ ఈస్ డెఫినెట్లీ వాచింగ్ ఇట్ విల్ గెట్ గూస్ పంప్స్. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ పార్ట్ అ లిటిల్ బిట్. ఒక్క 60 seconds ఆలోచిస్తే మనం రైజింగ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. మనం గత 10 సంవత్సరాల నుంచి చూస్తే గనక ఇండియా డిడ్ంట్ జస్ట్ గ్రో, ఇట్ సోల్డ్. మనం ఇండియా బికేమ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ. జీడిపిని ట్రిపుల్ చేస్తూ వరల్డ్స్ టాప్ 5 అయింది. Scientists, they wrote history. Chandrayaan 3 became the first spacecraft ever to land near the moon's south pole, and astronaut Shubhanshu Shukla became the first Indian aboard the International Space Station. Digital ga UPI now moves over 100 billion transactions a year, powering the world's largest digital payments movement. Nearly 25 crore Indians rose out of poverty, and clean energy now lights up more than half the grid of the best days. And world stage wipe okkasari ala chuste India hosted the G20, do not forget that. And our women cricketers lifted their first ever World Cup trophy. 10 years, one extraordinary journey. One extraordinary journey forward as we celebrate India's Independence Day. This is Radio Surabhi wishing all the Indians pride, progress, and Jai Hind.